ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 3వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 25వ తారీఖు శనివారం 100.2 MHz FM బ్యాండ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలుగా వస్తున్నది. గుడిసెపట్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: delivered a strong performance by lifting 190 kg in his second attempt, earning 130.9 points and securing a place on the podium. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ప్రార్థన. భక్తి సంగీతం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు.

ఇంతటితో ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థన ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, క్రైస్తవ భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

ఎల్లటి కార్యక్రమాలు వివరాలు కార్యక్రమాల సమయాలు రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి తీరొక్క కార్యక్రమాలు 100.2 ఎఫ్ఎంలో తీరుబడిగా మీకోసమే ఇనుండి మరి. కార్యక్రమ ప్రసార సమయాలు యోడుంబావుకు అంబటాల సంగతులుంటాయి. కార్యక్రమంలో ఈయల్ల ఆంగ్లంపై పట్టు సాధించడమేలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు బొడగ మధుబాబు సంభాషణలు 11వ భాగంలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి 2వ సంభాషణ ఉంటది. ఇక ముచ్చట కార్యక్రమం ఉంటది. కార్యక్రమంలో ఈయల్ల తెలంగాణ సాహిత్యం వర్ధమాన ధోరణులు పత్రికల సాహిత్య సేవ గురించి రచయిత సంపాదకులు గుడిపాటి వెంకటేశ్వర్లతో ముచ్చట వెడతారు డాక్టర్ ఉదారి నారాయణ. ఇంకా మరిన్ని అంబటాల సంగతులుంటాయి.

8:30 పుస్తకంతో విందాం. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగంలో బేగం అక్తార్ గురించి విశేషాలుంటాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక సినిమా పాటల కార్యక్రమాల సమయాలు. పొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమం ఉంటది. పొద్దుమటో 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం. రాత్రి 8 గంటలకు ఉషారు సరదా సంబరపరిచి జోరైన సినిమా పాటల కార్యక్రమం ఉంటది. ఈ కార్యక్రమానికి మీ పసందైన పాట కోసం ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు, ఇక మాతో గోడిసేపు సరదాగా మాట్లాడచ్చు. ఇక 10:30 రాత్రి మధురిమలో హాయైన పాటలు కూడా వినొచ్చు. ఐదున్నరకు కతిందాం కార్యక్రమం ఉంటది. ఈ ఎల్లటి కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి తాబేలు గర్వభంగం కథ ప్రసారమవుతుంది. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను చెప్తారు ఈ వరలక్ష్మి. ఇక స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారికి ఉపకారము కథ ప్రసారమవుతుంది. రచన కన్నగండి అనసూయ. ఈ కథ చెప్తారు జి జ్యోతి. యువవాణి కార్యక్రమం వినండి. 5:45 ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో ముచ్చట పెడుతుంది మా రేడియో నిస్తం జి జ్యోతి. ఇక 6:20 మన పురాణాలుంటాయి. ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 7వ భాగం ప్రసారమవుతుంది. జానపద గీతాలు కూడా ఉంటాయి. 6:45 ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు ప్రసారమవుతాయి. ఇక పొద్దుమట 7:00 విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. పొద్దుజాము 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వివిధ పంటల తోటల్లో వచ్చే పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చటుంటది. ముచ్చట పెట్టేది కేలిని. రైతు అంతరంగం కార్యక్రమంలో అపరాల సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లిటి గ్రామానికి చెందిన ఆత్రం రవితో ముచ్చట పెడతారు మా రేడియో నిస్తం దినేష్. ఇక రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమం ఉంటది. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగంలో కేఎల్ సెహగల్ గురించి విశేషాలుంటాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. రాత్రి 9:45 సామె గజల్ కార్యక్రమంలో లతా మంగేష్కర్. రాత్రి 9:45 శ్యామే గజల్ కార్యక్రమంలో లతా మంగేష్కర్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఇయల్లమీరినే కార్యక్రమాలు వివరాలు ప్రసార సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 వస్తున్నది. గుడిసెపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక వార్తల అనంతరం కలుద్దాం యోడుంబావుకు అంబటాళ్ల సంగతులతో. ట్యూన్ చేసే ఉంచండి మరి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,264 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: ఆంధ్ర ఆర్ కర్ణాటక కు జోడనే వాలే బహుత్ ఏక్ ఇంపార్టెంట్ ఇకనామిక్ కారిడోర్ మే రైల్వే కి థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ ఆర్ దూసరా హై కెమికల్ సెక్టర్ కో ఏక్ టోటలీ నయ తరికే సే భారత్ మే డెవలప్ కర్నే కే లియే ఏక్ నయి స్కీమ్ అప్రూవ్ హుయి హై ఆర్ కెమికల్ భీ సెమీ కండక్టర్ కి తరహ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై ఇస్లియ బహుత్ ఇంపార్టెంట్ థా ఇస్ ఇండస్ట్రీ కే లియే ఏక్ నయ తరికే సే సోచనా.
0: ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి, కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల నిరోధానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆస్పరి మండల కేంద్రంలో సంజీవని కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఆస్పరిలోని ప్రజావేదికకు చేరుకుని ప్రసంగిస్తారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని రోగులు, ఆరోగ్య సిబ్బందితో ముచ్చటిస్తారు. రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకుంటారు. సాయంత్రం స్థానిక టీడీపీ కార్యకర్తలు నాయకులతో సమావేశమవుతారు. పోస్టల్ శాఖ ప్రాధాన్యతను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ శాఖకు పూర్తి స్థాయిలో జవసత్వాలు తీసుకొస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ది శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో ఆధునీకరించిన 2 సబ్ పోస్టాఫీసులను నిన్న ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మరో 6 నెలల్లో జియో ట్యాగింగ్ సదుపాయంతో కూడిన బట్వాడా సేవలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పూర్తి స్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను తీసుకురాగలిగితేనే అవినీతిని తగ్గించడం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొంటూ,
2: డిజిటల్ ఎకానమీ పూర్తిగా వచ్చే విధంగా చేస్తేనే కరప్షన్ కొంతవరకు తగ్గుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో SMS ట్రాకింగ్ పెట్టాం, ఓటీపీ డెలివరీ పెట్టాం, త్వరలో జియో ట్యాగింగ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఒక పార్సిల్ ఒక ప్రాంతంలో బుక్ చేస్తే ఏ వెహికల్ లో ఎలా వెళ్తుంది, ఏ ప్రాంతంలో ఆగింది, ఎక్కడ డెలివరీ అయింది, ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ 6 నుంచి 8 నెలల్లో పూర్తిగా రాబోతా ఉంది. టెలికాం, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆస్తులన్నీ సపరేట్ చేశాం. ఆ ఆస్తులన్నిటినీ కూడా నిరుపయోగంగా ఉండకుండా పోస్ట్ ఆఫీసుల పైన షేర్డ్ కోవర్కింగ్ స్పేసెస్ బిల్డ్ చేయటం గానీ అవి కూడా చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.
0: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల నివారణ భద్రతా కమిటీలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగిస్తే వాటి యాజమాన్యాలను బాధ్యులను చేయాలన్నారు. విద్యా సంస్థల క్యాంపసులతో పాటు వాటి వెలుపల విద్యార్థులకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు విద్యా సంస్థల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పేటేరు గ్రామంలోని డ్వాకరా సంఘ సభ్యులకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా మంజూరైన 10 లక్షల రూపాయల రుణంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ యూనిట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి కుటుంబాల ఆర్థికాభివృద్దికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ సిటీ, తెలంగాణలోని చిట్యాల డ్రైపోర్టు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. లోక్సభలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశిని

0: సింగరేణి శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొత్త డ్రైపోర్టుల ఏర్పాటుకు లాజిస్టిక్స్ సాంద్రత ఆధారంగా రాష్ట్రాలను వివిధ జోన్లుగా వర్గీకరించినట్లు వివరించారు. తెలంగాణను గ్రీన్ జోన్లో చేర్చి అక్కడ డ్రైపోర్టుల కనీస విస్తీర్ణ పరిమితిని 7 హెక్టార్ల నుంచి 3 హెక్టార్లకు తగ్గించినట్లు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్, మౌలిక సదుపాయాల అవసరాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త డ్రైపోర్టులకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు వి అనిత, కె అచ్చెన్నాయుడుతో కలిసి నిన్న పరిశీలించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు 13,000 మందితో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. రాష్ట వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా 3,71,56,171 పత్రాల డిజిటలీకరణ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన 44,71,523 మందిని చిరునామా మారినా, మరణించినా, శాశ్వతంగా వలస వెళ్లినా, పలు పర్యాయాలు నమోదైన ఓటర్లుగా పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు, బళ్ళారి రైల్వే మార్గంలో 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: योगस्य प्रतिभासेतु इति पटलमाध्यमेन षोडश युव व्यावसायिकानां नियुक्त्यै आवेदनानि आमन्त्रितानि, विज्ञापनानि अपि प्रकाशितानि। अभिकरणेन विज्ञप्तौ उक्तं यत् एतानि सर्वाणि उपायानि प्रोफेसर के राधाकृष्णन इत्येतस्य अध्यक्षतायां निर्मितोच्चस्तरीय विशेषज्ञ समितेः अनुशंसानुसारं क्रियमाणानि सन्ति। केन्द्रीय मन्त्रिणो जेपी नड्डा, डॉ जितेन्द्र सिंहः च नवदिल्ल्यां सीजेपी इत्येतस्य प्रतिनिधिमण्डलेन सह अमिलताम्। उपवेशनानन्तरं वार्ताहरान् सम्बोधयन् श्रीनड्डा अवदत् यत् परीक्षा व्यवस्था परिष्कार सम्बद्धाः प्रतिनिधिमण्डलस्य याचनाः प्रशासनेन धैर्येण गम्भीरतया च श्रुताः। तेनोक्तं यत् प्रतिनिधिमण्डलेन त्रयः प्रमुखाः प्रस्तावाः प्रस्तुताः। प्रश्नपत्रस्य गोप्यताभङ्गस्य निवारणाय कतिपयाः परिष्कारोपायाश्च प्रतिपादिताः। श्रीनड्डा अवदत् यत् प्रशासनं प्रतिनिधिमण्डलेन सह अद्य पुनरेकवारं विचारविमर्शं करिष्यति। नीट प्रश्नपत्रस्य गोप्यताभङ्गप्रकरणमाधृत्य छात्राणां विरोधप्रदर्शनानि च अधिकृत्य पञ्चमदिवसे अपि निरन्तरं जातेन कोलाहलेन संसदः उभयोः सदनयोः लोकसभा राज्यसभयोः कार्याचरणं सोमवासरपर्यन्तं स्थगितम्। प्रशासनेन पुनः पुनः आश्वासनं प्रदत्तं यत् तत् नीट प्रकरणे सार्थकचर्चायै सज्जमस्ति। तथापि विपक्षेण केन्द्रीय शिक्षा मन्त्रिणः त्यागपत्रस्य आग्रहं कुर्वन् स्वविरोधं निरन्तरं प्रदर्शितम्। आर्थिक प्रकरणानां मन्त्रिमण्डलीय समित्या कर्णाटकान्ध्रप्रदेशयोः बल्लारी गुण्टकल रेलखण्डस्य तृतीय चतुर्थ रेलमार्गयोः निर्माणाय आहत्य 64.12 लाख कोटि रूप्यकाणाम् अनुमोदनं प्रदत्तम्। नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः अवदत् यत् अनया परियोजनया आन्ध्रप्रदेश कर्णाटकयोः मध्ये रेल सम्पर्कः अधिकः सुदृढः भविष्यति।
1: आज अप्रूवल हुआ है गुंतकल से बिल्लारी थर्ड एंड फोर्थ लाइन और उसके आगे फिर होसपेट से हुबली थर्ड एंड फोर्थ लाइन का ऑलरेडी डीपीआर अंडर प्रिपरेशन है। ये करने से नॉर्थ कर्नाटका का एक कंप्लीट इकोनॉमिक कॉरिडोर बनता है। कर्नाटक आंध्र प्रदेश दोनों को जोड़ेगा। ये एक बड़ा मेजर ब्रिज है वेदावती रिवर पे और उसके अलावा 7 मेजर ब्रिजेस है, 52 माइनर ब्रिजेस है और 3 साल का ये प्रोजेक्ट का ड्यूरेशन है।
0: तेन एतदपि सूचितं यत् देशे त्रयाणां रसायनोद्योगिक संकुलानां स्थापनाय भव्य इति भारतोद्योगिक विकास योजना रसायन इत्येषा योजना मन्त्रिमण्डलेन अनुमोदिता। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः रोमानिया देशस्य बुखारेस्ट यूनिवर्सिटी ऑफ इकोनॉमिक स्टडीज इत्यनेन विश्वविद्यालयेन डॉक्टर ऑनरीस कौसा इति मानद विद्या वाचस्पति उपाधिना सम्मानिता। अयं सम्मानः तस्याः लोकसेवायां शिक्षाक्षेत्रे सामाजिक समावेशे च विशिष्ट योगदानस्य भारत रोमानिया देशयोः सम्बन्ध सुदृढीकरणे च मान्यता स्वरूपः प्रदत्तः। सम्मानम् अंगीकुर्वति राष्ट्रपतिः एतत् सम्माननं भारतस्य 1.4 अर्बुदजनेभ्यः समर्पितवती इति वार्ताः।
2: ఆకాశవాణి శ్రీ ఆర్ గంగారాం గౌడ్ అందించే మెదక్ జిల్లా సమాచారాలకు వింటారు.
3: వీపీజీ రామ్జీ పథకం మెదక్ జిల్లాలోని గ్రామాల్లో కూలీలకెంతో మేలు చేస్తని, ఆ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పిస్తుండగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట ప్రభుత్వం 40% నిధులు వెచ్చిస్తున్నానన్నారు. గతంలో ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పాటు ఒకే కుటుంబానికి పనులు కల్పించగా వీపీజీ రామ్జీ వచ్చిన తర్వాత అదనంగా 25 రోజుల పని దినాలు పెరగడంతో కూలీలకు అదనపు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రైతులతో పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎల్ నిన్యోని అధిగమించాలని మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి జోలికి వెళ్లవద్దని, తక్కువ నీటితో సాగు చేసే పంటలు సాగు చేయాలని అన్నారు. ప్రభుత్వం తరఫున సోలార్ ఫెన్సింగ్ 90% రైతీపై ఇప్పించే విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగే విధంగా చేస్తానన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలాగా ప్రభుత్వం అన్ని శాఖల్ని అప్రమత్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని గ్రామాల్లో భూముల రీసర్వే ప్రారంభించారు చేయించామని దశల వారీగా 390 ఎకర రెవెన్యూ గ్రామాల్లో పూర్తి చేసి భూ

0: ఆధార్ కార్డులు పంపిణీ చేస్తామని ల్యాండ్ సర్వేయర్ రెడీ కిషన్ చెప్పారు. జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లు 126 మంది ఉన్నారని, వారిని సర్వే కేటాయించామన్నారు. ఇప్పటికీ 17 గ్రామాల్లో రీసర్వే తుది దశకు చేరుకుందన్నారు. 90 ఏళ్ల క్రితం నిజాం కాలంలో జరిగిన భూముల సర్వే ఆధారం చేసుకుని రికార్డుల నిర్వహణ సాగుతోందన్నారు. అన్నదాత చూపు ఆయిల్ పాం వైపు వెళ్లిందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 170 మంది రైతులు ఆయిల్ పామ్ 650 ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటపై రైతులు దృష్టి సారించి అందులో భాగంగా ఆయిల్ పామ్ సాగు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారని, ఆయిల్ పామ్ గెలల ధరలు పెరగడంతో రైతులు అధిక సంఖ్యలో జిల్లాలో సాగుకు ముందుకొస్తున్నారని అన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ మొక్కల పెంపకం నర్సరీ ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో మొక్క పెంపకానికి 250 రూపాయల వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నారు, రైతులకు 20 రూపాయలకి అందిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ సమాన న్యాయం సత్వర పరిష్కారం లక్ష్యంగా పనిచేయాలని, చట్టాలపై అవగాహన ప్రజలకు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి సౌజన్య తెలియజేశారు. న్యాయ దేవతకు తన పర ధనిక పేద అన్న తేడా ఉండదని, కేసు నమోదు దాని విచారణ నాణ్యానికి ఒకవైపు కాగా మరోవైపు పరిష్కారానికి న్యాయస్థానం విచారించి బాధితులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఎల్ నిన్యో ప్రభావంతో రైతులు నీటిని నిలిపేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ పంటలు వేసేందుకు ఉత్సాహంగా ఉన్నా వర్షాలు జాడలేకపోవడంతో బోరు బావులు తగ్గుముఖం పట్టడంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారుగా 500 నీటి నిల్వ కుంట్లలు ఉపాధి హామీ కూలీలతో తవ్వించుకుని ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేసుకుంటున్నారు. రైతులు బోరుబావుల ద్వారా నీటి కుంటలోకి తక్కువ మోతాదులో వస్తున్న నీటిని నిల్వ చేసుకుని మోటార్ ద్వారా నీటిని పంటలకు అందించి సాగు చేసుకుంటున్నారు. పర్యాటక వలయంగా మెదక్ను తీర్చిదిద్దాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లాలోని చారిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధికి నివేదిక రూపొందించి పర్యాటక శాఖ అధికారులతో సమీక్షించి నిధులు సమకూర్చి మెదక్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెడతామన్నారు. ఇటీవల మంజూరైన నిధులతో 7 పాయల్లో సత్రాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని, అదేవిధంగా మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల అభివృద్ధికి డిపిఆర్ రూపొందించామన్నారు. మెదక్ ఖిల్లాను సినీ సెలబ్రిటీలు సందర్శిస్తున్నారని, జిల్లాను పర్యాటక ప్రాంతంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు.
1: శ్రీ ఆర్ గంగారాం గౌడ్ అందించిన మెదక్ జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఈ ఉదయం 7:15 ఉదయ తరంగంలో ముందుగా వరల్డ్ రన్నింగ్ ప్రివెన్షన్ డే గురించి కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన రెటినో బ్లాస్టోమా గురించి డాక్టర్ వి విజిత వెంపులూరు గారితో పరిచయం ఉంటుంది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదం నిలుపు చేసే వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో మన దేశం మొదటి పథకం గెలుచుకుంది. జండు కుమార్ పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు, పరీక్షా రంగంలోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలను ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశం

0: ముసాయిద బిల్లుకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసులో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళనలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు. మరోపక్క ఎన్టీఏ జనరల్ మేనేజర్ స్థాయిలోని సీనియర్ ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా 15 మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి కూడా శ్రీకారం చుట్టింది. ప్రొఫెసర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా అమలు చేస్తున్న ఏజెన్సీ సంస్థాగత పునర్నిర్మాణంలో ఈ చర్యలు మొదటి అడుగని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ కింద పేపర్ లీక్లు ఇతర పరీక్షా సంబంధిత నేరాలను దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వివిధ సంస్థలు నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన నేరాలపై తక్షణమైన సమగ్రమైన దర్యాప్తు నిర్వహించే బాధ్యత ఈ టాస్క్ ఫోర్స్కు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు మానుకునే వరకు సింధు జల ఒప్పందం నిలుపుదల కొనసాగుతుందని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం చెప్పారు.
1: जहां तक इंडस वाटर ट्रीटी की बात है, सिंधु जल संधि की समझौते की बात है, इस पर हमारा पक्ष साफ है और हम लोगों ने समय समय पर आपको याद भी दिलाया है कि भारत का ये मानना है कि ये सिंधु जल संधि तब तक स्थगित रहेगा जब तक पाकिस्तान सीमा पार आतंकवाद को अपना समर्थन देना बंद नहीं करेगा.
0: తమ దేశంలో భారత్ కావాలనే వరదలు సృష్టిస్తుందంటూ పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తలను రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఈ నెల 20 నుంచి 23 వరకు జమ్మూ పరిసర పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ రుతుపవన వర్షాల కారణంగానే చెనాబ్ నదిలో ప్రవాహాలు ఇటీవల పెరిగాయని, ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్లే చెనాబ్ నదిలో భారీ వరద స్థాయి సంభవించినట్లు పాకిస్తాన్కు చెందిన లాహోర్లోని వరద అంచనాల విభాగం కూడా ధృవీకరించిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
1: The recent increase in flows in the Chenab River is a direct consequence of intense monsoon rainfall over Jammu and the adjoining catchment areas. During the last 3 days, significantly, Pakistan's own flood forecasting division, which is based in Lahore, in its flood advisory, which was issued on 22nd July at 17:18 hours local time, it attributed the high flood levels in the Chenab River to heavy rainfall over the upper catchment area. The rise in river flows is therefore a natural hydrological response to heavy rainfall and not the result of any deliberate action by India.
0: నదిలో ప్రవాహాలు పెరగడం రుతుపవన వర్షాల వల్ల ఏర్పడిన సహజమైన జల సంబంధమైన పరిణామం మాత్రమేనని, భారత్ కావాలని చేసిన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. వరద హెచ్చరికలు చేయలేదన్న ఆరోపణలపై స్పందిస్తూ ప్రత్యేక వరద హెచ్చరికలు జారీ చేయవలసిన అసాధారణ ప్రవాహ స్థాయికి ఈ కాలంలో నదీ ప్రవాహాలు చేరుకోలేదని జైస్వాల్ చెప్పారు. అందువల్ల వరదలకు సంబంధించిన సమాచారాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందనే ఏ వాదనపై నవత దృక్పథంతో దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్తో వరద సమాచారాన్ని భారత్ తప్పనిసరిగా పంచుకుంటుందని ఆయన చెప్పారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించదని, తమ వైఖరి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని కూడా రణధీర్ జైస్వాల్ చెప్పారు. 1963 నుంచి జమ్మూ కశ్మీర్ లదాఖ్లోని భారత భూభాగాన్ని చైనా చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని, అక్కడ భారత్ హక్కును చైనా కూడా అధికారికంగా అంగీకరించిందని ఆయన అన్నారు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంఘర్షణల వల్ల ఏర్పడిన అంతరాయాలున్నప్పటికీ దేశంలో ఎరువుల సరఫరా చేయను రక్షించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఎరువులు ఎటువంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో నడ్డా 2025-26 కాలంలో జరిగిన పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచవ్యాప్త

0: చనిపోయిన వ్యక్తులను గుర్తించడం వంటి ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. 2023 నుంచి 25 వరకు గత 3 ఏళ్లలో ఈ ఏడాది జూన్ వరకు 9840 భద్రతా సంబంధితమైన సంఘటనలు గుర్తించినట్లు వైష్ణవ్ తెలియజేశారు. తన వీడియోపై స్పందించి సలహాలు అందించిన దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో యువత అందించిన అఖండ మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 30,30,00,000 పైగా వ్యూస్ దాటింది. విడుదలైన మొదటి 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన రీల్గా ఇది నిలిచింది. భారత్ రొమేనియా సంబంధాలను బలోపేతం చేయడానికి అందించిన సేవలకు రొమేనియాలోని బుఖారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టర్ ఆనరిస్ కాసా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని స్వీకరించిన రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని భారత్లో 140 మంది ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వతమైన స్నేహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. భారత్ రొమేనియా మధ్య బలమైన సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని కూడా రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో జండు కుమార్ కాంస్య పతకం సాధించడంతో భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. ఆయన తన రెండవ ప్రయత్నంలో 190 కేజీల బరువునెత్తి 130.9 పాయింట్లు సాధించి పోడియంపై స్థానం సంపాదించుకున్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ హరారే వేదికగా జరిగిన 2వ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు గురువారం నాడు జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 126 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే చేసిన అర్ధశతకం సహాయంతో కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించగలిగింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్లో భారత్ 12 సార్లు విజయం సాధించగా జింబాబ్వే 3 మ్యాచ్ల్లో గెలుపొంది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదాన్ని నిలుపు చేసేంత వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియా సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో జండు కుమార్ పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకుని భారత్కు తొలి పథకాన్ని గెలిచిపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. విజ్ఞాన వినోదాల సమాహారం, ఎన్నో తెలియని విషయాల ఉపహారం. అక్కడికొచ్చే విషయాలు పెద్ద సిన్నోళ్ల ముచ్చట్లు. భాష, ఆరోగ్యం, కథాకథనం, లోకం తీరు తెలిసినోళ్ల అనుభవాల సంగతులు చెప్పే ఈయాల అంబటియాల ప్రతిరోజు ఈయాలకు మీకోసమే. ఈయలటి అంబటాల సంగతులు. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు 11వ భాగంలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి 2వ సంభాషణ ప్రసారమవుతుంది. ఇక ముచ్చట కార్యక్రమంలో తెలంగాణ సాహిత్యం వర్ధమాన ధోరణులు గురించి పత్రికల సాహిత్య సేవ రచయిత సంపాదకులు గుడిపాటి వెంకటేశ్వరులతో ముచ్చట విడతారు డాక్టర్ ఉదారి నారాయణ. ఈయల గుడిపాటి 2026 దాశరథి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఇది పునః ప్రసారమవుతుంది ముచ్చట. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి స్వస్తిశ్రీ

పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. ఆషాఢమాసం తిథి ఏకాదశి, జ్యేష్ఠ నక్షత్రం శనివారం. ఈరోజు తెల్లారి 5:57 సూర్యోదయమైంది. ఇక పొద్దుమట్టు 6:45 సూర్యాస్తమయం అవుతుంది. ఈ ఎల్లటి వాతావరణం, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమ 89% నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారు నుండి భారీ వర్షం పడే అవకాశం ఉంది. గాలి నైరుతి దిశకు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గాలిలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా ఇవి అంబటాల సంగతులు. ఇయాల మనసుకు హాయినిచ్చే వాద్య సంగీతం కాసేపు విందాం. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం మన కళ్ళకు మస్తు అందంగా కనిపిస్తూ ఉంటుంది. మన లెక్కనే మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళ సంతోషం కూడా మనకు సంతోషం కలిగించినప్పుడు, ఈ ప్రపంచమంతా మన సొంత ఇల్లు లెక్కనే అనిపిస్తూ ఉంటుంది. అందుకే నువ్వు గాని నేను గాని ఎవరైనా గాని సంతోషంగా ఉన్నట్టు మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. అందరూ నవ్వుతూ హాయ్ ఉండాలి ఈ వాద్య సంగీతంలా.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ మునిగిల రఘువీర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో మనకు రెండవ ముఖ్యమైన పంట వచ్చి సోయా చిక్కుడు అండి. దీంట్లో కూడా మనకు మొదటి 30 నుంచి 35 రోజులు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. మనకు అందరికీ తెలిసి పంటకాలం వచ్చేసి మనకు 90 రోజుల నుంచి 115 రోజుల వరకు మనకు ఈ పంటకాలం ఉంటుంది. సో ఆల్రెడీ మనకు ఇలాంటి సమయంలో ఈ గడ్డి మందులు జనరల్ గా సిఫారసు చేయము మనము. వీలైతే అంతర్కృషి చేసుకోండి. లేదు, ఎవరైనా రైతు సోదరులు లేట్ గా విత్తుకున్నట్టయితే, జూన్ చివరి వారం లేదంటే జూలై మొదటి వారం వరకు విత్తుకున్నట్టయితే, వాళ్లకు పూత దశకు ఇంకా టైం ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొపక్విజోఫాప్ 250 మిల్లీలీటర్లు లేదా టర్గా సూపర్, ఇది క్విజోఫాప్ పీతలు అంటారండి. సో ఇది 400 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇది ఏంటంటే గడ్డి జాతి మొక్కల్ని నుంచి మన పంటను కాపాడుతుంది. దీంతో పాటు ఒకవేళ మన గడ్డి జాతితో పాటు వెడల్పాకు కలుపును నివారించుకోవాలనుకుంటే ఇమాజితపైర్ 250 మిల్లీలీటర్లు లేదంటే ఇమాజామాక్స్ ప్లస్ ఇమాజితపైర్ కాంబినేషన్ లో అడ్డు లేదా ఒడిస్ అని పేరుతున్న మనకు దొరుకుతుంది. దాన్ని 40 గ్రాములు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతితో పాటు వెడల్పాకు ఆకుల కలుపు నుంచి కూడా మనం పంటను కాపాడుకోవచ్చు. దీంట్లో కూడా మనకు ఒకవేళ సోయాబీన్కి వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ గడ్డి లేదా కలుపు ఎక్కువ ఉండడం వల్ల ఈ తెల్లదోమ ఉధృతి అనేది పెరుగుతున్నది. ఈ తెల్లదోమ ఉధృతి పెరగడం వల్ల మనకు ఆకులు క్షీణించిపోవడంతో పాటు మనకు పల్లాకు తెగులు అనే ఒక వైరస్ కూడా రావడం

0: జరుగుతున్నది. సో ఇదేంటంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంటది, కంటేజియస్. ఒక్కసారి మనం అట్లనే కలుపుని కంట్రోల్ చేయకుండా వదిలిపెట్టినట్టయితే ఈ వైఎం అనేది మొత్తం ఫీల్డ్ లోకి వ్యాపించేసి మన పంట దిగుబడిని గణనీయంగా తగ్గిస్తుంది.
1: సోయాబీన్ పంటల్లో కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ చెప్పిన యోసం సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: అంబటాల సంగతులలో ఇప్పుడు విందాం, ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అంటూ విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బొడగం మధుబాబు సంభాషణలు 11వ భాగంలో. ఇలా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఈ వ్యాకరణ అంశం గురించి 2వ సంభాషణ ఇప్పుడు మనం వినేద్దాం.
3: గుడ్ మార్నింగ్ సార్.
4: గుడ్ మార్నింగ్ మధు. ఈరోజు కాంప్లెక్స్ సెంటెన్స్, దీనికి ఉదాహరణ ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. మొదటి క్లాజ్ ఏంటిది, ఇఫ్తో మొదలవుతున్నది కదా, ఇఫ్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్తో మొదలవుతున్నది. కాబట్టి ఇఫ్ యూ స్టడీ హార్డ్ అనేటువంటి వాక్య భాగాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు, ఎందుకంటే అది ఇఫ్ అనే సబార్డినేట్ కంజంక్షన్తో మొదలవుతున్నది. అంటే షరతులు పెట్టేటువంటి కంజంక్షన్ కదా. ఒకవేళ నీవు కష్టపడి చదివితే అది కండిషన్ కదా, కాబట్టి దట్ ఈజ్ ఎ సబార్డినేట్ క్లాజ్. మరి పక్క క్లాజ్ ఏంటిది, యు విల్ గెట్ గుడ్ మార్క్స్, అంటే నీవు మంచి మార్కులు పొందుతావు. ఇది తనంత తానుగా సంపూర్ణ అర్థాన్ని ఇవ్వగలుగుతున్నది, మొదటి దానిలాగా కాకుండా. కాబట్టి ఈ 2వ క్లాజును మెయిన్ క్లాజ్ అంటాం కదా. అంటే ఒక మెయిన్ క్లాజ్ ఉండి ఒక సబార్డినేట్ క్లాజ్ గనక ఉంటే అటువంటి వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్, అంటే సంక్లిష్ట వాక్యము అని అంటారు. అంటే మరి నువ్వు మెయిన్ క్లాజ్నైతే గుర్తుపట్టగలవు, ఎందుకని అది ఇండిపెండెంట్గా మీనింగ్ను ఇస్తుంది. కానీ సబార్డినేట్ క్లాజ్ను ఎలా గుర్తించాలి, దేంతో స్టార్ట్ అవుతుంది, అది సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది కదా. మరి సబార్డినేట్ కంజంక్షన్స్ ఏం చేస్తాయి, దే కండిషనల్లీ కనెక్ట్ ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. పదాలను వాక్యాలను ఎలా సమన్వయపరుస్తాయి, షరతులతో, కండిషన్స్తో. ఉదాహరణకు ఇఫ్, ఒకవేళ, అన్లెస్, అట్లుగానిచో, దో, ఆల్దో, ఈవెన్ దో, అంటే అయినప్పటికీ, బికాజ్, యాజ్, సిన్స్, మూడిటికి కూడా అర్థము ఎందుకనగా, వెన్, ఎప్పుడైతే, దట్, అనగా, ఇట్లాంటివి కండిషనల్ కనెక్టివిటీస్ అన్నట్టివి, అంటే షరతులతో అర్థాన్ని సమన్వయపరిచేటివి ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్. అయితే ఈ సబార్డినేట్ కంజంక్షన్స్తో స్టార్ట్ అయ్యే వాక్య భాగాలను సబార్డినేట్ క్లాజెస్ అంటారు. కాబట్టి వన్ మెయిన్ క్లాజ్ ప్లస్ వన్ సబార్డినేట్ క్లాజ్ కెన్ బి కాల్డ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్.
3: ఓకే సార్. అయితే ఒక రకమైన సెంటెన్స్ నుంచి మరొక రకమైన సెంటెన్స్లోనికి మార్చేటప్పుడు నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దానికి ఉన్నటువంటి పద్ధతులేంటి?
4: ఓకే. ఒక రకమైన వాక్యాన్ని మరొక రకమైన వాక్యంలోనికి మార్చడానికి ప్రధానంగా 6 మెథడ్స్ ఉన్నాయి. ABCDEF. మెథడ్ ఏ, దీని ప్రకారము సింపుల్ సెంటెన్స్ అనేది గనక V1 ప్లస్ ఇంగ్తో, లేదా ఆన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్తో, లేదా హ్యావింగ్ ప్లస్ V3తో స్టార్ట్ అయితే, అటువంటి సింపుల్ సెంటెన్స్ను కాంపౌండ్గా మార్చడానికి అండ్ అనేటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్ వాడతాము, కాంప్లెక్స్గా మార్చడానికి వెన్ అనే సబార్డినేట్ కంజంక్షన్ వాడతాం. హియరింగ్ ద నాక్ హీ వాక్డ్ టు ద డోర్. హియరింగ్ ద నాక్, ఇందులో కర్త భాగం సబ్జెక్ట్ లేదు కాబట్టి దట్ ఈజ్ ఎ ఫ్రేజ్. హీ వాక్డ్ టు ద డోర్, హీ సబ్జెక్టు, మిగిలిన భాగం ప్రెడికేట్, దట్ ఈజ్ ఎ క్లాజ్. అతడు తలుపు వద్దకు నడిచెను, పూర్తి అర్థం ఇస్తున్నది కాబట్టి మెయిన్ క్లాజ్. దానికన్నా ముందు హియరింగ్ ద నాక్, అంటే తలుపు తట్టిన శబ్దం వినడంతో, అది ఫ్రేజ్. ఒక ఫ్రేజ్.

0: ఇది ఒక మెయిన్ క్లాజ్ ఉన్నది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. దీని అర్థం ఏంటంటే తలుపు తట్టిన శబ్దము వినినంతనే అతడు తలుపు వద్దకు నడిచెను. దీన్ని కాంపౌండ్లో ఎలా చెప్పాలి అంటే అండ్ ఉపయోగించి చెప్పొచ్చు. ఎట్లా? హీ హర్డ్ ద నాక్ అండ్ వాక్డ్ టు ద డోర్. హీ హర్డ్ ద నాక్, అతడు తట్టిన శబ్దము వినెను. ఇది మెయిన్ క్లాజ్. అండ్తో మొదలయ్యేది అండ్ వాక్డ్ టు ద డోర్, అది కోఆర్డినేట్ క్లాజ్. ఎందుకంటే అండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతున్నది కాబట్టి. ఓకేనా?
1: ఓకే.
0: సో మెయిన్ క్లాజ్ కోఆర్డినేట్ క్లాజ్ కలిస్తే ఇది కాంపౌండ్ సెంటెన్స్. అర్థం ఎలా ఉంటుంది? తలుపు తట్టిన శబ్దము అతడు వినెను మరియు తలుపు వద్దకు నడిచెను. దీన్ని కాంప్లెక్స్గా ఎలా మార్చాలి? వెన్తో. వెన్ హీ హర్డ్ ద నాక్ హీ వాక్డ్ టు ద డోర్. వెన్ అనే సబార్డినేట్ కంజంక్షన్తో మొదలయ్యే వాక్య భాగము వెన్ హీ హర్డ్ ద నాక్ అంతవరకు సబార్డినేట్ క్లాజ్. హీ వాక్డ్ టు ద డోర్ అది మెయిన్ క్లాజ్. ఎప్పుడైతే అతడు తలుపు తట్టిన శబ్దము వినెనో అది సబార్డినేట్ క్లాజు. అతడు తలుపు వద్దకు నడిచెను అది మెయిన్ క్లాజ్. సో సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్ కలిసినటువంటి వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఇది మెథడ్ ఏ. ఈ విధంగా ఎన్ని వాక్యాలైనా చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు మెథడ్ బికి వెళదాం. మెథడ్ బి ప్రకారము ఒక సింపుల్ సెంటెన్స్ గనక ఇన్స్పైట్ ఆఫ్ అనే ఫ్రేజ్తో స్టార్ట్ అయితే దానిని కాంపౌండ్గా మార్చడానికి బట్ లేదా ఎట్ లేదా స్టిల్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్స్ వాడొచ్చు. మళ్ళీ కాంప్లెక్స్గా మార్చడానికి దో, ఆల్దో, ఈవెన్ దో ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ను వాడొచ్చు. ఎగ్జాంపుల్, ఇన్ స్పైట్ ఆఫ్ ఫీవర్ హీ వెంట్ టు ద ఆఫీస్. ఇన్ స్పైట్ ఆఫ్ ఫీవర్ ఇది ఒక ఫ్రేజ్, సబ్జెక్ట్ లేదు కాబట్టి. హీ వెంట్ టు ద ఆఫీస్ మెయిన్ క్లాజ్. జ్వరానికి అతీతంగా అతడు ఆఫీస్కు వెళ్ళెను. ఫ్రేజ్ ప్లస్ వన్ మెయిన్ క్లాజ్, దట్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్గా ఎలా చేయాలా? హీ హ్యాడ్ ఫీవర్ బట్ హీ వెంట్ టు ద ఆఫీస్, లేదా ఎట్ హీ వెంట్ టు ద ఆఫీస్, అతనికి జ్వరము ఉండెను అయినా ఆఫీసుకు వెళ్ళాను, లేదా కానీ ఆఫీసుకు వెళ్ళాను. హీ హ్యాడ్ ఫీవర్ అనేది మెయిన్ క్లాజు, బట్తో స్టార్ట్ అయ్యే వాక్య భాగము కోఆర్డినేట్ క్లాజు. కాబట్టి మెయిన్ క్లాజ్ ప్లస్ కోఆర్డినేట్ క్లాజ్, దట్ ఈజ్ ఎ కాంపౌండ్ సెంటెన్స్. కాంప్లెక్స్ ఎలా అవుతుంది? దో హీ హ్యాడ్ ఫీవర్ హీ వెంట్ టు ద ఆఫీస్, లేకపోతే ఆల్ దో హీ హ్యాడ్ ఫీవర్ హీ వెంట్ టు ద ఆఫీస్, లేదా ఈవెన్ దో హీ హ్యాడ్ ఫీవర్ హీ వెంట్ టు ద ఆఫీస్. అంటే దో, ఆల్ దో, ఈవెన్ దో ఈ సబార్డినేట్ కంజంక్షన్స్తో మొదలయ్యే వాక్య భాగాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. హీ వెంట్ టు ద ఆఫీస్ అనేది ఎట్లాగూ మెయిన్ క్లాజ్. కాబట్టి సబార్డినేట్ క్లాజ్ ప్లస్ మెయిన్ క్లాజ్, దిస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే అతనికి జ్వరము ఉన్నప్పటికీ అతడు ఆఫీసుకు వెళ్ళెను. మెథడ్ సి తెలుసుకుందామా?
1: ఓకే.
0: మెథడ్ సి ప్రకారము ఒక సింపుల్ సెంటెన్స్లో గనక డ్యూ టు లేదా ఓయింగ్ టు అనే ఫ్రేజులు ఉంటే అటువంటి వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్గా మార్చడానికి సో లేదా దేర్ ఫోర్ లేదా హెన్స్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్స్ వాడొచ్చు. కాంప్లెక్స్గా మార్చడానికి మరి బికాజ్ లేదా యాజ్ లేదా సిన్స్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్స్ వాడొచ్చు. అంతేనా?
1: ఓకే.
0: ఉదాహరణకు డ్యూ టు ఫీవర్ షీ వాజ్ యాబ్సెంట్, లేదా ఓయింగ్ టు ఫీవర్ షీ వాజ్ యాబ్సెంట్. డ్యూ టు ఫీవర్ లేదా ఓయింగ్ టు ఫీవర్ దట్ ఈజ్ ఎ ఫ్రేజ్, అవునా? షీ వాజ్ యాబ్సెంట్ దట్ ఈజ్ ఎ మెయిన్ క్లాజ్. ఎందుకని? జ్వరము కారణంగా, జ్వరము మూలంగా ఆమె ఆబ్సెంట్ అయ్యను. ఫ్రేజ్ ప్లస్ మెయిన్ క్లాజ్, ఇది సింపుల్ సెంటెన్స్ కదా. కాంపౌండ్ ఎట్లా అవుతుంది? షీ హ్యాడ్ ఫీవర్ సో షీ వాజ్ యాబ్సెంట్. షీ హ్యాడ్ ఫీవర్ ఇది మెయిన్ క్లాజ్. సో అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి దాంతో మొదలయ్యేది కోఆర్డినేట్ క్లాజ్, కాబట్టి ఇట్ ఈజ్ ఎ కాంపౌండ్ సెంటెన్స్. ఆమె జ్వరము కలిగి ఉండెను కావున ఆబ్సెంట్ అయ్యేను. మళ్ళీ

0: కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా అవుతుంది? షీ వాజ్ అబ్సెంట్ బికాజ్ షీ హ్యాడ్ ఫీవర్. షీ వాజ్ అబ్సెంట్ యాజ్ షీ హ్యాడ్ ఫీవర్. షీ వాజ్ అబ్సెంట్ సిన్స్ షీ హ్యాడ్ ఫీవర్. ఎలా అన్నా ఒకటే. షీ వాజ్ అబ్సెంట్ అనేది మెయిన్ క్లాజ్ కదా, బికాజ్ యాజ్ సిన్స్తో మొదలయ్యేటివి అది అటువంటి క్లాజు, సబార్డినేట్ క్లాజ్ కదా. మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజ్ కలిస్తే కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్పు చెందుతుంది. ఆమె ఆబ్సెంట్ అయ్యాను ఎందుకనగా ఆమె జ్వరము కలిగి ఉండేను. ఓకేనా?
1: ఓకే.
0: నెక్స్ట్ మెథడ్ డి. ఈ డి మెథడ్ ప్రకారము సింపుల్ సెంటెన్స్ లో గనక టూ లేదా ఇన్ఆర్డర్ టు ఉంటే అటువంటి సింపుల్ సెంటెన్స్ ను కాంపౌండ్ గా మార్చడానికి ఆర్ లేదా అదర్వైజ్ లేకపోతే అనే కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉపయోగించాలి. కాంప్లెక్స్ గా మార్చడానికి ఇఫ్ లేదా అన్లెస్ అనే సబార్డినేట్ కంజంక్షన్స్ ఉపయోగించాలి. యూ షుడ్ స్టడీ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్ లేదా యూ షుడ్ స్టడీ హార్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ గుడ్ మార్క్స్. యూ షుడ్ స్టడీ హార్డ్ అంటే నీవు కష్టపడి చదవాలి. ఇది మెయిన్ క్లాజ్. ఓకేనా? సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్ ఎలా అవుతుంది? యూ షుడ్ స్టడీ హార్డ్ ఆర్ యు విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ లేదా అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. యూ షుడ్ స్టడీ హార్డ్ అంటే ఇది ఒక మెయిన్ క్లాజ్, నీవు కష్టపడి చదవాలి. ఆర్ లేదా అదర్వైజ్ తో మొదలయ్యే వాక్య భాగాన్ని ఏమంటారు? కోఆర్డినేట్ క్లాజ్ అంటారు కదా. కాబట్టి మెయిన్ క్లాజ్ ప్లస్ కోఆర్డినేట్ క్లాజ్, దట్ ఈజ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. దీన్ని మరి కాంప్లెక్స్ లోకి వెళితే ఇఫ్ లేదా అన్లెస్ తో రెండిటితో చెప్పొచ్చు. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ స్టడీ హార్డ్ అనేది సబార్డినేట్ క్లాజు, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది మెయిన్ క్లాజ్. ఒకవేళ కష్టపడి చదివితే నీవు మంచి మార్కులు పొందుతావు. మరి అన్లెస్ అంటే అన్లెస్ ఇస్ ఈక్వల్ టు ఇఫ్ నాట్, రెండు కలిస్తే అన్లెస్. అన్లెస్ యూ స్టడీ హార్డ్ యూ విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. నీవు కష్టపడి చదవనట్లయితే మంచి మార్కులు పొందవు. అన్లెస్ యూ స్టడీ హార్డ్ ఇది సబార్డినేట్ క్లాజు, యు విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ ఇది మెయిన్ క్లాజు. కాబట్టి రెండు కలిస్తే ఒక కాంప్లెక్స్. మెథడ్ ఈ ప్రకారము ఒక సింపుల్ సెంటెన్స్ అనేది ఆర్టికల్ ఏ యాన్ తో గాని, అంటే ఏ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్ గాని, ద అనే డెఫినెట్ ఆర్టికల్ గాని వీటితో మొదలైతే ఇటువంటి వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్ లోకి మార్చడానికి వీలు లేదు. కాకపోతే కాంప్లెక్స్ సెంటెన్స్ లోనికి మార్చొచ్చు, అది హూ అనే కంజంక్షన్ ఉపయోగించడం ద్వారా. ఎట్లా అంటే ఇప్పుడు ఏ బ్లైండ్ మ్యాన్ నీడ్స్ హెల్ప్. ఈ వాక్యంలో ఏ బ్లైండ్ మ్యాన్ అనేది సబ్జెక్ట్ పార్ట్, నీడ్స్ హెల్ప్ అనేది ప్రెడికేట్ పార్ట్. సబ్జెక్ట్ ప్రెడికేట్ కలిసిన ఈ భాగాన్ని ఒక క్లాజ్ అంటాము. దీని అర్థం ఏంటంటే ఒక అంధుడు సహాయము కోరుతాడు, తనంత తానుగా పూర్తి అర్థాన్ని ఇస్తున్నది కాబట్టి దీన్ని ఒక మెయిన్ క్లాజ్ అంటారు. ఒక మెయిన్ క్లాజ్ కలిగినటువంటి ఈ వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్, సరళ వాక్యము అంటారు. అయితే ఈ సింపుల్ సెంటెన్స్ ను కాంపౌండ్ సెంటెన్స్ లోనికి మార్చడానికి వీలు లేదు. కాకపోతే కాంప్లెక్స్ సెంటెన్స్ లోనికి మార్చొచ్చు. ఏ విధంగా అంటే హూ అనే కంజంక్షన్ ను ఉపయోగించడం ద్వారా. అంటే ఏ మ్యాన్ నీడ్స్ హెల్ప్, ఏ మ్యాన్ అనే సబ్జెక్ట్ పార్ట్, నీడ్స్ హెల్ప్ అనే ప్రెడికేట్ పార్ట్, అంటే సబ్జెక్ట్ లెఫ్ట్ కు ప్రెడికేట్ రైట్ కు స్ప్లిట్ అవుతున్నది. ఈ రెండింటి మధ్యన హూ ఈజ్ బ్లైండ్ అనేటువంటి సబార్డినేట్ క్లాజ్ వస్తున్నది. అంటే హూ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అయితే ఈజ్ బ్లైండ్ అనేది ప్రెడికేటు. సబార్డినేట్ కంజంక్షన్ తో మొదలయ్యే ఈ వాక్య భాగాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. అటు ఇటు మెయిన్ క్లాజ్ ఉండి మధ్యన సబార్డినేట్ క్లాజ్ కూర్చుంటున్నది. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఒక వ్యక్తి ఎవరైతే అంధుడిగా ఉంటాడో అతడు సహాయాన్ని కోరుతాడు.
2: ఎఫ్ అనే మెథడ్ ప్రకారము సింపుల్ సెంటెన్స్ లో టీఓఓ టూ ఉంటుంది, తర్వాత టీఓ. ఓకేనా?
1: ఓకే.
2: ఇటువంటి సింపుల్ సెంటెన్స్ ను కాంపౌండ్ గా మార్చడానికి వెరీ అనేటువంటి పదం వాడాలి, తర్వాత సో దేర్ ఫోర్ హెన్స్ వాడాలి.

0: మరి కాంప్లెక్స్ కేం వాడాలి? సో దట్ కెనాట్ లేదా సో దట్ కుడ్ నాట్.
1: హీ ఈజ్ టూ వీక్ టు వాక్. హీ సబ్జెక్టు, మిగతాదంతా ప్రెడికేటు. ఇది ఒక క్లాజు, ఇది మెయిన్ క్లాజు. ఎందుకంటే అతడు నడవడానికి వీలు లేనంత బలహీనంగా ఉన్నాడు. కాంపౌండ్ సెంటెన్స్ గా మార్చాలంటే హీ ఈజ్ వెరీ వీక్ సో హీ కెనాట్ వాక్. హీ ఈజ్ వెరీ వీక్ అనేది మెయిన్ క్లాజు, సోతో మొదలయ్యేది కోఆర్డినేట్ క్లాజు. ఇది ఒక కాంపౌండ్ సెంటెన్సు. అతడు చాలా బలహీనంగా ఉన్నాడు, కావున నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇక దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ లోనికి కన్వర్ట్ చేస్తే హీఈజ్ సో వీక్ దాట్ హీ కెనాట్ వాక్. హీఈజ్ సో వీక్ అనేది మెయిన్ క్లాజు, దాట్ హీ కెనాట్ వాక్ అనేది సబార్డినేట్ క్లాజు. కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్సు. అతడు ఎంత బలహీనంగా ఉన్నాడంటే నడవలేనంత బలహీనంగా ఉన్నాడు అని అర్థము. మధు, ఇంతటితో ఈ సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే యూనిట్ సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ క్లాసులో లెర్నింగ్ స్కిల్స్ లో 7వ యూనిట్ అయినటువంటి వొకాబులరీ అనే దాంట్లో కలుసుకుందామా మరి?
2: థ్యాంక్ యూ సార్.
0: యు ఆర్ వెల్కమ్ మధు.
3: ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బోడగం మధుబాబు సంభాషణలు 11వ భాగంలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి 2వ సంభాషణ వ్యాకరణాంశం అది.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: చరిత్రలో ఈరోజుకున్న ప్రత్యేకత, ఇయ్యల తొలి ఏకాదశి, ఇయ్యల మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ, ఇంకా కర్ణాటక సంగీత గాత్ర కళాకారుడు సెమ్మంగుడి శ్రీనివాసాచార్య జయంతి కూడా ఈరోజు. ఇయ్యల ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం. భారతీయ రాజకీయ నాయకుడు, ఒక దశాబ్దం వరకు ఏ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థిగా ఉండే అతనే సోమనాథ్ ఛటర్జీ ది ఇయ్యల జయంతి. తన జీవితంలో ఎక్కువ కాలం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్తో సంబంధం కలిగి ఉండే 2004 నుంచి 2009 వరకు లోక్సభ స్పీకర్గా పనిచేసిండ్రు. సోమనాథ్ ఛటర్జీ అస్సాంలోని తేజాపూర్లో జన్మించిండ్రు. చిన్నతనం చదువు అక్కడే సాగింది. 1971 తన తండ్రి మరణం కారణంగా జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో నామినేట్ అభ్యర్థిగా మొదటిసారి ఎన్నికైండు. 1984 జాదవ్పూర్లో లోక్సభ నియోజకవర్గంలో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయినప్పుడు తప్ప తాను 9 సార్లు ఎన్నికైండు. పార్టీకి నాయకునిగా కూడా వ్యవహరించిండు. 2004 ఎన్నికల తర్వాత ఛటర్జీ ప్రో టీమ్ స్పీకర్గా నియమించబడ్డాడు. 2004 జూన్ 4 14వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైండు. గణేష్ వాసుదేవ్ మాల్వంకర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ ప్రో టీమ్ స్పీకర్గా చరిత్రలో నిలిచిండు సోమనాథ్ ఛటర్జీ. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రతి శనారం ముచ్చట వినుడు ఆనవాయితీగాస్తున్నది ఎన్నో వారాల నుంచి. అయితే ఈ ఎల్లటి ముచ్చటలో తెలంగాణ సాహిత్యం వర్ధమాన ధోరణులు, పత్రికల సాహిత్య సేవ గురించి రచయిత సంపాదకులు గుడిపాటి వెంకటేశ్వరులతో ముచ్చట విడతారు డాక్టర్ ఉదయనారాయణ. ఇప్పుడు ఆ ముచ్చట విందాం. ఈ ముచ్చట గుడిపాటి 2026 దాశరథి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఇది పునః ప్రసారమవుతున్నది. ఇనేద్దాం మరి.
2: నమస్కారం గుడిపాటి గారు.
3: నమస్కారం నారాయణ గారు.
2: తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల సాహిత్య ధోరణులను ఒక సంపాదకునిగా, ఒక పరిశీలకునిగా మీ అభిప్రాయం చెప్తారా?
3: రాష్ట్రాలు విడిపోయినా సాహిత్యం మాత్రం బాగానే వస్తుంది. విడిపోకముందు విభిన్న వాదాలు తెలుగు సాహిత్య రంగంలో ఉన్నాయి. దళితవాదం, స్త్రీవాదం, మైనార్టీవాదం, ప్రాంతీయ చైతన్యం తగ్గకుండా రచనలు వచ్చేవి. విడిపోయాక తెలంగాణ ప్రాంతం నుంచి సాహిత్యం మరింత ఎక్కువగా వస్తుంది. అందులో ప్రత్యేకించి కవిత్వం బాగా చూడవచ్చు. విమర్శకు సంబంధించి వస్తే ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏంటంటే విమర్శ తెలంగాణ నుంచే ఎక్కువగా వస్తుంది. తెలంగాణలోనే ఎక్కువ విమర్శకులు ఉన్నారు. వారు తెలంగాణ సాహిత్యాన్నే కాకుండా మొత్తం తెలుగు సాహిత్యాన్ని విమర్శిస్తూ విశ్లేషణ చేస్తూ రాస్తున్నారు, పుస్తకాలు తీసుకొస్తున్నారు. అయితే మరి మిగతా ప్రాంతాల సంగతి వచ్చినప్పుడు ఏంటంటే, మనకు రాయలసీమలో కథ బాగా కనిపిస్తుంది. అక్కడి స్థానికత నేపథ్యంగా కథ బాగా వస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఏంటంటే కథను ప్రధానంగా చూస్తాము. కోస్తాంధ్ర విషయం వచ్చినప్పుడు ఏంటంటే అదంతా మిక్స్డ్గా ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఒక ధోరణి ఉందనే చెప్పే పరిస్థితి అక్కడ లేదు. అక్కడి నుంచి మామూలుగా అనువాదాలు రావచ్చు, లేదా అడపాదడప కొందరు కొన్ని కవితలు రాయడం తప్ప ఒక బలమైన సాహిత్య ధోరణి అనేది మనకు కోస్తాంధ్రలో కనిపించదు. అది ఇప్పుడే కాదు, గత 20-30 ఏళ్ల సాహిత్య చరిత్రను గమనిస్తే ఏంటంటే కోస్తాంధ్రలో బలమైన ధోరణి కనిపించట్లేదు.
2: అంటే దాన్ని సీరియస్నెస్ లేదని అనుకోవచ్చు కదా?
3: సీరియస్నెస్ లేకపోవడం అంటే అక్కడ కోస్తాంధ్రలో ఉన్న సాహిత్య నేపథ్యాన్ని, లేదా దానికి పెట్టుబడి అనేది అక్కడ ప్రాధాన్యం వహించింది. అక్కడి వాళ్ళకి సాహిత్యం రాయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇతర రంగాల్లోకి షిఫ్ట్ అయిపోయారు. అందుకనే ఏంటంటే వాళ్ళకి వాళ్ళదైన సాహిత్యం అనేది రావట్లేదు. నిజానికి కొంచెం ప్రకాశం జిల్లా, ఒంగోలు, నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉంది. అక్కడ మాత్రం కొంతమంది రాస్తున్నారు. కానీ మొత్తంగా అక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే దక్షిణాంధ్ర ప్రాంతం అక్కడ మనకు కనిపించదు. గోదావరి జిల్లాలో అక్కడ కూడా ఏంటంటే ప్రాచీన సాహిత్య సాంప్రదాయం ఉండేది తప్ప వర్తమాన సమాజానికి సంబంధించినటువంటి విశ్లేషణలు, వాటిని వస్తువుగా తీసుకుని సృజనాత్మక రచనలు చేయడం అనేది మనకు అక్కడ కనిపించట్లేదు. అయితే ప్రజల సమస్యలకు స్పందించి రాయడం అనేది మనకి ఈ మూడు ప్రాంతాలనే ప్రధానంగా చూస్తాం, తెలంగాణలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో. అందుకే ఈ ప్రాంతాల నుంచి ఏంటంటే రాష్ట్రాలు విడిపోకముందు వచ్చింది, రాష్ట్రం విడిపోయకూడదు ఏంటంటే మనకి అక్కడి నుంచి సాహిత్యం వస్తుంది. రాయలసీమ నుంచి నవల కూడా బాగా వస్తుంది. అక్కడ శాంతినారాయణ ఆయన రాయలసీమ, ప్రత్యేకించి అనంతపురం జీవిత నేపథ్యం నుంచి నవలికలు రాస్తున్నాడు. ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు ఏంటంటే కొత్త తరం కథకులు కూడా వచ్చారు. అక్కడ మల్లిపురం జగదీష్ ఆదివాసీ జీవితాన్ని ప్రత్యేకించి రాయడం ఉన్నది. ఉత్తరాంధ్ర ఈ మధ్యకాలంలో కవిత్వం కూడా వస్తుంది. పక్కి రవీంద్రనాథ్, పాయల మురళీకృష్ణ, సిరికి స్వామినాయుడు ఇట్లాంటి వాళ్ళు కవిత్వంలో కూడా ఏంటంటే తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ రకేందంటే ఒక చైతన్యం అనేది ఉత్తరాంధ్ర సాహిత్యంలో, రాయలసీమ సాహిత్యంలో కనిపిస్తుంది. ప్రధానంగా చూసినప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఏంటంటే కవిత్వం బాగా వస్తుంది. ఇక్కడ నుంచి కథ పెరగాలి. కవిత్వం అంటే ఎజెండా మారింది. రాష్ట్ర ఏర్పడక ముందు ఏంటంటే రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్షతో ఆ రోజుల్లో కవిత్వం ఎక్కువ వచ్చింది. రాష్ట్రం విడిపోయాక ఏంటంటే చెరువుల మీద, బతుకమ్మ మీద, వేరే ఇతరేతర మానవ సంబంధాల మీద, ప్రకృతి మీద, వీటి మీద కవిత్వం ఎక్కువ వస్తుంది. ఈ ధోరణి కనిపిస్తుంది. అయినప్పటికీ కొంతమంది ఏంటంటే సమస్యల మీద కూడా స్పందిస్తూ తాము రచన చేయడం అనేది మనకి వాళ్ళ తెలంగాణ

0: తెలంగాణలో కనిపిస్తున్న దృశ్యం.
1: అంటే ఇప్పుడు తెలంగాణ కవులు ఆశావాద కవిత్వం రాస్తున్నారంటారా?
0: ఆశావాదం అంటే ఆశావాదం,
1: చెరువులు ఇవన్నీ అన్నారు కదా, ఇప్పుడు మీరు
0: అవును
1: వాళ్ళ దృష్టిలో చెరువు ఏ విధంగా కనబడుతున్నారంటారు?
0: అంటే ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం, చెరువుల్ని పునరుద్ధరణ, వీటికి అనువుగా దీని గురించి నేను అంతకుముందు కొన్నిసార్లు కొన్ని చర్చల్లో మాట్లాడాను. ప్రభుత్వం ఇదివరలో ఏం చేసిందంటే డెవలప్మెంట్ జర్నలిజం అనే ఒక ధోరణి ఉండేది. అంటే జర్నలిస్ట్ని తమ ప్రగతికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకెళ్లి ఆ ప్రాంతాల్లో తీసుకెళ్లి చూసిన తర్వాత జర్నలిస్టులు రిపోర్ట్ రాసేవాళ్ళు. ఇవాళ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రాజెక్టుల దగ్గరికి కవుల్ని రచనలు తీసుకెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళను రచనలు చేయమని ప్రత్యక్షంగా అడగకున్నప్పటికీ ఏంటంటే అందుకు ప్రేరేపిస్తుంది. ఈ విధమైన వాతావరణం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంలో డెవలప్మెంట్ సృజనాత్మకత, అంటే డెవలప్మెంట్ జర్నలిజం లాగా డెవలప్మెంట్ లిటరేచర్, అంటే అభివృద్ధి సాహిత్యం అనే ధోరణి అనేది తెలంగాణలో వచ్చింది. కాబట్టి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు అనువుగా ఒక సాహిత్యం, ప్రధానంగా కవిత్వం వ్యక్తం చేయడం అనేది ఇక్కడ తెలంగాణలో ఒక ప్రధాన ధోరణిగా ఉంది.
1: గుడిపాటి గారు, ఇప్పుడు చివరి దశ తెలంగాణ ఉద్యమంలో దాశరథి, పివి నరసింహరావు, గూడూరు సీతారాం లాంటి విస్తృత కవులు రచయితలను తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ స్థానం ఆంధ్ర కవుల కంటే తక్కువ లేదు అని వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఉద్యమ కవులు అందరు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది విస్మృత కవులు ఉన్నారు, మరి వాళ్ళ గురించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నది? ఇప్పుడు
0: చేయాల్సి ఉంది. అంటే ఇప్పుడున్న ఇటీవలి కాలంలోనే కాదు, అంతకుముందు కూడా ఏంటంటే ఉదాహరణకు వజ్రా సోదరులు ఉన్నారు. వజ్రా సోదరుల చరిత్ర చాలా ఘనమైంది. ఎందుకంటే మొట్టమొదటిసారి తెలంగాణలో ఒక మారుమూల గ్రామంలో ఒక పత్రికను ప్రారంభించారు. వాళ్ళు రావడం వల్ల అక్కడ పోస్ట్ ఆఫీస్ వచ్చింది. అలాగే వాళ్ళు స్వయంగా పబ్లికేషన్ కూడా మొదలుపెట్టి చాలా పుస్తకాలు ప్రచురించారు. కానీ వాళ్ళ చరిత్రను వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చారు, కానీ వాళ్ళ సమగ్ర సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటివి జరగాలి. అలాగే తెలంగాణలో మహిళలు రాసిన వాళ్ళలో ఇందుమతి దేవి అని ఉన్నది. అలాగే తెలంగాణలో నాటక సాహిత్యం ఉంది, ఇవి రావాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణ సాహిత్య అకాడమీ ఏంటంటే కొన్ని పుస్తకాలను ముద్రిస్తుంది. ఒక విశ్వవిద్యాలయమైనటువంటి వాళ్ళ పుస్తకాలను సేకరించి ప్రచురించడం వల్ల కొంతమంది వెలుగులోకి వస్తున్నారు. అప్పట్లో ఉన్నటువంటి బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి ఇట్లాంటి వాళ్ళ రచనలు వెలుగులోకి తీసుకోవడం అనేది అకాడమీ చేస్తుంది. అయితే అదంతా ఏంటంటే ఇప్పుడు పకడ్బందీగా ఒక పథకం ప్రకారం ప్రణాళిక వేసుకునేసి విస్తృతమకి లోనైన కవుల గురించి, రచయితల గురించి ఒక జాబితా తయారు చేస్తుంది. ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరణ చేయడం కానీ వెలుగులోకి తీసుకురావడం కానీ చేపట్టే పథకం అనేది అకాడమీ చేయాల్సి ఉంటుంది. అయితే అకాడమీకి ఆ యొక్క ప్రతిపాదనలు కూడా ఏంటంటే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా తెలంగాణ సాహిత్యం వెలుగులోకి వచ్చే అవకాశం, వికాసానికి నోచుకునే అవకాశం ఉంటుంది.
1: గుడిపాటి గారు, జర్నలిజము, రచనా రంగం ఈ రెంటిని మీరు సమానంగా నడుపుతున్నారు. అయితే రచనలో చెప్పలేనిది జర్నలిజంలో చెప్పుదామని జర్నలిజం వృత్తి తీసుకున్నారా?
0: అలా ఏం లేదు. వృత్తిపరంగా కవిగా రచయితగా ఉండడం అనేది సాధ్యం కాదు, కాబట్టి జర్నలిజం అనేది ప్రవృత్తిగా మారింది.
1: మీరు అంతకుముందు కలం పేర్లతో కవిత్వం రాసేవాళ్ళు కదా?
0: రాశాను.
1: మరి మధ్యన మానేసి మళ్ళీ జర్నలిజం అయిపోయారంటే ఆ వస్తువుని జర్నలిజం అంటే వ్యాసంలో బాగైపోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు?
0: వృత్తి ప్రవృత్తి వేరు. నిజానికి నాకు ఒక ఉపాధ్యాయుడిగా, ఒక లెక్చరర్గా పనిచేయడం ఉండేది. నేను చదువుకునే రోజుల్లో, క్యాంపస్ ఉన్న రోజుల్లో కూడా ఏంటంటే రెండే అనుకున్నాను, లెక్చరర్గా కానీ లేదా జర్నలిస్ట్గా కానీ ఉండాలనుకున్నాను. కాబట్టి అధ్యాపకులుగా అవకాశాలు రాలేదు కాబట్టి జర్నలిజం వృత్తిగా ఎంచుకున్నాను. అయితే జర్నలిజం వృత్తి అనేది అంటే రచనా ప్రవృత్తికి తోడ్పడుతుంది. అంటే ఆ సాహిత్యం మీద, అధ్యయనం మీద ఇష్టం ఉన్నప్పుడు ఈ రంగంలో కొనసాగడానికి, ముందుకు పోవడానికి తోడ్పడుతుంది. ఆ రకంగా ఏంటంటే సాహిత్య ప్రవృత్తి, రచనా ప్రవృత్తి అనేది జర్నలిజంలో ముందుకు పోవడానికి సహకరించింది.
1: ఈ మధ్యన ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత సంవేదనే సాహిత్యంలో ఎక్కువ కనిపిస్తుంది అంటున్నారు. ముఖ్యమైన తీవ్రమైన సమస్యలు ఏమంటారా తెలంగాణ ప్రాంతంలో?
0: తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. అయితే రచయితలు వాళ్ళ దృక్పథము, వాళ్ళ అవగాహన, వాళ్ళ అధ్యయనంలోంచి ఎంచుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు అంటే వ్యక్తిగత సంవేదనలు కూడా వ్యక్తం చేయకూడదని కాదు, కానీ అవే డామినేట్ చేయడం అనే ధోరణి ఉంది. ఉదాహరణకి వాళ్ళ అమ్మమ్మ గురించో.

0: నాన్న గురించో, అంటే ఆయా సందర్భాల్లో రాస్తే పర్లేదు కానీ అదొక
1: అవును
0: ధోరణిగా తీసుకొస్తున్నారు. అంటే సమాజంలో సంక్లిష్టమైన సందర్భాలు ఉన్నాయి, సంక్షోభిత పరిస్థితులు ఉన్నాయి, అంటే కవి వాటి గురించి ఎక్కువ తన్నాడట్లేదు. ఆ తన్నాట లోపల ఉంటే అప్పుడు కవిత్వం వస్తుంది. అది లేనప్పుడు ఏంటంటే ఏదో ఒకటి రాయనే దాంతో ఏంటంటే అంతగా, అంటే తన వ్యక్తిగత సంవేదనని, అంటే తన ఆత్మలోకంలో ఉన్న వాటిని వాటికే పరిమితం అవుతున్నాడు. అయితే ఆ ఆత్మిక విషయాలు కూడా రాయొచ్చు. ఆ రాసిన విషయాల్ని పాఠకుడు కూడా దాంట్లో తాదాత్మ్యం చెందగలగాలి. కానీ ఆ శక్తి అనేది అంటే ఆ రకమైన ఆత్మిక రచనలో కనిపించట్లేదు.
1: ఏ సమస్య దృక్పథం ఈ రెండు కనుక ఉంటే కవిత్వం గాని కథ గాని బలంగా ఉందంటారు కదా. కవుల లోపల రచయితల లోపల దృక్పథం లోపిస్తుంది అంటున్నారు, ఎంతవరకు నిజం?
0: దృక్పథం లోపించడం అనేది కొంతవరకు ఉన్నది. దీనికి రెండు రకాల గందరగోళాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలా వ్యతిరేకంగా ఉండాలా అనే చర్చ నడిచింది. ఇదొక ధోరణి.
1: అవును.
0: ఇంకోటి ఏంటంటే ఉద్యమాల పట్ల ఎట్లా ఉండాలి, ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా ఉండాలి, దాని పట్ల స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోతున్నారు. అంటే ప్రజా ఉద్యమాల్ని సమర్థిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతామేమో అనే ధోరణి ఉంది. ఈ గందరగోళం రావడానికి ఏంటంటే అసలు ముందు రచయిత తనకు తాను తను ఏం చెప్పదలుచుకున్నాడో దాని పట్ల స్పష్టత ఉండాలి.
1: అది
0: ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం వ్యతిరేకంగా ఉండడం రచయిత పని కాదు.
1: కాదు.
0: సమాజం నడుస్తున్న చరిత్ర పట్ల తను కవిగా రచయిత స్పందించాలి. అలాంటప్పుడు ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనుకూలం అనేది కాదు.
1: అవును.
0: దీనికి సంబంధించిన నిర్దిష్టమైన దృక్పథం వైఖరి లేకపోవడం వల్ల ఈ గందరగోళం వచ్చేసి దృక్పథ రాహిత్యం అనేది వచ్చింది.
1: తెలంగాణ సాంస్కృతిక వికాసానికి సాహిత్య పత్రికలు చేస్తున్నటువంటి కృషి ఏ విధంగా ఉన్నదంటారు?
0: తెలంగాణ సాహిత్య వికాసానికి పత్రికలు అనేక విధాలుగా తోడ్పడుతున్నాయి. దినపత్రికలకు సంబంధించినప్పుడు ఏంటి, వాటి సాహిత్య పేజీలు దాదాపు 11 సాహిత్య పేజీలు ఉన్నాయి. అంటే వారానికి 11 పేజీలు ఫుల్ లెంత్ పేజీలు సాహిత్యానికి తోడు కల్పిస్తున్నాయి. ఇవి కాకుండా మూసి, మిసిమి, పాలపిట్ట, అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకొస్తున్న పునాస,
1: పునాస.
0: ఈ సాహిత్య పత్రికలు కూడా ఏంటంటే తెలంగాణ సాహిత్యానికి వికాసానికి ఎంత తోడ్పడుతున్నాయి. అయితే సాహిత్యమే రావాల్సిన అవసరం ఉంది, ప్రధాన కవిత్వం వస్తుంది. ఇక్కడ వచన ప్రక్రియల విస్తృతి కనిపించట్లేదు. వచన ప్రక్రియల్లో సాహిత్య సృష్టి అనేది జరగాలి, అది మనకు జరగట్లేదు. కవిత్వం మీదనే ప్రధాన దృష్టి పెట్టారు. అంటే కవులు రచయితలు వచనం మీద దృష్టి పెట్టాలి. కవుల్లో కొంతమంది వచనము రాస్తున్నారు, అయితే అది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది.
1: మొన్న మొన్నటి వరకు తెలంగాణలో కథన పెద్దపీటగా ఉండే కదా.
0: కానీ ఇవాళ అది కూడా తక్కువగానే ఉంది, చెప్పుకోదగిన కథలు మనకు రావట్లేదు.
1: గుడిపాటి గారు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతంలో మహిళా కవయిత్రులు రచయిత్రులు ఏ విధంగా వాళ్ళు వికాసం పొందుతున్నారు, వాళ్ళ రచనా ధోరణులు ఏ విధంగా ఉన్నాయంటారు?
0: రచయితల సంఖ్య పెరిగింది, కవయిత్రులు కూడా పెరిగారు. మహిళల నుంచి కవిత్వం బాగానే వస్తుంది. కొంతమంది విమర్శ సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సిహెచ్ ఉషారాణి, వాసరచ్చట జయంతి ఇట్లాంటి వాళ్ళు సమీక్షలు విమర్శలు వేయడం అనేది ఉంది. అలాగే కొత్త తరం కవయిత్రులు దేవనపల్లి, వీణామణి ఇలాంటి కొంతమంది రచయితలు కూడా బాగానే వస్తున్నారు. అంటే రాసే మహిళల సంఖ్య పెరిగింది, కొత్త తరం మహిళలకి అవకాశాలు కూడా ఉన్నాయి.
1: అంటే ఇప్పుడు ఈ తెలంగాణ కవయిత్రులు రచయిత్రులు దేశకాల సమస్యలపై ఎక్కువగా స్పందించలేరని ఒకటి ఉన్నది.
0: అంటే వాళ్ళు తీసుకునే పరిధి, వాళ్ళ దృక్పథము, వాళ్ళ ఆలోచన అధ్యయనము ఆయా వస్తువులకు పరిమితి విధిస్తుంది. అధ్యయనం పెరిగి వాళ్ళ అనుభవ పరిధి పెరిగినప్పుడు ఏంటంటే కథ రాసినా కవిత్వం రాసినా వస్తువులో ఇతివృత్తంలో విశాలత్వానికి చోటు ఉంటుంది. అయితే ఆ రకమైన అధ్యయనము పెరగాల్సిన అవసరం రచయితల్లో కూడా కనిపిస్తుంది.
1: చివరిగా గుడిపాటి గారు, తెలంగాణ సాహిత్య వికాసానికి మీరు పాలపిట్ట అని ఒక పత్రిక నడుపుతున్నారు చాలా రోజుల నుంచి.
0: అవునండి.
1: పాలపిట్ట తెలంగాణ సాహిత్యానికి, ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి చాలా కృషి చేస్తున్నారు. దాని ద్వారా ముఖ్యంగా తెలంగాణ సాహిత్యానికి మీరు ఆ పత్రిక ద్వారా చేస్తున్న కృషి ఏమిటి?
0: పాలపిట్ట తెలంగాణలో 2010 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. తెలుగు సాహిత్యానికి, తెలంగాణ సాహిత్య వికాసానికి ఈ పత్రిక మొదటి నుంచి కృషి చేస్తుంది. రచయితలకు అవార్డులు రావడంతో నిమిత్తం లేకుండా, ఎక్కువ పేరు ప్రఖ్యాతులు లేకుండా, అంతగా ఆదరణకు నోచుకునేటువంటి వాళ్ళని లేదా ఎజెండా మీదకి రాని వాళ్ళని కూడా ఏంటంటే తీసుకునేసి ముఖచిత్రాలుగా వేయడంతో

0: తన సాహిత్య ప్రయాణాన్ని ప్రారంభించింది. మనకి 2010 ఏప్రిల్లో మేము గోరటి వెంకన్న ముఖ చిత్రంతో ప్రత్యేక సంచిక తీసుకొచ్చాం. తెలుగు సాహిత్య రంగంలో, తెలుగు సాహిత్య రంగంలో ఒక ప్రజాగాయకుడిని ముఖచిత్రం వేయడం అనేది అదే మొదటిసారి.
1: తెలంగాణ సాహిత్యం వర్ధమాన ధోరణులు పత్రికల సాహిత్య సేవ గురించి ముచ్చటాది రచయిత సంపాదకులు గుడిపాటి వెంకటేశ్వరులతో ముచ్చట పెట్టినరు ఇప్పటిదాకా డాక్టర్ ఉదయనారాయణ. ఈ ముచ్చటను ఇప్పుడు వినుడు కాకపోయినా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినొచ్చు. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. కార్యక్రమాలను వినడమే కాదు, యూట్యూబ్లో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
2: ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కొలామి, లంబాడా లేక గోర్మాటి భాషల్లో వారి విశిష్ట సంస్కృతి, కట్టుబాట్లు, పండగలు, ఆహారం, జీవన శైలి, ఇలా ఆదివాసీ గిరిజన సమాజాలకు చెందిన వారి అలవాట్లను, జానపద గాథలను, ముచ్చట్లను వినిపిస్తున్న కార్యక్రమం మావా. ప్రతి బుధవారం శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారం. వినడం మర్చిపోకండి మావా, ఆదివాసీ జానపద కథ గానాలను ముచ్చట్లను వినిపించే కార్యక్రమం.

ఇవి ఇయాల్టి అమ్మటాళ్ళ సంగతులు. రేపు 7:30 నుండి 8 గంటల దాకా రేపటి అమ్మటాళ్ళ సంగతులు మీకోసం సిద్ధంగా ఉంటాయి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తున్నది. గుడిసెపట్లో సమాచార్ ప్రభాత్. 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు ఇందాం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగంలో బేగం అక్తార్ గురించి విశేషాలు.
2: దీవానా బనానా హై తో దీవానా బనాదే, వర్ణ కహి తహదీర్ తమాషాన బనాదే. బేజాద్ లక్నవీ రాసిన సూఫీ భావ విలసితమైన ఈ గజల్ పాడటం అయిపోగాని చివర్లో మేరానాం అక్తరీబాయి ఫైజాబాదీ అని వినిపించేది. బేగం అక్తర్ అక్తరీబాయిగా ఉన్నప్పటి రికార్డ్ అది. నిజంగానే ఈ గజల్ చాలామందిని దీవానాలుగా మార్చింది. అక్తరీబాయి పాడిన గజల్లన్నీ అటువంటివే. గజల్ అంటే ఇది, గజల్ గానం ఇలాగే ఉండాలి అని గజల్ గానానికి ఒరవడి దిద్దింది అక్తరీబాయి. అంతకుముందు గజల్ గాయికలు లేరని కాదు, కాని గజల్ గానంలో విలక్షణమైన బాణిని ఏర్పాటు చేసుకున్నది అక్తరీబాయి. అక్తరీబాయి తమ గజల్లను గానం చేసినందువల్లనే ప్రసిద్ధులైన కవులు ఎందరో ఉన్నారు. కనుక అక్తరీబాయి తమ గజల్లు గానం చేస్తే బాగుండేదని భావించే కవుల సంఖ్య కూడా బాగానే ఉండేది. రాజులు, మహారాజులు, నవాబులు, జాగీర్దార్లు తమ ఇళ్లల్లో జరుపుకునే శుభకార్యాలలో గజల్ గాన సభలను ఏర్పాటు చేసి ఆనాటి మేటి గాయకులైన బాయి జద్దన్బాయి, అంటే ఈవిడే బాలీవుడ్ నటి నర్గీస్ తల్లి, ఇంకా వహీదన్ బాయి, రసూలన్ బాయి మొదలైన వారి చేత గజల్ గానం చేయించేవారు. వీరు ఠుమ్రీ దాద్రాలు కూడా పాడేవారు. అక్తరీబాయి కూడా ఠుమ్రీ, దాద్రా, కజరీ, చైతి వంటి ఉపశాస్త్రీయ సంగీతాన్ని కూడా గానం చేసినప్పటికీ ఆమెను అందరూ గజల్ గాయికగానే గుర్తిస్తారు. ఆమె గజల్ గాయన శైలి విలక్షణమైనది. కవి భావానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సంగీతాన్ని వాహికగానే వాడుకునేది. కనుక శ్రోతలకు గజల్ భావం అర్థమై వారి నోటి నుండి అసంకల్పితంగా వాహ్వా వెలువడేది. ఆమె కంఠం కూడా మధురమైనదే కనుక గజల్ భావంతో సంగీతం కలగలిసి బంగారానికి తావ్యబ్బినట్లయ్యేది. అక్తరీబాయి తండ్రి అస్గర్ హుసేన్ పేరుమోసిన అడ్వకేటు. అతని 2వ భార్య ముష్తరీబాయి. ఆమెకిద్దరు కూతుళ్ళు. మొదటి కూతురు జోహరా, 2వ కూతురు బిబ్బి. ఈమెనే అక్తరీబాయిగా రూపాంతరం చెందింది. అక్తరీబాయి కిన్నెర కంఠంను గమనించిన ఆమె తల్లి ముష్తరీబాయి ఆమెకు సంగీతాన్ని నేర్పించాలని భావించి చంద్రబాయి అనే గాయక వద్ద సంగీత శిక్షణ ఇప్పించింది. తరువాత పాట్నాకు చెందిన ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్ సాహెబ్ వద్ద కొంతకాలం సంగీతం నేర్చింది. ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్ మామూలు వ్యక్తి కాదు. ఆనాటి పేరుమోసిన సారంగీ విద్వాంసుడతడు. తరువాత పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అతా మహమ్మద్ ఖాన్ సాహెబ్ వద్ద కొంత సంగీతాన్ని అభ్యసించి చివరికి కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ సాహెబ్ వద్ద కిరాణా ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నది. ఆమె గాత్రంలోని మాధుర్యం కిరాణా ఘరానా సంగీతానిదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కిరాణా ఘరానాకు చెందిన మేటి గాయిక హీరాబాయి బరోడేకర్ కూడా ఉస్తాద్ వహీద్ ఖాన్ సాహెబ్ వద్దనే సంగీతం నేర్చింది. కనుక ఆమె అక్తరీబాయి గురుభగిని అయింది, అంటే సహాధ్యాయిని. వీరిద్దరి ఆత్మీయతానుబంధం చివరి వరకు సాగింది. బేగం అక్తర్, హీరాబాయి కలిసి ఉన్న ఛాయాచిత్రాన్ని యూట్యూబ్లో చూడవచ్చు. హీరాబాయి బరోడేకర్ శాస్త్రీయ సంగీత గాయికగా పేరు ప్రఖ్యాతులు పొందితే అక్తరీబాయి గజల్ గాయికగా పేరొందింది. అక్తరీబాయి రూపలావణ్యం, మధురగాత్రం, లక్నవీ మర్యాద, సంస్కారముట్టిపడే చతుర సంభాషణ, ఉర్దూ సాహిత్యాభినివేశం, లక్నవీ తెహజీబ్, సంస్కారంతో గజల్ శబ్దోచ్చారణ మొదలైనవన్నీ ఆమెను గజల్ గాయనంలో విలక్షణ స్థానంలో నిలబెట్టినాయి. ఈనాటికి ఆమె స్థానాన్ని మరొకరు అందుకోలేకపోయినారనటం అతిశయోక్తి అనిపించుకోదు. అందుకే ఆమెను మలికాయే గజల్ అన్నారు. అంటే గజల్ రాణి లేదా గజల్ క్వీన్ అన్నమాట. శాస్త్రీయ సంగీతాన్ని చక్కగా నేర్చుకుని సాధన చేసినప్పటికీ బేగం అఖ్తర్ ఉపశాస్త్రీయ సంగీతం వైపుకే మొగ్గు చూపింది. ఠుమ్రీ, దాద్రా, చైతీ, హోరీ, కజ్రీ వంటి ఉపశాస్త్రీయ సంగీత ప్రక్రియలు గానం చేసేది. అయినా శ్రోతలామెను గజల్ క్వీన్గానే గుర్తుంచుకుంటారు. అఖ్తరీబాయి ఫైజాబాది అపారమైన యశస్సు, ధనాన్ని సంపాదించిన తర్వాత లక్నో నవాబు వంశానికి చెందిన బారిస్టర్ ఇస్తయాహ్ అబ్బాసీని నికాహ చేసుకున్నందున అఖ్తరీబాయి బేగం అఖ్తర్గా మారిపోయి పరదా చాటుకు వెళ్ళిపోయింది. కులీనుడైన ఇస్తయాహ్ అబ్బాసీ సంప్రదాయానికి విలువనిచ్చే నైష్టికుడు. తన జనానా అంటే స్త్రీలు మెహఫిల్లో కచేరీలు చేయడాన్ని కలలో కూడా అంగీకరించడతడు. ఈ విషయం బేగం అఖ్తర్కు బాగా తెలుసు. ఆమె పరిస్థితి బంగారు పంజరంలో బందీ అయిన చిలుక వలె మారిపోయింది. అక్కడ ఆమెకు ఏ కొరత లేదు, మహారాజభోగాలనుభవిస్తున్నది. కానీ గొంతెత్తి ఒక్క గజలైనా గానం చేయడానికి వీల్లేదు. తబ్లా, హార్మోనియం, తంబూరాలు మూలకు పడ్డాయి. తోటి గాయకురాలు మలికా భొక్రాజ్ బేగం అఖ్తర్ వైవాహిక జీవితాన్ని చూసి అభినందనలు తెలియజేయడానికి వచ్చి చిన్నబోయి ఉన్న అఖ్తరీబాయిని చూసి భోరుమని ఏడ్చిందట. ఈ మలికా

గోపురాజ్ కూడా బేగం అక్తర్ వలనే పేరొందిన గజల్ గాయిక. ఆమె గానం చేసిన అభీ తుమై జవాన్ హూ అనే గజల్ గుర్తుకు రాగానే సంగీత రసికులకు మలికా పుఖరాజ్ గుర్తుకు వస్తారు. దేశ విభజన సమయంలో ఆమె పాకిస్తాన్ వెళ్లిపోయింది. బేగం అక్తర్ 25వ వర్ధంతి సందర్భంగా 1999 సంవత్సరం భారత తపాలా శాఖ వారు బేగం అక్తర్ తపాలా బిల్లను విడుదల చేసినారు. మొదటి తపాలా బిల్లను మలికా పుఖరాజ్ కు అందజేసినారు. బేగం అక్తర్ బాల్య సఖిగా ఆమెకు ఆ గౌరవం దక్కడం ఎంతో ఔచిత్యంతో కూడిన విషయం. అందుకోసం ఆమె పాకిస్తాన్ నుండి ప్రత్యేక ఆహ్వానితురాలిగా భారతదేశానికి విచ్చేసింది. బేగం అక్తర్ పరదాచాటున వెళ్లిపోయినందున ఆమె అభిమానులకు చాలా నిరాశ కలిగింది. కాని ఎవరూ ఏమీ చేయలేరు అని అనుకుంటున్న సమయంలో లక్నో రేడియో స్టేషన్కు బదిలీ మీద వచ్చిన సునీల్ బోస్ అనే ప్రోగ్రామ్ ఆఫీసర్కు ఈ విషయం తెలిసింది. అతను సంగీత సాహిత్యాల్లో మంచి అభినివేశం గలవాడు. పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు. తన భార్యతో కలిసి బారిస్టర్ అబ్బాసీ గారి దర్శనం చేసుకోవడానికి వచ్చి స్నేహహస్తాన్ని చాచినాడు. బారిస్టర్ గారికి కూడా ఉర్దూ సాహిత్యంలో మంచి అభిరుచి ఉన్నందున వారిద్దరూ అనతి కాలంలోనే స్నేహితులైనారు. మెల్లిమెల్లిగా వారి చర్చాగోష్ఠుల్లో సునీల్ బోస్ గారి భార్యతో పాటు బేగం అక్తర్ కూడా పాల్గొనడం ప్రారంభమైంది. బేగం అక్తర్ పబ్లిక్గా పాడటం బాగుండదు కానీ రేడియో స్టేషన్లో పాడడానికి ఏమి అభ్యంతరం ఉండకూడదని బారిస్టర్ అబ్బాసీని ఒప్పించి బేగం అక్తర్ను రేడియోలో పాడడానికి అనుమతి ఇప్పించినాడు సునీల్ బోస్. అతడు సాధించిన గొప్ప విజయమది. బేగం అక్తర్ రేడియో ద్వారా కొన్ని గజల్లను గానం చేసింది. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమె అభిమానుల్లో సామాన్యులు మొదలుకొని అసామాన్యుల వరకు ఉన్నారు. ఆనాటి భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు ముందు వరుసలో ఉంటారు. వారికి బేగం అక్తర్ సంగీతం ఎంత ఇష్టం అనే వివరాలను విఖ్యాత హిందుస్థానీ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ మలయమారుతాలు అనే గ్రంథంలో వివరించినారు. ఇదంతా గమనిస్తున్న బారిస్టర్ అబ్బాసీ మనస్సు కూడా మారింది. దైవదత్తమైన బేగం అక్తర్ సుస్వరాలను సంప్రదాయం పేరిట దాచి ఉంచటం అపచారమని భావించి బేగం అక్తర్ పబ్లిక్గా కచేరీలు చేయడానికి అనుమతి ఇవ్వడమేగాక ఆమెతో పాటు తాను ప్రతి కచేరీకి హాజరై ఆమెను ప్రోత్సహించడం ప్రారంభించినాడు. బారిస్టర్ గారి ప్రోత్సాహంతో, ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఎన్నో చారిటీ ప్రోగ్రాములు ఇచ్చి ఎందరో అభాగ్యులను ఆదుకున్నది. చేతికి ఎముక లేనట్లుగా దాన ధర్మాలు చేసింది బేగం అక్తర్. బీహార్ వరద బాధితుల కోసం కూడా తన కచేరీల వల్ల వచ్చిన డబ్బులను వెచ్చించి ఆదుకున్నది. దేశ విదేశాలలో ఎన్నో కచేరీలు చేసి ధనంతో పాటు కీర్తి ప్రతిష్టలను ఆర్జించింది. బేగం అక్తర్ అక్తరీబాయి ఫైజాబాదీగా ఉన్న కాలంలో హైదరాబాద్ సంస్థానంలో కూడా కచేరీ చేసినట్లు చారిత్రకాధారాలున్నాయి. హైదరాబాద్ నిజాం 2వ కుమారుడు ప్రిన్స్ మొహజ్జంజా సాహిత్య కళాపోషకుడు. అతని దర్బారు విశేషాలను ప్రముఖ కవి సిద్కి జాయసీ దర్బారే దుర్బార్ అనే గ్రంథంలో నిక్షిప్తం చేసినాడు. ఆ గ్రంథంలోనే హైదరాబాద్ సంస్థానంలో అక్తరీబాయి ఫైజాబాదీ కచేరీ విశేషాలు చూడవచ్చు. బేగం అక్తర్ శిష్యురాళ్లలో శాంతి హీరానంద్, రీటా గంగూలీ, అంజలి బెనర్జీ మొదలైన వారు పేర్కొనదగినవారు. వారందరూ అమ్మీజాన్ అని నోరారా పిలిచేవారు. ఆమె కూడా తన విద్యను ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్లకు నేర్పింది. శిష్యురాళ్లకు అభిమానులకు మాతృ ప్రేమామృతాన్ని పంచిపెట్టింది. శోభాగురుటు, నైనాదేవి వంటి గాయకులు బేగం అక్తర్ శిష్యురాళ్లు కాకపోయినా వారి గాత్రంలో ఆమె శైలి తొంగిచూస్తుంది. బేగం అక్తర్ తొలుత హిందీ చిత్రసీమలో కూడా పనిచేసింది. ఈస్టిండియా ఫిల్మ్స్ కంపెనీ వారి ఏక్ దిన్ కా బాద్షా, నలదమయంతి చిత్రాల్లో నటించి గానం చేసింది. కాని ప్రముఖ చిత్ర నిర్మాత మెహబూబ్ ఖాన్ చిత్రం రోటీలో నటించి 4-5 గజళ్లు పాడింది. ఆ గజళ్లు చాలా ప్రఖ్యాతి చెందినాయి. 1942 తీయబడిన రోటీ చిత్రానికి సంగీతం అందించింది అనిల్ బిశ్వాస్. బేగం అక్తర్కు బాలీవుడ్ చిత్రసీమ వాతావరణం నచ్చక తిరిగి తన సంగీత ప్రపంచంలోనికి చేరుకున్నది. బేగం అక్తర్ మరణానంతరం

0: ఆమె శిష్యురాలు శాంతి హీరానంద్ బేగం అఖ్తర్ జీవిత చరిత్ర రాసి ప్రచురించింది. ఆ గ్రంథం పేరు ద స్టోరీ ఆఫ్ మై మమ్మీ. ప్రముఖ కళా విమర్శకుడు ఎస్ కాళిదాస్ బేగం అఖ్తర్ జీవితాన్ని డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందించినాడు. దాని పేరు హాయ్ అఖ్తరి. ఇటీవల అంటే బేగం అఖ్తర్ స్వర్గస్థురాలైన 40 సంవత్సరాలకు 2014లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి ఆదేశానుసారం నిర్మల్ చందర్ అనే ఒక సినీ దర్శకుడు బేగం అఖ్తర్ డాక్యుమెంటరీ నిర్మించినాడు. బేగం అఖ్తర్ నడయాడిన ప్రాంతాన్ని, ఆమె జీవించిన పరిసరాలను పరిశీలిస్తూ, ఆమెను ఎరిగిన వారి నుండి సమాచారాన్ని సేకరిస్తూ పరిశోధనాత్మకంగా ఆ చిత్రాన్ని తయారు చేసినట్లు చెప్పుకున్నాడు. ఆ డాక్యుమెంటరీ చిత్రం పేరు జిహ్ర్ ఉస్ పరీవష్కా. ఆ పేరు ఎంతో ఔచిత్యంగా అర్థవంతంగా ఉన్నది. అసలది మహాకవి గాలిబ్ షేర్లోని ఒక పాదశకలం. సూఫీ భావ విలసితమైన ఈ షేర్ పూర్తి పాఠం ఇలా ఉన్నది. జిహ్ర్ ఉస్ పరీవష్కా ఔర్ ఫిర్ బయాన్ అప్నా హో గయా రహీ బాఖైర్ జోథ రాజదా అప్నా. అప్సరసల వంటి సౌందర్య రాశి ప్రసక్తి నా ప్రత్యేక సుందర శైలిలో వర్ణన. వినీ వినీ నా రహస్యాలను దాచే మిత్రుడు నాకు రఖీబైనాడు. అంటే తానూ ఆమెను ప్రేమించసాగినాడు. సౌందర్యం భగవంతుని విభూతి, అదే శివం, అదే సుందరం. భగవంతుణ్ణి అనేకులు ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు, అందరూ రఖీబులే. బేగం అఖ్తర్కు భారత ప్రభుత్వం 1968లో పద్మశ్రీతోనూ, 1975లో పద్మభూషణ్ పురస్కారాలతోనూ గౌరవించింది. 1972వ సంవత్సరం సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. ఆమె లేదు, ఆమె గజల్ ఉన్నది, ఉంటది కూడా.
1: ఇప్పటిదాకా విన్నాం పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగం. అది బేగం అఖ్తర్ గురించి విశేషాలవి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు. అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు. ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఇయ్యల రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగంలో కెఎల్ సెహగల్ గురించి విశేషాలుంటాయి. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. వినుడు మరకుండ్రి రాత్రి 9:30. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

சிங்கிடி சினிமா பாட்டல ஜும்பிடி ஆனா ரோஜு அச்சினா ராக்கப்போயினா ஆனஸ்தே சிங்கிடி ஆகாஷம்ல வச்சினா ராக்கப்போயினா செட்டு மீத கோயில கூசினா குயக்கப்போயினா உருமு உரிமினா உருமக்கப்போயினா மெருப்பு மெரிசினா மெரவக்கப்போயினா ప్రకృతి పరవశించి ఎట్లయితే రోజు రంగులను విరబూస్తుందో అట్లనే రోజు రంగుల సింగిడి 100.2 FM మాత్రం రోజుకు రోజు యాలకు మీకోసం సిద్ధంగా ఉంటుంది. రంగుల లోకంలోని ఎన్నో పాటలను మీ మనసుకు పసందైన

పాటలను వినిపించేందుకు ఇయాలకు వచ్చేస్తుంది ఈ సింగిడి. మరి ఈ సింగిడి సిద్ధంగా ఉన్నది మీకోసం, 10 గంటల దాకా మీకు పాటలన్నీ వినిపించేందుకు సిద్ధంగా ఉన్నది. అయితే ఫోన్ చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండుండ్రి. ఇలా తొలి ఏకాదశి పండుగ, తొలి ఏకాదశి గురించి కూడా మీరు మాట్లాడచ్చు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు కూడా. మరి ఈ సింగిడి కార్యక్రమాన్ని ఈ తొలి పాటతో శురువాత్ చేసిద్దాం. మీరు ఫోన్ చేసేందుకు ఫోన్ నెంబర్లు పాట అయినాక చెప్పేస్తాను.

అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అయితే మీరు ఫోన్ చేయడానికి సింగిడికి మా ఫోన్ నంబర్లు 2300081, ఇదొక నంబరు, 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబరుకైనా ఎక్కడి నుండైనా ఫోన్ చేసి నాతో గోడ్సేపు సరదాగా మాట్లాడి మీ మాటలు వినతందుకు ఈ రేడియో నేస్తం సంధ్య మరి సిద్ధంగా ఉంది. మీ పసందైన పాట వినిపించతందుకు కూడా సిద్ధంగా ఉంది. మరి మీ పసందైన పాట కోసం వెంటనే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి. 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది. అయితే ఫోన్ నెంబర్లు విన్నారు కదా, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, మాట్లాడేద్దాం మరి. హలో హలో హలో, ఫోన్ లైన్ కట్ అయిపోయినట్టుంది. శ్రోతలు మంచి నెట్వర్క్ ఉన్న జాగల నుంచి ఫోన్ చేయండి. ఒకసారి ఫోన్ లైన్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసే అవకాశం ఉండకపోవచ్చు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమం ఇది. ఇప్పుడు ఒక కాలర్ కార్తిక ఫోన్ లైన్లో సిద్ధంగా ఉంది. హలో హలో కార్తిక. చెప్పు కార్తిక. హలో హలో కార్తిక. హలో మాట్లాడు కార్తిక. హలో చెప్పు కార్తిక మాట్లాడు కదా. ఏం వాయిస్ బ్రేక్ అవుతలేదు, నువ్వు గట్టిగా మాట్లాడు. హలో మాట్లాడు కార్తిక, ఫోన్ లైన్లో ఉన్నాం, మాట్లాడు. సరే నువ్వు మాట్లాడలేకపోతున్నావు, ఫోన్ అయితే చేసినావు. నువ్వు అడిగిన పాట సంబరం చిత్రం నుంచి ప్రసారం చేస్తున్నా, వినేసేయండి. మరి శ్రోతలు ఇట్లా ఫోన్ చేసి మాట్లాడకపోవడం అది వినేవాళ్లకు బాగుండదు. హలో హలో హలో వాయిస్ వినిపిస్తుంది తనకి, కార్తికకి, కానీ ఎందుకో తను మాట్లాడలేకపోతుంది. సరే మరి హాయిగా ఆనందంగా నవ్వుతూ సంతోషంగా మాట్లాడుండ్రి ఫోన్ చేసినప్పుడు. ఎందుకంటే ఒకసారి ఫోన్ కలిసిన తర్వాత అది కట్ అయిపోతే మళ్ళీ కలిసే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు తను అడిగిన సంబరం చిత్రంలోని పాట ప్రసారం చేస్తున్నా, వినేద్దాం మరి.

0: త్రియోభిలాషి సైబాల్ ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: కాలపురుషుడైన శ్రీ మహావిష్ణువు దక్షిణాయనం శురైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా యోగ నిద్రలో ఉంటాడట. ఈ ప్రారంభ దినాన్ని తొలి ఏకాదశి లేదంటే శయన ఏకాదశి, దేవశయన ఏకాదశిగా పిలుస్తుంటారు. తొలి ఏకాదశి ప్రాశస్త్యాన్ని పద్మపురాణం వివరిస్తూ ఉంటుంది. ఈరోజు తులసి దళాలతో ఏకాదశి వ్రతం చేసి ఉపవాస దీక్ష ఆచరించడం ఆనవాయితీ. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా భక్తితో ఉండుడే. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తుంటాయి. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉన్నా కూడా తొలి ఏకాదశి మాత్రం విశేష ప్రాధాన్యం కలిగి ఉన్న పర్వదినం ఈ తొలి పర్వదినం ఏకాదశి, తొలి ఏకాదశి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా సింగిడి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు. అయితే పళ్ళ బొరుసు అంటే మస్తు మందికి ఇరుకనే, రేవంగానే మనకు మస్తు అవసరం ఇది. ఇక మన అచ్చ తెలంగాణలో ఈ పదాన్ని ఇప్పటికీ కొన్ని ఊర్లల్లా కొన్ని ఇళ్ళల్లా వాడుతూనే ఉంటారు. కొందరైతే ఇప్పటికీ దాన్ని కొంచెం ఫ్యాషన్ లెక్క కూడా వాడుతుంటారు, అంటే ఆంగ్ల పదాన్ని వాడకుండా కొంచెం చలాకీగా కొంచెం ఆనందంగా దాన్ని వాడుతూ ఉంటారు పొద్దు పొద్దున్నే. యాప చెట్టును కొందరైతే ఇక యాప చెట్టు నుంచి కూడా కొమ్మ దింపి దాన్ని దానిలాగా ఉపయోగిస్తూ ఉంటారు పొద్దున్నే. ఇది మస్తు ఉపయోగకరమైన వస్తువు. ఇది లేనిదే మనం రోజుని షురువా చెయ్యలేము కూడా అని చెప్పుకోవచ్చు. అదేందో కాదు, మీకు యాదకొచ్చే ఉంటుంది, ఇక మీకు తెలిసిపోయే ఉంటుంది. అది పళ్ళ బురుసు. పళ్ళ బురుసు అని అంటే టూత్ బ్రష్. టూత్ బ్రష్ లేనిది మన దినచర్య అనేది షురు అవుతుందా చెప్పండి. అందుకే చెప్పిన పళ్ళ బురుసు అనేది మనకు చాలా ఉపయోగకరమైన వస్తువు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇక ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమా పేరు అది పళ్ళ బురుసు అనేది. అయితే ఆ సినిమాలో ఒక కొత్త పాట నిన్ననే రిలీజ్ అయింది, మంచాన ముసలోడే మిలమిలా మెరిసాడే. అంటే అది పళ్ళ బురుసుతోటి పళ్ళు దోమి మిలమిలా మెరిసిండో, మరి ఎట్లా మిలమిలా మెరిసిండనేది ఈ పాటలో ఇప్పుడు మనం వినేద్దాం. వినండి మరి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమం ఇది. ఇప్పుడు ఒక కాలరు సిద్ధార్థ నగర్ నుంచి భరత్ ఉన్నారు. హలో హలో హలో హలో భరత్ కాల్ కట్ అయిపోయింది. శ్రోతలు, మీరు ఫోన్ చేయడానికి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయండి, మీ పసందైన పాట అడుగుండ్రి.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా. పిప్పలకోటి నుండి కవిత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉంది మాట్లాడడానికి. హలో, నమస్కారం కవిత. కొంచెం గట్టిగా మాట్లాడతావా ప్లీజ్?
1: హలో,
0: చెప్పు కవిత, ఏ పాట వినాలనుకుంటున్నావు?
1: ఎలా ఏకాదశి పాండవ గారు మేడం.
0: అవు
1: అయితే మన విట్టల పాండురంగ పాటే ఇది.
0: ఓకే, తప్పకుండా కవిత, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, పాట విను.

ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీళ్ళందరూ పెద్ది ఈ చిత్రం నుండి ఏదైనా ఒక పాటను వేయండి అని కోరుతున్నారు. అలాగేనండి, మీకోసం ఆ చిత్రం నుండి తప్పకుండా పాటను వినిపిస్తాను. అంత దూరం నుండి ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నందుకు సంతోషంగా ఉంది, ధన్యవాదాలు. అయితే మీరు కూడా శ్రోతలు ఇట్లా ఉత్తరాల ద్వారా పాటను కోరాలనుకుంటే మా చిరునామా టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. చిరునామా మరోసారి, టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఈ చిరునామాకు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా ఉత్తరం ద్వారా పాటను మీరు కోరొచ్చు.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. హలో
1: మేడం,
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతుండ్రు, ఎక్కడ నుండి మాట్లాడుతుండ్రు?
1: మేడం, నేను సల్మాన్ ఖాన్. మేడం
0: సల్మాన్ ఖాన్, చెప్పండి సల్మాన్ ఖాన్ గారు ఎక్కడ నుండి?
1: ఆదిలాబాద్ మేడం, ఆదిలాబాద్.
0: ఓకే సల్మాన్ ఖాన్ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు?
1: నేను రామదాసు సినిమా నుంచి కావాలి మేడం. అది కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని ఉంటది మేడం.
0: ఓకే ఓకే,
1: అతను ఎలా పెడతారు అతన్ని గోల్కొండలో?
0: అవునవునవునా,
1: అప్పుడు పాడతాడు మేడం, అది మంచిగా ఉంటది.
0: సరే సరే, అదే పాట మీకోసం వినిపిస్తున్నా సల్మాన్ ఖాన్ గారు, వినండి మరి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ మేడం.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సింగిడి కార్యక్రమానికి నిర్మల్ నుంచి రంజిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
2: హలో మేడం, శుభోదయం.
1: శుభోదయం రంజిత్, బాగున్నారా?
2: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? మేడం
1: బాగున్నాం. చాలా రోజులకు ఫోన్ చేస్తున్నారు రంజిత్ మీరు.
2: అవును మేడం, శ్రోతలకు అవకాశం ఇచ్చినట్లయితే అని చెప్పేసి చేస్తలేం మేడం.
1: అరే వా, మంచి ఆలోచన.
2: అవును
1: చెప్పండి.
2: ఫ్యామిలీలా, రేడియో ఫ్యామిలీలా కొత్త వాళ్ళు కూడా జాయిన్ కావాలని కోరుకుంటూ ఈ రోజు మన శ్రోతలందరికి, మీకు మరియు మీ సిబ్బందికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి రంజిత్.
2: ఈ రోజు విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుండి నేను ఒక బటర్ఫ్లై సాంగ్ కావాలి మేడం మాకు.
1: ఓకే, తప్పకుండా రంజిత్, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. చాలా రోజులకు మంచి ఆలోచనతో ఫోన్ చేసిండ్రు.
2: అవును మేడం.
1: ఓకే, మరి మీకోసం మీరు అడిగిన పాట తప్పకుండా వినిపిస్తాను. ధన్యవాదాలు.
2: ఓకే మేడం, మీకు కూడా ధన్యవాదాలు.
3: కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
4: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణికి నమస్కారం అంటూ ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు రిటైర్డ్ గంగాధర్ భీమసరే గ్రామం నుంచి ఆదిలాబాద్ జిల్లా. నాకు సంధ్యా చిత్రం నుంచి ఈ అనంతకాల గమనంలో అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఓకే అండి, తప్పకుండా మీకు ఆ చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాను. వినేసేయండి శ్రోతలు, మీరు కూడా ఆ సింగిడీ కార్యక్రమానికి కానీ, హుషారు కార్యక్రమానికి కానీ, పాటల కార్యక్రమాలకు ఉత్తరాలను ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు ఒక కాలర్ చివరగా ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్, చెప్పండి, ఎవరు మాట్లాడుతుండ్రు? తొందరగా మాట్లాడండి, మనకు సమయం చాలా తక్కువగా ఉంది. చెప్పండి. పండర్పూర్ వెళ్తుండ్రా?
1: పండర్పూర్ కాదు మేడం, ఇక్కడే కుస్లాపూర్. అంటే కుస్లాపూర్ లో విఠలేశ్ మందిర్ ఉన్నది.
0: ఓకే ఓకే.
1: అంటే ఇక్కడ నుంచి మేము అంటే కుస్లాపూర్ ఒక 16 కిలోమీటర్ ఉన్నాయి, పాదయాత్ర చేస్తున్నాం.
0: ఓకే.
1: అంటే పూర్ణిమ కదా ఇప్పుడు?
0: అవునవును,
1: ఏకాదశి.
0: అవును.
1: అయితే అందరు ఒక 100 ఒక 10-15 మంది పోతున్నాం ఇయ్య.
0: ఓకే ఓకే అండి. మీ పాదయాత్ర శుభంగా జరగాలని, విజయవంతంగా కావాలని మనసు నిండా కోరుకుంటున్నాం. ఓకే, మరి చెప్పండి ఇంకా తొందరగా, సమయం చాలా తక్కువ ఉంది.
1: ఒక పాట విక్లేషన్, ఒక పాట
0: ఓకే. ధన్యవాదాలండి.

0: ఇది ఇయాల్టి సింగిడి కార్యక్రమం.
1: రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీజేపీ ప్రతినిధి బృందం చేసిన డిమాండ్ల నేపథ్యంలో వారితో కేంద్ర ప్రభుత్వం నేడు మరో విడత చర్చలు జరపనుంది. తన వీడియోపై స్పందించి సలహాలతో అందించిన అఖండ మద్దతుకు దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ఇప్పటివరకు 30 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ ను దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతోంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతోంది. అమర్నాథ్ యాత్ర నేటి నుండి పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడతగా జమ్మూ నుంచి బాల్తాల్ బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్ కు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ సాగు విస్తరణను మరింత పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్టంలో రుతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత్ ఈరోజు సాయంత్రం హరారేలో జరిగే 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 30 సెకండ్లైంది. చిరంజీవి సాయి మాధుర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తున్నారు వారి మావయ్య తిరుపతి నుండి నెల్లూరు వెంకటమోహన రంగాచార్యులు. ఆకాశవాణి తరఫున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించి

ते संपूर्ण विनोदम्। పది గంటల తొమ్మిది నిమిషాలు దాటి 45 సెకండ్లు వివి క్లాక్ లో మరి ఎవర్ గ్రీన్ హిట్స్ వినే టైం. మరి ఇవాళ 2015 ఆ పీరియడ్ నుంచి 2026 వరకు ఉన్న రిలీజ్ అయిన మూవీస్ నుంచి పాటలు వినేద్దాం. ఎవర్ గ్రీన్ హిట్స్ అంటే పాత సినిమా పాటలు లేకపోతే రెట్రో పాటలు అని కాదు, ఏ ఇయర్లో రిలీజ్ అయినా ఒక మంచి హిట్ ఉన్న పాట అయితే ఖచ్చితంగా అది ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఆ పాటని పదే పదే ఇష్టం వచ్చినసార్లు వింటూ ఉంటాం కాబట్టి 2015 నుండి 2026 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుంచి పాట వినిద్దాం. ఇప్పుడైతే వినిద్దాం బాహుబలి చిత్రం నుండి కార్తిక్ దామిని పాడిన పాట, అనంత శ్రీరామ్ గేయ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి ఆంజనేయులు, ఇంకా నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సైమన్ విత, గీతానగర్, హైదరాబాద్ శ్రోతలు, ఇంకా హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్, శ్రేయాంష్. ఇదివరకే చెప్పున్నామండి, దయచేసి ఇంకోసారి చెబుతూ ఉన్నాము, ఒక్కసారి పంపించిన మెసేజ్ మళ్లీ పంపించాల్సిన అవసరం లేదు, ఒకసారి పంపించేసేయండి. ఎందుకంటే మీ పేరు చదవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే స్క్రోల్ అయిపోతుంది, ఒకసారి గమనించగలరు. ఇప్పుడైతే వినిద్దాం బాహుబలి మూవీ నుండి ఈ వండర్ఫుల్ సాంగ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎయిర్పోర్ట్ బేగంపేట్ నుంచి విష్ణు యాదవ్ గారు అలాగే రవీందర్ గారు మెసేజ్ చేశారు, ఒక ఏదైనా పాట వినిపించమంటే తప్పకుండా అండి. అలాగే రాగిర్ నుంచి దాసరి రవి గారు, ఇంకా ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, ఫసీ జునీద్ జుమేర్, ముఖరామ్ నొమాన్, ఫరూక్ జకీర్ ఫసిల్, ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, ఇంకా నిజామాబాద్ ఆటో నగర్ శ్రోతలు షేక్ అబ్దుల్ అలీ, పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్ అందరి కోసం వచ్చేస్తుంది భలే భలే మొగాడి చిత్రం కోసం కార్తీక్ బృందం ఆలపించిన గీతం, భాస్కర్ భట్ల గేయ రచన, గోపి సుందర్ సంగీతం.

0: తెలంగాణలో దశ ఈ దశలో ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇచ్చిన ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గంటల 22 నిమిషాలు దాటి 20 సెకండ్లు అయింది. విబి క్లాక్ సోను ఇంకా కద్వల్ సింగ్ అటు నుంచి శర్ల వెంకటేశ్వరరామ చరణ్, సిసి కిషన్ చంద్రకళ, సాయిరామ్,

Leggiamo Bergamo a Steccalino. Alla ghi. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వచ్చేస్తుంది. దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, రామజోగశాస్త్రి గారి రచన, అనిరుద్ధ రవిచంద్రన్ సంగీతం.

0: ఏ చోటైనా
1: శ్రోతుల ఆనందాలయని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం పాట వినిపించండి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి గన్వేత్, అశోక్ సమత వైష్ణవి, ఇంకా సంగారెడ్డి జిల్లా సిద్ధుల నగరం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, రాజేష్, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రాజు, కోటి, లక్ష్మి, దుర్గయ్య, కృష్ణవేణి, స్వరూప, ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే మాకోసం కూడా మంచి పాట వినిపించగలరు అంటూ జిందం భూమయ్య, వనమాల విలేజ్ వనమాల నిర్మల్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే పెద్ద అంబర్పేట నుంచి అంబదాసు, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్, సంధ్యారాణి, అశ్విని, శంకరమ్మ, అలాగే ఇంకా వాళ్ళ స్నేహ బృందం, ఈరోజు ఒక స్పెషల్ డే, మాకోసం మంచి పాట వినిపించండి అంటూ జక్రాన్పల్లి నిజామాబాద్ నుండి అరుణ, రాజేందర్, ఇంకా బుధన్ పోచంపల్లి శ్రోతలు ఎల్గందల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను అందరి కోసం వచ్చేస్తుంది. శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్, సుచిత్ర పాడిన ఈ పాట రామజోగ శాస్త్రి గారి రచన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మాకోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి వెంకటేశం యాదమ్మ అఖిల్, ఇంకా వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, జంతికశ్రీ ఓకే. ఇంకా మాకోసం కూడా ఒక పాట కావాలి అంటూ జుబ్లిక్పల్లి నుండి చిక్క, చక్రపాణి, చందన, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, బన్విత, రుద్విన్, రామానుజమ్మ, నీలేంద్ర, హరిణి, అలాగే ఒక సూపర్ హిట్ పాట వినాలనుకుంటున్నామంటూ ఇబ్రహీంపట్నం నుంచి కారాది గోపికిషన్, ఉమావతి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ శ్రోతలు సిద్ధులు శారద, పూజ, మనోజ్, రాజయ్య, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే సుదర్శన్, తాటిపాములు, ఉమేందర్, దేవేంద్ర, శ్రీరాములు, అలాగే మల్లేశం, సాంబయ్య, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం వచ్చేస్తుంది పాట. భీష్మ చిత్రం కోసం ధనంజయ్ బృందం పాడిన ఈ గీతం కాసల సామ్ రచన, మహతీ స్వర సాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో.

శ్రోతలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, అలాగే జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, ఇంకా మాకోసం ఒక మంచి పాట వినిపించగలిగినట్టు సఫల్గూడ నుండి దుర్గా సారథి, ఇంకా నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ భాయ్, మతేన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, షేక్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, మొహమ్మద్ మోసా కరీం, షేక్ సలీం, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి, అలాగే ఫిరాసేగూడ నుంచి శ్రీనివాస్ గారు, అలాగే వల్లగొండ మండలం గొన్నెపల్లి గ్రామం నుండి ఎదిరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తరుజశ్రీ, హరిదీక్షిత్, ఇంకా కొండ యాదగిరి, శాంత, అభ్యాహిని, అలాగే వైష్ణవి, నితిన్ భువనగిరి అర్బన్ కాలనీ నుండి మెసేజ్ చేశారు. ఇంకా సికింద్రాబాద్ నుంచి మంగా భాస్కర్ గారు కూడా మెసేజ్ చేశారు, ఒక మంచి పాట వినిపించండి అంటూ. అందరికోసం వచ్చేసి సూపర్ హిట్ పెద్ద మూవీ నుండి ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. పది గంటల 47 నిమిషాలు దాటి 30 సెకండ్లైంది వీబీ క్లాక్ లో. వరంగల్ కాశీబుగ్గ శ్రోతలు రామచంద్రన్, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిన్, సుహాన్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, అలాగే హైదరాబాద్ గచ్చిబౌలి నుండి రాజేశ్వర్, మీనా, లోకేష్, విక్రాంత్ బాబు, దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, కృష్ణవేణి, స్వరూప, ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం, అలాగే ఓల్సిటి శివగంగ నగర్ నుండి ధనరాజ్, సునీత, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్నా, తనిష్క, అలాగే హనుమకొండ జిల్లా జేరుపోతల బుజ్జయ్య, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఇంకా రమేష్, నాగరాణి, శ్రీకాంత్, హర్షిణి, కొలనుపాక ఊరు నుండి మెసేజ్ చేశారు, ఒక పాట వినిపించండి. తప్పకుండా అండి, మీ అందరి కోసం వచ్చేసింది ఛాంపియన్ మూవీ నుండి రామ్ మిర్యాల పాడిన పాట కాసల శ్యామ్ రచన, మికేజీ మేజ్ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: పది గంటల 53 నిమిషాలు దాటి 40 సెకండ్లైంది వీబీ క్లాక్ లో. సౌదీ మహేష్ గారి కోసం, అలాగే నందిపేట్ వెంకటేష్ గారి కోసం, ఇంకా బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రమణ, విజయ, సాయి, హరి, శివ, విజయ్, త్రిలోచన్ మంచి పాట కోసం, ఇంకా ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ రమణ, ఇంకా తిమ్మానగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు హమీదా, సాలిమా, జరీనా, హలీమా, రసూల్ హైదర్. వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది తండేల్ మూవీ నుంచి జావేద్ అలీ పాడిన పాట శ్రీమణిగే రచన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం ఇలయంలో సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాద పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడతగా జమ్మూ నుంచి బాల్తాల్ బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్కు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ సాగు విస్తరణను మరింత పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతతో ఎప్పటికప్పుడు ముందుండాలని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రతా ప్రమాణాల్లో రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబర్చి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు సాయంత్రం హరారేలో జరిగే 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:03. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కీర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. వీకెండ్ అంటేని చాలా స్పెషల్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కదా, మరి వాటి గుర్తుకొస్తున్నాయి కూడా అంతే స్పెషల్గా ఉండబోతుంది. అండ్ యాజ్ యూజువల్గానే ప్రతిరోజు ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం 24 Crafts కి సంబంధించి. మరి ఇవాళ కూడా అటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయమే, ఒక మంచి రైటర్ గురించి, తను రాసినటువంటి డైలాగ్స్ గురించి, అలాగే ఆ సినిమాలతో మనకున్నటువంటి బాండింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం గుర్తుకొస్తున్నాయిలో. మరి మీకు ఒక మంచి హింట్ ఇస్తాను, ఆ హింట్తోనే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అసలు ఎవరా రైటర్, తను రాసినటువంటి సినిమాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ. ఏమంటారు మరి, వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? రైట్. సో మరి ఈ పాట మీకోసం, స్టే ట్యూన్డ్. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

మెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. వండర్ఫుల్ పాట విన్నారు కదా, అండ్ నాకు చాలా మెసేజెస్ కూడా వస్తున్నాయి. అప్పుడే రివీల్ చేసేస్తున్నారు నాకంటే ముందే, అంటే ఆ సినిమాతో ఉండే బాండింగ్ అలాంటిది లేండి మనకి. ఇప్పుడు చూసినా అంతే ఫ్రెష్ ఫీల్, అంతే హ్యాపీనెస్, అంతేకాదు అంతే సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటువంటి సినిమాలన్నీ కూడా ఈయన రాసినటువంటి డైలాగ్సే. అంతేకాదు ఆ కాంబినేషన్ కూడా మనందరికీ చాలా బాగా నచ్చేదన్నమాట. ఒక డైరెక్టర్ అండ్ ఒక రైటర్ కాంబినేషన్ ఒక్కసారి సినిమాల్లోకి వెళ్ళి మళ్ళీ ఆయన సినిమాల్లో రాసినటువంటి ఆ డైలాగ్స్కి మనం మళ్ళీ పేరే పెట్టలేదు. ఎంజాయ్ చేసాం, మాట్లాడుకున్నాం ఆ సిచ్యువేషన్ని. అలాగే ఎటువంటి సినిమాలకైనా సరే అవలీలగా రాసినటువంటి ద మెయిన్ ఏమంటారు రైటర్, అది అవలీలగా అంటే దాని వెనకాల చాలా కష్టం, హార్డ్ వర్క్, పేషెన్స్, ఇంట్రెస్ట్, ఇంటెన్షన్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి మాత్రం అలా సినిమాలు చూస్తూ ఉంటే భలే రాశాడే, ఈజీగా రాసేసే ఉంటాడులే అని అనుకుని ఉంటాం. ఆయనే దివాకర్ బాబు గారు. అయితే ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, నేను రివీల్ చేయకముందే చాలా ఈజీగా సమాధానం చెప్పేశారు. ఆయన డైలాగ్స్ రాసినటువంటి సినిమాలన్నీ కూడా ఆసమ్, అద్భుతం, అమోఘం కూడా. 100 సినిమాలకి పైగా రచయితగా పనిచేసినటువంటి దివాకర్ బాబు గారి గురించి ఇవాల్టి మన గుర్తుకొస్తున్నాయిలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం, దానికి ముందు మరొక మంచి పాట మీకోసం వినిపిస్తాను, ఏమంటారు? మీరు సిద్ధమేనా? రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. కొన్ని డైలాగ్స్ మర్చిపోయి చెప్తాను, నేను గడుస్తాను కాబట్టి బయటపడను పిన్ని గారు అని మావి చిగురు సినిమాలో ఆమెని గారు చెప్పిన డైలాగ్ ని ఎంతమంది ఎన్నిసార్లు ఇంట్రో ట్రై చేసి ఉంటారు, ఒక్కసారి గుర్తు చేసుకుని ఉండండి. ఉండండి, గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఆ సినిమాలో ఆవిడ నటిస్తుందా జీవిస్తుందా అన్నట్టుగా అనిపించాయి. అండ్ డైలాగ్ అండ్ డెలివరీ, యాక్టింగ్ మూడు సమపాళ్లల్లో కలిశాయి కాబట్టి ఇప్పటికీ ఆ సినిమాని ఎప్పుడు చూసినా ఆ కొత్తదనం మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంత చక్కగా చాకచక్యంగా అలర్ట్గా ఉండేటువంటి డైలాగ్స్ రాయడంలో దివాకర్ బాబు గారికి

నిజంగానే హ్యాట్స్ ఆఫ్ కొట్టచ్చు అన్నమాట. అంతేకాదు ప్రతి డైలాగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా మనం ఏదో బాగా ప్రాక్టీస్ చేయడం అలా కాదు, సీన్ ఎమోషన్కి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యేలాగా ఉంటాయి ఆయన డైలాగ్స్ అన్నమాట. అంతేకాదు ఆ సినిమాలో ఇంకా కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి. ఆత్మారాముణ్ణి బాధ పెడితే పాపమంట అని హీరోయిన్ చెప్పే డైలాగ్, ఆ సిచ్యువేషన్లో హీరో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, అండ్ ఆ సీన్ మొత్తం కూడా నిజంగానే ప్రతి ఒక్కరింట్లో ఎప్పుడో ఒకప్పుడు జరిగిన సీన్ లాగే అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటివన్నీ నార్మల్గా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కామెడీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామన్, మనం ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే దానికి అంత ప్రాణం అంటే ఆ సినిమాకి ఆ డైలాగ్స్తో ప్రాణం పోసింది దివాకర్ గారే. అంతేకాదు ప్రతి సిచ్యువేషన్ని అటు సెంటిమెంట్ అండ్ ఇటు కామెడీ రెండింటిని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసేటువంటి సీన్స్కి డైలాగ్స్తో ప్రాణం పోశారు దివాకర్ గారు. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, దానికి ముందు మరొక అద్భుతమైన పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: สนาGo retro with Akashwani Telugu. ఇల డైలాగ్స్ రాసేటువంటి ఇంత టాలెంట్ అసలు ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అంటే, దివాకర్ బాబు గారు తన చిన్నతనం నుండే అంటే బాగా నాటకాలు వేసేవారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు వేసేవారనమాట. అలా తనకు కూడా నచ్చింది, నచ్చి తను వేయడం రాయడం అలవాటు చేసుకున్నారు. స్వతహాగా ఆయన బ్యాంక్లో జాబ్ చేసేటువంటి ఎంప్లాయ్, మెల్లిగా వాటితో పాటు కొన్ని చక్కని ప్రదర్శనలకు రాయడం అలవాటు చేసేసుకున్నారనమాట. ఈ రైటింగ్ స్కిల్ అనేది తనలో ఆల్రెడీ ఉండింది, దాన్ని ఇంకా బెటర్ బెటర్ చేసుకుంటూ మంచి ప్లేస్ అంటే నాటకాలు వేసే వాళ్ళకి చక్కగా రాసి ఇవ్వడం, ముఖ్యంగా పుటుక్కు జరజర డుబుక్కుమే, కుందేటి కొమ్ము, అలాగే ఎవ్వనిచే జనించు, అసురగణం లాంటి వాటికి ఆయన నాటకాలకి ప్లే విత్ డైలాగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా రాసి ఇవ్వడం అందరికీ బాగా నచ్చేదట. చక్కగా రాసి ఆ ప్లే కూడా చూసిన వాళ్ళకి భలే ఉందే, ఆ కామెడీస్ మెయిన్గా అలా డైరెక్ట్ ప్లే లైవ్లో చూడడం అనేది ఎవరికైనా బాగా నచ్చుతుంది. సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చేవంట, చాలా బాగా రాశాడు, చాలా మంచి ఏమంటారు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి ఆ ఈజ్ ఉంది అంటూ మెచ్చేసుకునేవారట బోల్డ్ అంతా దివాకర్ బాబు గారిని. దాంతోపాటుగా ఎందుకు నేను సినిమాలో ట్రై చేయకూడదు అని అనుకున్నారట. అలా డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారిని కలిశారట. అలా కలిసి తను రాసుకున్నటువంటి ఒక కథ కూడా చెప్పారట. అలా మెల్లిగా నాటకాల వైపు నుండి సినిమాల వైపు అడుగులు పడ్డాయి, అవకాశాలు వచ్చాయి, అద్భుతాలు కూడా జరిగాయి. ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఊయల సినిమాలో నుంచి చక్కని పాట విన్నారు కదా, రైట్, గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో ఉన్నా మనం అలాగే చక్కగా మంచి మంచి సినిమాల్లోని డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఆవు గోడ పైకి ఎక్కి అక్కడ పిడకి ఎలా వేసింది, ఐ మీన్ పేడ ఎలా వేసింది అనే డైలాగ్ యమలీల సినిమాలో మనం ప్రతి ఒక్కళ్ళం చూసాం. ప్రతిసారి చూసాం, ప్రతిసారి నవ్వుకున్నాం. ఎందుకంటే అది ఒక అమాయకమైనటువంటి క్వశ్చన్. అందులో చిత్రగుప్తుడిగా కనిపిస్తారు బ్రహ్మానందం గారు. అడిగిన క్వశ్చన్కి అందరూ తెగ నవ్వుకొని పోలీసు అయిన కోటా శ్రీనివాసరావు గారికి ఏం చెప్పాలో అస్సలు అర్థం.

0: కాదు. ఆ సిచ్యువేషన్ని అలాగ గుర్తు చేసుకుంటే నిజంగానే భలే కామెడీగా అనిపిస్తుంది కదా. సెంటిమెంట్కి ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండిందో కామెడీకి కూడా అంతే ఉండింది దివాకర్ బాబు గారి డైలాగ్స్కి. అంతేనా, దాంతోపాటు అరగుండు అనేటువంటి డైలాగ్, అండ్ దాని తర్వాత ఇంకా స్పెషల్గా చెప్పుకోవాలి అని అంటే కాస్త మనం మామి చిగురు సినిమాలోకి వస్తే అక్కడ కామెడీ నుండి ఇక్కడ సెంటిమెంటల్ డైలాగ్స్ కొన్ని చెప్పాలి. ఏంటి అంటే, దేవుడు పట్టించుకోకపోతే దయ్యం పట్టించుకోక ఏం చేస్తుంది, రాతలు బాగుంటే నీతులు నేను చెబుతాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మళ్ళీ ఎగ్జాక్ట్లీ మీ అందరికీ కూడా భలే కనెక్ట్ అయిపోతాయి, అవును కదా. సో ఈ ప్రతి డైలాగ్ కూడా అప్పట్లో ఒక సెన్సేషన్, క్రేజ్. సినిమా రిలీజ్ అయినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఈ డైలాగ్ పర్ఫెక్ట్, ఇంకా ఈ డైలాగ్ని రీప్లేస్ చేసే డైలాగ్స్ ఇంకా వేరే లేవు అని అనిపించినటువంటి సినిమాల్లో ఇవి కూడా ఉన్నాయి. డైరెక్టర్స్ గురించి కూడా స్టే ట్యూన్డ్. ఇప్పుడు మీకోసం యమలీలా సినిమాలో నుండి ఒక చక్కని పాట వస్తుంది, అండ్ ఆఫ్ కోర్స్ అందులోని డైలాగ్స్ ప్రత్యేకించి గుర్తు చేయాలంటే నాకొక బుల్లి చెల్లి, ఆ పెళ్ళి, ఆ స్టోరీ, అదంతా స్పెషల్గా ఉంది కదా, ఇట్లా డిసైడ్ చేసినవా అనే డైలాగ్స్ కూడా, ఇవన్నీ ఇప్పటికీ కూడా స్పెషలే. ఏమంటారు?
1: ఆ

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. క్లాసికల్ ఫ్యామిలీ డైలాగ్స్ ఎగిరే పావురమా సినిమాలో వై విజయ్ గారు ఎంత చక్కగా క్లాసికల్ గా పాడారో అంతే క్లాసికల్ గా మాట్లాడతారు కూడా. ఇది అటు కామెడీగాను ఇటు నార్మల్ డైలాగ్ గాను కాస్త హ్యూమర్ యాడ్ చేసిన సెంటిమెంట్ ఈజ్ తో కూడా డైలాగ్ డెలివరీ ఉంటుంది అనమాట సినిమాలో. అంతేనా, రాధా గోపి వీళ్ళిద్దరి స్టోరీ, వీళ్ళిద్దరి లవ్ ఏమంటారు లవ్ ట్రాక్, అది మొత్తం ఒక సీన్, అది కూడా భలే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ రెండింటి కాంబినేషన్లో కూడా కామెడీ అద్భుత అనిపించేట్టుగా ఉంటుంది. సినిమాలు వేరు కానీ ఆ క్యారెక్టర్స్ చెప్పగానే ఠక్మన్ మనకు గుర్తొచ్చేటువంటి సీన్స్ ఉంటాయి కదా, సో అవి కాస్త స్పెషల్ అన్నమాట. అంతేనా, కామెడీ ట్రాక్స్లో ఇంకాస్త బెటర్గా అని అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కామెడీని ఎక్స్పెక్ట్ చేసేటువంటి సినిమాలు కొన్ని. అందులో ముఖ్యంగా రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం. శుభలగ్నం సినిమాలో అయితే అలీగారు కత్తి పట్టుకొని మరి ప్రతి సీన్లోనూ హీరో అయిపోవాలి అండ్ యాక్టర్గా బెటర్మెంట్ చూపించడానికి చూపించేటువంటి ఆ కామెడీ ఈజ్ అనేది ప్రతి ఒక్కరికి భలే ఏమంటారు తొందరగా కనెక్ట్ అవుతుంది అండ్ కామెడీ ఫీల్ ఎక్కువగా తీసుకొచ్చినటువంటి సీన్. అంతేనా, చాట భాష అఫ్ కోర్స్ అది తన ఓన్గా అలీగారు చెప్పినటువంటిదే అయినప్పటికీ ఆ సీన్స్ అక్కడ కాస్త స్పెషల్ అన్నమాట. ఇది రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలోది. అంతేనా, వినోదన్ సినిమాలో కూడా ఇంకా చిన్న స్పెషల్ డైలాగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సినవి చెప్తా ఇంకొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం.
2: చిటపట చినుకులతా

0: పుట్టుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఏమిటో, ఎందుకు ఇలా ఉందో, ఏం చేస్తావు, ఇవన్నీ కూడా చాలా చిన్నవి కానీ చాలా ఇంపాక్ట్ తెచ్చిన డైలాగ్స్. ఉతోపి బ్యాంక్ వినోదన్ సినిమాలో లేని బ్యాంక్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి వాడినటువంటి పదం. ఏం చేస్తాం, కొన్ని జీవితాలంతే అని ప్రియరాగాలు సినిమాలో చిన్న కుష్లుతో అనిపించినటువంటి డైలాగ్. వీటన్నింటికంటే ఇంకొక హైలైట్ ఇంట్రెస్టింగ్ డైలాగ్ చెప్పనా? ఇది మనందరికీ ఫేవరెటే. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అని చూడాలని ఉంది సినిమాలో హీరోయిన్ సౌందర్య ఎంతో ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఉంటే దానికి మళ్ళీ అంటే రివర్స్లో చక్కగా కౌంటర్లు వేస్తూ ఎంజాయ్ చేసిన హీరో చిరంజీవి సీన్. ఇవన్నీ డైలాగ్స్ కొన్ని మన

చాలా సూపర్ డూపర్గా అనిపించినవి అనే లిస్ట్ ఉంది కదా, అందులో ఆల్రెడీ ఎప్పుడో యాడ్ అయిపోయాయి అన్నమాట. అండ్ ఇవి కాస్త స్పెషలే కాదు, ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే మళ్ళీ మనం రిపీటెడ్ మోడ్లో మన రీల్స్ చేసుకోవడానికి హెల్ప్ అయినటువంటి డైలాగ్స్ కూడా కదా. రైట్, ఇంకా మాట్లాడదాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. దానికి ముందు ఆయన వర్క్ చేసినటువంటి డైరెక్టర్స్ పేర్లు తెలుసుకున్న తర్వాత, రేలంగి నరసింహారావు గారిని కలిసిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి అవకాశాలు చక్కగా పర్ఫెక్ట్గా ఉండేవి. కొంటె కాపురం అనే సినిమాకి రైటర్గా మారారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి, అంటే మీన్ కొన్ని సినిమాలకి రాసి, ఆ తర్వాత అప్పటికే బ్యాంకులో ఎంప్లాయ్గా ఉన్నటువంటి తను బ్యాంక్ జాబ్కి రాజీనామా చేసేసి కొన్ని రోజులు రేలంగి నరసింహారావు గారి దగ్గర, ఆ తర్వాత దాసనారాయణరావు గారి దగ్గర, రాఘవేంద్రరావు గారి దగ్గర, కోదండ రామిరెడ్డి గారి దగ్గర, కోడి రామకృష్ణ గారి దగ్గర, ఎస్వై కృష్ణారెడ్డి గారి దగ్గర, ఇలా చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు యాజ్ అ డైలాగ్ రైటర్గా. అయితే ఎక్కువ నంబర్ ఆఫ్ మూవీస్ మాత్రం మనం ఎస్వై కృష్ణారెడ్డి గారు, దివాకర్ బాబు గారు కాంబినేషన్లో చూసినవి చాలా ఉన్నాయన్నమాట. అండ్ అవన్నీ కూడా మంచి కామెడీ సెంటిమెంట్ అండ్ స్టోరీ రిలేటెడ్, స్టోరీ ఓరియంటెడ్ అండ్ సగటు ఏమంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయినటువంటి మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ని ఎన్హాన్స్ చేసినటువంటి సినిమాలు. ఒక మంచి ఫ్రెండ్షిప్ రిలేటెడ్ స్టోరీ కూడా ఉంది. ఆ సినిమా గురించి ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. వండర్ఫుల్ పాట విన్నాం కదా, రైటా, మనం ఉన్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మరి ఇంట్రెస్టింగ్ విశేషాలు, అలాగే మనకి బాగా నచ్చినటువంటి మూవీలోని పాటలు, డైలాగ్స్, ఇంకా అసలు చాలా తక్కువగా మనం డిస్కస్ చేసేసుకున్నామేమో, కానీ ఇంకా ఈ సినిమాలకు సంబంధించినటువంటి బోలెడన్ని ఏమంటారు డైలాగ్స్ కానివ్వండి, లేకపోతే సిచ్యువేషన్స్ కానివ్వండి, మనం రోజువారి వాడుక భాషలో ఇప్పుడు మనకి ఎంత ట్రెండీగా కొత్త డైలాగ్స్ వస్తున్నప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా అండ్ ఆల్ టైమ్ హిట్, ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలుగా మనకున్నటువంటి సినిమాల్లోని మంచి మంచి డైలాగ్స్ని అయితే మనం గుర్తు చేసుకున్నాం కదా. ఇంకా సెంటిమెంట్ సినిమాల గురించి అండ్ స్పెషల్గా ఫ్రెండ్షిప్కి రిలేటెడ్గా సినిమాల గురించి అంటే ఇద్దరు మిత్రులు సినిమా కూడా చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ అంతేకాదు ఆ సినిమాలో కూడా డైలాగ్స్ ఎంతో చాలా చక్కగా ఉంటాయి. ఈ డైలాగ్స్ అన్నీ కూడా మనందరికీ చాలా ఏమంటారు ఇంట్రెస్టింగ్ ఫీల్ అండ్ ఎంటర్టైన్మెంట్. 24 crafts ఆఫ్ సినిమా అనేది మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఈజ్లోనే చూస్తాము అండ్ అది నిజం. అండ్ ఎప్పుడైనా ఎంటర్టైన్ అవ్వడానికి చూస్తాం. ఆ ఎంటర్టైన్మెంట్లో కూడా మంచి ఒక స్టోరీ ఆర్ ఒక ఏమంటారు ఇన్ఫర్మేటివ్, ఏదైనా మనకి ఇన్ఫర్మేటివ్గా అనిపించిన వాటిని మనం డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం కదా, అది కూడా ఒక విషయం. కానీ ఒక మంచి స్టోరీ, ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉండేటువంటి ఫ్రెండ్షిప్ని రిలేట్ చేస్తూ అండ్ వాటికి బెటర్ అండ్ బెస్ట్ డైలాగ్స్ ఇచ్చినటువంటి దివాకర్ బాబు గారికి మంచి ప్రశంసలు వచ్చాయి ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో, అదనమాట విషయం. మరి ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇంకా మాట్లాడుకుందాం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

అద్భుతమైన పాట గీతా గోవిందం సినిమాలో నుంచి విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ మీరందరూ ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఉంటారు. అసలు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏముంది? నాకు మాత్రం డిస్కస్ చేస్తే ఇవే గుర్తొచ్చింది. అంతేకాదు, ఇప్పుడు కొంతమంది బిజీగా గోరింటాకుల కోసం వెతుక్కోవడానికి, అలాగే ఓ మై గాడ్ షాపింగ్ 50% ఎక్కడ అవైలబుల్గా ఉందా అని చెక్ చేసుకోవడానికి, అలాగే ఇప్పుడు ఇలాగే ఏమైనా ఆఫర్స్ పెడితే షాపింగ్ చేసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉంది. కొంతమంది షాపింగ్ అని, కొంతమంది సేవింగ్స్ అని అనుకుంటున్నారు. బట్ బై ఎండ్ ఆఫ్ ది డే ఏదోటి కొత్తది కొనుక్కోవడం మాత్రం కామన్ అయిపోయింది కదా. మీరు కూడా ఒప్పుకుంటారా? నిజం, నేనైతే ఒప్పుకుంటాను. షాపింగ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒకప్పుడు అమ్మాయిలు మాత్రమే ఎక్కువ షాపింగ్ చేస్తారని అనుకునేవాళ్ళు, కానీ నో వే, అబ్బాయిలు కూడా ఏం తక్కువ తినలేదు. కానీ చాలా తెలివిగా షాపింగ్ చేస్తున్నారు, అది మాత్రం నాకు బాగా నచ్చేసింది అన్నమాట. సో మీరంత తెలివిగా షాపింగ్ చేసేటువంటి విధానం ఏమైనా ఉందా? లెట్ మీ నో. అంటే ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయడం ఒక పద్ధతి, అది కూడా తెలివిగా షాపింగ్ చేయడమే. అలాగే కొన్ని అంటే ఏ సీజన్లో ఏవి కొంటే కలిసి వస్తుంది అని ఆలోచించి షాపింగ్ చేయడం కూడా ఒక పద్ధతి అన్నమాట. దాన్నే తెలివైన షాపింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం కొనొచ్చు, ఎలా కొనొచ్చు చెప్తా పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

క్రేజీ ఫీలింగ్ కదా, షాపింగ్ గురించి గుర్తు చేసుకుంటుంటే అఫ్కోర్స్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నిజంగానే షాపింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఎన్ని రకాల మ్యూజిక్స్ అసలు మన బ్రెయిన్లో కదా. అయితే తెలివైన షాపింగ్ అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో తెలివైన షాపింగ్ అంటే ఎండాకాలంలో రగ్గులు కొనే తెలివి అన్నమాట. సో అప్పుడు కొనుక్కుంటే రేట్ తగ్గుతుంది కదా, అంటే ఇట్ వోంట్ మ్యాచ్. ఏ టైంలో ఏది చెయ్యాలో దానికంటే భిన్నంగా ఆలోచించడమే తెలివి ఎక్కువగా ఉన్నటువంటి ఆర్ క్రేజీ క్రింజ్ మన లాంగ్వేజ్లో ఏదనుకుంటే అది అఫ్కోర్స్. సో ఇలాంటి షాపింగ్ చేసే వాళ్ళు మీలో కూడా ఎవరైనా ఉన్నారు అంటే నేను హ్యాట్స్ ఆఫ్ కొడతా. అండ్ ఆఫర్స్ అంటారా, అది వాళ్ళు కాస్త వాళ్ళ అంటే ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఏమంటారు ప్రాఫిట్స్ అవి చూసుకునే సేల్ చేస్తారా అనేటువంటి టాక్ ఎప్పుడూ లేకపోలేదు, ఒప్పుకుంటాను. కానీ ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్, రైట్? ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హెల్త్ అండ్ ఫిట్నెస్, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపికే. అవును, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన చిన్నతనం నుండి కూడా వింటూనే ఉన్నాం. అఫ్కోర్స్ మరి మీరు అంటున్నారు, నేను వింటున్నాను, అందరూ అంటున్నారు, ఇట్స్ వెరీ కామన్. కానీ అయినా డిస్కషన్స్ జరుగుతున్నాయి. దేనికి తెలుసా, ప్రతిరోజు 10,000 స్టెప్స్ ఖచ్చితంగా నడవాలి, అండ్ మనం రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు, అండ్ బాగా ఏమంటారు గానుగ నూనెలు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేయాలి, లాంటివి కూడా ట్రెండీగా బాగా రన్ అవుతున్నటువంటి టాపిక్స్ అన్నమాట ఈ మధ్య. కంపల్సరీ వాకింగ్ అబ్బా, అండ్ లేదా యోగా చేసుకోవాలి, హెల్త్ రిలేటెడ్ బ్యూటీ కాన్షియస్ ఉండాలి, అండ్ ఏజ్ ఎక్కువ తెలియకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్.

చూసారా, ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఇష్యూ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో డైట్ అనేది భాగం అయిపోయింది. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అనేటువంటి డిస్కషన్స్ పెరిగిపోయాయి. ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా మారాయి, కానీ ఎక్కడో ఒకటి తగ్గుతుంది పుష్ప. అంటే ఇన్ని చేస్తే మన సోల్కి సాటిస్ఫైయింగ్ లేదు. అంత చక్కగా ఆవకాయ వేసుకొని, నెయ్యి వేసుకొని, వేడి వేడి అన్నంలో తినాలి అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో, ఓ మై గాడ్, లంచ్ టైంలో గుర్తు చేసేస్తున్నాను కదా. చాలామంది బాక్సులన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫుడ్ అంతా తెచ్చుకొని, మనసు మాత్రం ఇంకా దేని మీదో పెట్టుకొని ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయలేకున్న వాళ్ళందరి కోసం వన్ థింగ్ ఐ కెన్ టెల్, చీట్ మీల్స్ ఉన్నాయి కదా ఎవ్రీ వీకెండ్. చక్కగా వాటిని యూస్ చేసుకోవచ్చు, అప్పుడు డెఫినెట్లీ మనకు నచ్చినటువంటి ఫుడ్ తిన్నాము అన్న సాటిస్ఫైయింగ్ ఉంటుంది. హెల్త్ కోసం ఎన్నో చేస్తూ ఉంటాం, ఇది కూడా అందులో భాగమే. అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ టాపిక్ కూడా చాలామందికి చాలా ఎనర్జీని ఇస్తుంది, డిస్కషన్ పెట్టుకోవడానికి మంచి టాపిక్ని ఇస్తుంది, అండ్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఈవెన్ మీ ఇంట్లో కూడా ఇలా డైట్ పార్టీస్ ఎవరైనా ఉన్నారా, డూ లెట్ మీ నో. 0402324085 నెంబర్కి మెసేజ్ చేసేయండి, నేను కూడా తెలుసుకుంటాను నిజంగా ఇలా ఎంతమంది ఇంట్రెస్టింగ్గా డైట్స్ చేయడానికి ఏమంటారు మొగ్గు చూపుతున్నారని.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 12:30. కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ గ్రామాల కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా

0: వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత్ జింబాబే జట్ల మధ్య రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు హరారేలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశంలో పేపర్ లీక్లు, పరీకా రంగాల్లోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలు ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసుల్లో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళన చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. పేపర్ లీకులకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, సానుకూల సలహాల పట్ల ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ జరుగుతున్న ప్రస్తుత సమాపేశంలో వచ్చేవారం పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మోదీ వీడియో సందేశంలో చెప్పారు. ప్రధానమంత్రి తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రకటించిన ఈ ముసాయిదా బిల్లుకు నిన్న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.
1: థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మేరే జో వీడియో పోస్ట్ కియా థా ఉస్కో జిస్ ప్రకార్ సే ఆప్నే రిస్పాండ్ కియా సకారాత్మక సుజావ్ దియే థ్యాంక్స్ టు ఎవ్రీబడీ. యే ఆప్కా ప్యార్ బనా రహేగా, హమారా నాతా ఔర్ అధిక్ సక్రియతా సే జుడతా రహేగా.
0: నిన్న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసిన కొత్త వీడియో సందేశంలో మన సంబంధాలు మరింత బంధంతో దృఢంగా కొనసాగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 30 కోట్ల 30 లక్షల వ్యూస్ సాధించడం ద్వారా ఒక రీల్కు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న నూతన ప్రపంచ రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృష్టించారు. దీనికి ముందున్న రికార్డు 30 కోట్ల వ్యూస్గా ఉంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులు నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం ఈ రోజు మరో విడత చర్చలు జరుపుతుంది. అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు. సమాపేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను సమాపేశంలో విన్నామని నడ్డా చెప్పారు. పరీక్ష పేపర్ లీక్లు అరికట్టేందుకు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందుంచడంతో పాటు కొన్ని సంస్కరణలు కూడా సూచించిందని నడ్డా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం 2026లో పాల్గొని మాట్లాడతారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 400 మందికి పైగా యువజనులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026ను గత నెల 4వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. ఇందులో లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని 74 చైతన్య గ్రామాలున్నాయి. 3 లక్షలకు పైగా యువజనులు పాల్గొన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. స్థానికులతో కలిసి నివసించి స్వచ్ఛతా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రచారాలు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ కార్యక్రమాలు, స్థానిక కళాకారులతో సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలు సందర్శించడం తదితర అనేక కార్యకలాపాలను ఈ 400 మంది యువజనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక స్వరూపం, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ది ఆకాంక్షలపై ప్రత్యక్ష అవగాహన అందించడంతో పాటు సామాజిక భాగస్వామ్యం, జాతీయ సమైక్యత, సరిహద్దు గ్రామాల వ్యూహాత్మక ప్రాముఖ్యతపై లోతైన అవగాహనను పెంపొందించారు. ఈరోజు ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈరోజు భక్తి, కరుణ, శాశ్వతత్వానికి సంబంధించిందని మోదీ పేర్కొన్నారు. భగవాన్ విఠల ఆశీస్సులు ప్రజలకు ఆనందం, సమరస్యం, శ్రేయస్సు కలిగిస్తాయని, దేశాన్ని మెరుగైన సమాజంగా మలిచేందుకు దిశానిర్దేశం చేస్తుందని కూడా ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విఠల్ భగవానుడు, మాతా రుక్మాయి అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు

0: కొత్త ఉత్తేజం నింపాలని అమిత్ షా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి పండుగ ప్రజల జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి సందర్బంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చాతుర్మాస వ్రతాలు కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి. జమ్మూ కశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజులుగా నిలిచిపోయిన వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్రను ఈవేళ తిరిగి ప్రారంభించారు. బల్తల్, పెహల్గాం 2 మార్గాల ద్వారా యాత్రను పునః ప్రారంభించినట్లు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గర్గ్ ఆకాశవాణికి తెలియజేశారు. సురక్షితమైన యాత్ర కోసం యాత్రికులు యంత్రాంగం జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన చెప్పారు. ఈ ఉదయం జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి 6269 మంది యాత్రికులతో కూడిన కొత్త బృందం బయలుదేరింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజుల పాటు నిలిచివేసిన శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర కూడా ఈవేళ తిరిగి ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితిని అధికారులు సమీక్షించి యాత్రికులకు మార్గం సురక్షితమని ప్రకటించిన తర్వాత తీర్థయాత్రను పునరుద్దరించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నిరంతరంగా కురుస్తున్న వర్షాలు, కొండ చర్యలు విరిగిపడ్డం, మార్గంలో ఆకస్మిక వరదలొచ్చే ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా వైష్ణోదేవి యాత్రను కూడా నిలిపిచేశారు. మరోపక్క కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిషా, రాజస్థాన్ లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, తీర కర్ణాటక ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ను పదవి నుంచి తొలగించారు. సంచలనాత్మకమైన ఆరోపణలపై జరిగిన ఓటింగ్లో సభ్య దేశాలు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ను తొలగించాలని తీర్మానించడంతో బ్రిటన్కు చెందిన న్యాయవాది అయిన ఖాన్ను తన పదవి నుంచి తొలగించారు. ఒక మహిళా సహచరులపై లైంగిక వేధింపుల ఆరోపణలను దాదాపు 2 ఏళ్లుగా కరీం ఖాన్ ఎదుర్కొంటున్నారు. ఆరోపణలను ఖండించిన కరీం ఖాన్ తన్ని తాను సమర్థించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించి భారత్ పతకాల ఖాతాను తెరిచిన పారా అథ్లీట్ జుండు కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో జుండు కుమార్ కాంస్య పతకం సాధించారు. ఈ ఘనత తన సామర్థ్యం, పట్టుదల, సంవత్సరాల క్రమశిక్షణకు ప్రతిబింబమని, ఆయన ప్రదర్శన అద్భుతమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు హరారే వేదికగా జరిగే 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గురువారం నాడు జరిగిన మొదటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో చేసిన అర్ధశతకం సహాయంతో 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో జింబాబ్వే జరిగిన 15 మ్యాచ్ల్లో భారత్ 12 సార్లు విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్బంగా దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత్ జింబాబ్వే జట్ల మధ్య 2వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు హరారేలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇంట్రెస్టింగ్ అండ్ మంచి పాట విన్నాం కదా, అండ్ వన్ ఆఫ్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ పాట, హిట్ త్రీ సినిమాలో నుంచి సిద్ శ్రీరామ్ అలాగే నూతన మోహన్ పాడినటువంటి సాంగ్. ప్రజెంట్ ట్రెండింగ్ లో చాలా విషయాలు ఉన్నాయి, అండ్ న్యూస్ గురించి కంటే కూడా మన లైఫ్స్ లో మనం బాగా ఇంట్రెస్ట్ పెట్టినటువంటి విషయాలు. అందులో ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళకైతే ఐటీ జాబ్స్, ఒకవేళ లేదు జాబ్ కి స్కిల్స్ కావాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, అంటే ఏది చదువుకున్నా బై ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇంకేమో కొత్త కోర్సులు చేసి జాబ్ వెతుక్కుని సంపాదించుకోవాల్సినటువంటిదే తప్ప డైరెక్ట్ కాలేజ్ టు వర్క్ ఇప్పుడు కొంత, అండ్ ఆ విషయం మాత్రం పక్కగా ఎంత చదువు చదువుకున్నా బై ఎండ్ ఆఫ్ ది డే ఒక జాబ్ తెచ్చుకుంటేనే ఇంట్లో వాళ్ళకి హ్యాపీ, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. కొంతమంది ట్రాక్ మార్చి బిజినెస్ లకు వెళ్తున్నారు, అండ్ అలా కూడా టర్న్ అవుతున్న వాళ్ళు గెయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ అసలైన ప్రాసెస్ ఎప్పటి నుండో వస్తూ తరతరాలుగా కంటిన్యూ అవుతుంది మాత్రం ఇదే, స్కిల్ ఉండాలి. చదువు అయ్యాక ఖచ్చితంగా కొన్ని రోజులైనా ఏదైనా స్కిల్ రిలేటెడ్ కోర్సెస్ చేసి తీరాలి. ఇది మాత్రం బండగుర్త అయిపోయింది మంచి జాబ్స్ రావాలి అని. అంటే ఈ రెండింటికి ఇంటర్లింక్డ్ ఉంది కదా, ఒకరి తర్వాత ఒకటి. జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలి, స్కిల్ రావాలి అని కోర్సెస్ కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ వీటన్నిటితో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్, లెర్నింగ్ కోర్సెస్, ఇంకా కొంతమంది క్రియేటివ్ గా ఏమంటారు ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ అని, ఇంటీరియర్ డెకొరేషన్స్ అని, అండ్ గార్లాండ్ బిజినెస్ అని. ఓ మై గాడ్, అసలు ఒకటా రెండా బోల్డ్ అని, ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు అల్లి ఇవ్వడం దగ్గర నుండి వాటిని సరిగ్గా సెట్ చేసేటువంటి పనులు వచ్చి చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అంటే మనం ఒక వర్క్ వాళ్ళకి ఇచ్చాము అని అంటే ఎంచక్క మనం వెళ్ళి కూర్చొని అలా చూస్తూ ఉండొచ్చు, అన్ని చేసేస్తారు. ఎక్కడ ఏదుంటే బాగుంటుందో కూడా వాళ్ళే డిసైడ్ చేసేస్తారు, ఇంటీరియర్ డెకరేషన్ టైప్స్. అండ్ ఒక డ్రెస్ కావాలి అని అంటే మనం క్లాత్ తీసుకొని వెళ్ళిస్తే చాలు, వాళ్లే పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసి స్టిచ్ చేసి ఏ కలర్ సెట్ అవుతుందో, ఏ కలర్ సెట్ అవ్వదో, ఏ రకమైన డ్రెస్ అయితే బాగుంటుందో అనేటువంటివి కూడా వచ్చేసాయి. ఇలా జస్ట్ మనం ఎఫర్ట్ ఏది పెట్టకుండా నేర్చుకుని అవుట్పుట్ తెచ్చుకునేటువంటి పనులు పెరిగాయి, ఆప్షన్స్ పెరిగాయి. అంతేకాదు అంత క్రియేటివిటీ పెరుగుతోంది రోజు రోజుకి. ఏదైనా చెయ్యాలి, ఇంప్రెస్ చెయ్యాలి, కానీ ఊరికే ఏదో ఆషామాషిగా కాదు, వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి అనే వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు కదా. డ్యూ అగ్రీ విత్ మీ? ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా చేస్తారు. ఇంకా మాట్లాడుకుందాము మంచి పాట తర్వాత. స్టేడియం

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: వైరల్ ఫీవర్ లో వచ్చేటువంటి టైం కూడా ఇదే అని ఇందాకే ఒక మెసేజ్ వచ్చింది నాకు. నిజమే కదా, మరి సీజనల్ గా వచ్చేటువంటి ప్రతిదీ మనకి స్పెషల్ అయినప్పుడు సీజనల్ గా వచ్చేటువంటి వ్యాధులు కూడా ట్రెండింగ్ స్పెషలే అన్నమాట. సో వరి చేసే ఫ్లూస్, వైరల్ ఫీవర్స్ ఎలాంటి మనిషి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే కాస్త వీక్ చేస్తాయి, ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తాయి. ఈ ఇమ్యూనిటీ టెస్ట్ చేస్తాయి, అంటే మనలో ఉన్న ఇమ్యూనిటీ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అని. ఇవి కూడా ట్రెండే, వీటిని కూడా అగ్రీ చేయాల్సిందే అనమాట. అంటే సీజనల్ ట్రెండ్స్ అనమాట. వాటికి తగు జాగ్రత్తలు, హాట్ వాటర్లు, టీ కప్స్, ఐ మీన్ హాట్ టీ కప్స్, హాట్ హాట్ పకోడా కూడా, అండ్ చిల్డ్ వాటర్, రెయిన్ కోట్లు, గొడుగులు, వర్షం పడితే నీటితో నిండేటువంటి రోడ్లు, ఇవన్నీ మనకి ఎగస్ట్రా కాస్త బోనస్లు కూడా. దోమల నివారణకి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉండకుండా చూసుకుంటున్నారా? లాంటి చాలామంది ఇన్ఫర్మేషన్

ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? మెసేజెస్ మెల్లి మెల్లిగా వస్తున్నాయి అండ్ షో టైం వరకల్లా రివీల్ చేస్తా. స్టే ట్యూన్డ్. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం సహనా సహనా పాట వెయిట్ చేసేస్తుందో ద రాజసాబ్ సినిమాల నుండి.

0: ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాష్టంలో ఋతుపవన వాతావరణం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులను నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం ఈ రోజు మరో విడత చర్చలు జరపనుంది. అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేందర్ సింగ్ నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందాన్ని కలిశారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను సమావేశంలో ఓపికగా విన్నామని శ్రీ నడ్డా చెప్పారు. పరీక్షా పేపర్ లీకులను అరికట్టడానికి సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ముందుంచడంతో పాటు కొన్ని సంస్కరణలు కూడా సూచించిందని నడ్డా తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీ ఛార్జ్ ఘటన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 పీపుల్ ప్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ నిరసన కార్యక్రమం సాగనుంది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరుకానున్నారు. అమర్నాథ్ యాత్ర నేటి నుంచి పునఃప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి తొలి విడతగా జమ్మూ నుంచి బాల్తాల్ బేస్ క్యాంపుకు భక్తులు వెళ్తున్నారు. చారిత్రాత్మక విక్రమ్ 1 మిషన్ విజయవంతం కావడంలో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన మూర్తాల నరేందర్ రెడ్డి కీలక బృంద సభ్యుడిగా తన సేవలందించారు. స్కైరూట్ ఏరోస్పేస్లో 5.5 ఏళ్లుగా పనిచేస్తున్న ఆయన 20 మంది సభ్యులున్న ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ బృందానికి లీడర్గా వ్యవహరిస్తున్నారు. లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, టెస్టింగ్, లాంచ్ ఆపరేషన్లో నరేందర్ రెడ్డికి మంచి నైపుణ్యం ఉంది. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: గత 6 సంవత్సరాల నుంచి నేను స్కైరూట్ లో వర్క్ చేస్తున్నానండి. లిక్విడ్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సిస్టమ్స్ లో అక్కడ ఏంటంటే డిజైన్ నుంచి ఫైనల్ గా టెస్టింగ్, ఇంటిగ్రేషన్, లాంచ్ వరకు మెంబర్ గా ఉన్నానండి. యాక్చువల్ గా డిజైన్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్స్ అన్ని మొత్తం ఇండియా నుంచే తయారైనాయండి. స్వతహాగా ఇండియాలో తయారైన ఎంటైర్ వెహికల్ మేము లాంచ్ చేశామండి.
0: అమెరికా, చైనా తర్వాత ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ ను కక్ష్యలోకి పంపించిన 3వ దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. మంచిర్యాల జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్దలతో ఘనంగా జరిగాయి. చెన్నూరు, పంచకోశ, ఉత్తరవాహిని, గోదావరి తీరం, ప్రాణహిత నదీ తీర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గంగాదేవికి ప్రత్యేక పూజలు, దివ్యహారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి దంపతులు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రామాలయంలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాగజ్నగర్ లో మాజీ ఎమ్మెల్యే కోనప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని నంబాల, గంగాపూర్, టొంకిని, ఈస్గాం ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తొలి ఏకాదశి పర్వదానాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివార్లకు అర్చకులు, వేద పండితులు పంచామృత, పంచ ఉపనిషత్తులతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆగస్టు 30వ తేదీ నాటికి ప్రభుత్వ రెసిడెన్షియల్ కేజీబీబీ మోడల్ పాఠశాల విద్యార్థులందరికీ 2 జతల నాణ్యమైన యూనిఫామ్లు అందించేలా కుట్టు పనులను పూర్తి చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో యూనిఫామ్ల కుట్టు పనుల పురోగతి, సీజన్ల పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై సమీక్షించారు. సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. కలెక్టరేట్లో జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు 74% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. నారాయణ కేడ్ 87%, ఆందోళ 83%, జహీరాబాద్ 70%, సంగారెడ్డి 74%, పటాన్చెరు 58% ప్రగతి సాధించాయని, 95% లక్ష్య సాధనకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం hexantil@airnews_hvn ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, కంది, మొక్కజొన్న, పెసర, వేరుశెనగ వంటి పంటల సాగుపై రైతులు అవగాహన కల్పించాలని, నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి దత్తారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ

0: ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన మా ఆకాశవాణి ప్రతినిధి హనుమండ్ల సంపత్ కుమార్ తో మాట్లాడుతూ,
1: లోయర్ మైనర్ డ్యామ్ లో 24 టీఎంస్ కి ఓన్లీ 5 టీఎంసీ మాత్రమే ఉన్నవి. దీని గురించి మేము చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ ఎల్నిల్ ఎఫెక్ట్ ని అంటే ఇప్పుడు ఇరిగేషన్ కి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం తాగునీటికి ఇవ్వాలని, ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం.
0: మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారం అయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారం అవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతున్నాయని రాజన్న సిరిసిల్ జిల్లా చిందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారు చింతపంటి అజయ్ కుమార్ చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
2: నా పేరు చింతపంటి అజయ్ కుమార్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మూడపల్లి గ్రామం. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23 విడతలు నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున మొత్తం 23 విడతలుగా 46,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ ఒక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలు చాలా ఉపయోగపడ్డాయి.
0: రాష్ట్రంలో ఋతుపవన వాతావరణం చురుగ్గా ఉందని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు నుంచి

0: గల ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఉమామేశ్వరరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లా కార్యాలయంలో వీక్లీ పెరేడ్ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది నిబద్దతో ప్రజల మన్నులు పొందాలని, ఆరోగ్య శ్రద్దతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులు నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరో విడత చర్చలు జరపనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జ్ను నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: పాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నీటకే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324082. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:22 నేను కీర్తి. షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన క్వశ్చన్స్ మొదలు పెట్టేద్దాము. అండ్ అఫ్ కోర్స్ ఇందాక వచ్చినటువంటి మెసేజెస్ కూడా నేను రివీల్ చేస్తానని చెప్పాను కదా, షూర్గా. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు ఏది? భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు, గ్యాస్ ఏది? ఆన్సర్ చేసేయండి 0402324082 నెంబర్కి మెసేజ్ చేసి. మీకోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నుండి సిద్ శ్రీరామ్ పాడినటువంటి పాట ఇప్పుడు నేను వినిపించేస్తున్నాను. ఆ తర్వాత ఆన్సర్ చేసిన పేర్లన్నీ రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్.

0: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చాలా వరకు రైట్ ఆన్సర్స్ వచ్చేసాయి అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో గ్లాడ్. ఎందుకంటే ఇంతమంది సమాధానాలు ఎంత స్పీడ్గా చదవాలి అనే ఆలోచనలో పడ్డాను కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ పర్ఫెక్ట్గా ఇన్ టైంకి ఆన్సర్ చేసినందుకు గాను. అండ్ తాడేపల్లి గోడెం నుంచి లక్ష్మీప్రియ గారు మెసేజ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ నేను బై ఎండ్ ఆఫ్ ద ఇది నేను రిపీట్ చేస్తాను కదా, అందుకని అంటున్నాను అనమాట. ఖైరతాబాద్ నుండి జయలక్ష్మి గారు, సురారం ఎస్ఎన్ మూర్తి, పద్మావతి శిల్ప, లక్ష్మీ సుప్రియ, లత ఫ్రమ్ పోచారం, ఎంఎం శాస్త్రి, ఉమా, అమ్మన గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, గీతానగర్ నుండి చోడవరపు నాగేశ్వరరావు గారు, ఆర్మూర్ నుండి ప్రేమ్ నాథన్ కళావతి, సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా, మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూరు, దోర్నాల సుదర్శన్, నేమాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, మురళీధర్, అడెపు సంతోష్, అప్పలరాజు ఫ్రమ్ పెడన, పాలెంపోలయ్య, ఓంకార్ లక్ష్మీ నరసింహ నరేష్ మహబూబ్ నగర్ జిల్లా, కాళ్ళ శ్రీనివాస్ కోదాడ, గజ్వేల్ షేర్ల వెంకటేష్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్. తొలి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అని తెలియజేస్తూ సీతాఫల్ మండి నుండి రాకేష్ గారు విషెస్ అండ్ ఆన్సర్ రెండు పంపించారన్నమాట. అండ్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు, బలరామ్ హరిణి, నిఖిల్ ఫ్రమ్ బోయిన్పల్లి, నెక్స్ట్ వీక్లీ బజార్ నుండి మురారి, జ్ఞానేశ్వర్ గారు ఫ్రమ్ అతాపూర్, దోర్నాల బాలరాజు గారు, ఆర్మూర్ నుండి రాధా శరీష, నిజామాబాద్ నుండి కీర్తిరాజ్, కర్నూలు నుండి బ్రహ్మయ్య, రాజన్నపేట నుండి పాలెంపోలయ్య, పెద్దాపురం నుండి షెట్టి సూరిబాబు, నెక్స్ట్ మహమ్మద్ జైనుదీన్, నందిపేట నుండి వెంకటేష్, నెక్స్ట్ డాక్టర్ వెంకన్న గారు సమాధానం చెప్పారు కానీ పేరు అనౌన్స్ చేయలేదు.

పంతాడి శ్రీనివాస్ గారు, అలాగే ఉమ్మెడ నుండి తనిష్క, బాలాజీ, సావిత్రి, కుబేర్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అయితే ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్, అంటే మ్యాథ్స్ దాదాపు ఒక 80% వరకు అదే ఉంటుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా రివీల్ చేసేస్తాను, అండ్ చక్కగా దానికి కూడా సమాధానం చెప్పండి. ప్రపంచంలో అతి లోతైన మహాసముద్ర గర్భం ఏది? అతి లోతైన అంటే అఫ్ కోర్స్ అన్ని లోతుగా ఉండేటువంటి సముద్రాలే, కానీ ఇంకా లోతైన అన్నమాట. 04023240852 నెంబర్కి మెసేజ్ చేసేయండి. అండ్ వర్షాకాలం వస్తే నాకు చక్కగా చెట్లు నాటాలి అనిపిస్తుంది అని ఒక పర్సన్ మెసేజ్ చేశాడు. తన పేరేంటో కూడా చెప్తా పాట తర్వాత. స్టే ట్యూన్డ్, జాతిరత్నాలు సినిమాలో నుండి పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

వావ్, బ్యాక్ అగైన్ షో టైం కార్యక్రమంలో ఉన్నామనం. అండ్ నేను క్వశ్చన్స్ రివీల్ చేశాను అండ్ ఆన్సర్లు మీరే రివీల్ చేస్తారు కదా, అది అన్నమాట విషయం. అండ్ చాలా వరకు సమాధానాలు అన్ని రైట్ పంపించారు అండ్ అఫ్ కోర్స్ కొంచెం రాంగ్ కూడా పంపించారు, తప్పే ఉంది, తెలిసిందే పంపిస్తారు కదా రైట్. సో మరి రైట్ ఆన్సర్స్ ఏంటో రాంగ్ ఆన్సర్స్ ఏంటో ఒకసారి అలాగ లుక్ ఇద్దామండి. నేను చక్క మీరు మెసేజ్ చేయొచ్చు నాకు 0402324082 నెంబర్కి. పుష్పశ్రీ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు సైదాబాద్ నుండి రైట్ ఆన్సర్, సితాఫల్ మణి నుండి మల్లికార్జున్ గారు ఆల్సో రైట్ ఆన్సర్. అండ్ ఇప్పటిదాకా క్వశ్చన్కి కాదు, ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. జో హోగయా హోగయా దాన్ని మళ్ళీ నేను తీసుకురాలేనమాట బ్యాక్. అండ్ మీరు ఆడియో మెసేజెస్ పెట్టకూడదు, ఓన్లీ మెసేజెస్ టైప్ చేసి పెట్టాలన్నమాట. హరికుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుండి పంపించాడు రైట్ ఆన్సర్. కొంతమంది ఫొటోస్ అవి అప్లోడ్ చేస్తున్నారు, అక్కర్లేదండి, సమాధానం చెప్తే సరిపోతుంది. రాకేష్ ఫ్రమ్ సితాఫల్ మండి రైట్ ఆన్సర్. గజ్వెల్ నుండి షేర్ల వెంకటేష్.

రామ్ ప్రసాద్, రామ్ చరణ్ బోయిన్పల్లి నుండి, మురళీధర్ అమ్మన్ గుర్తి నుండి, నెక్స్ట్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్. సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుండి బలరాం హరిని, నిఖిల్ పంపించారు రైట్ ఆన్సర్. సమాధానం ఏది అనేది మీరు డిసైడ్ అవ్వాలి, నేను డిసైడ్ అవ్వడానికి పెట్టకూడదు. టూ టూ ఆన్సర్స్ అక్సెప్ట్ చేయను. షర్ల వెంకటేష్ గారు, టూ టూ టైమ్స్ ఇలా పంపించేస్తే ఎలా? అండ్ నెక్స్ట్ ఎంఎం శాస్త్రి గారు రైట్ ఆన్సర్. పెద్దపురం నుండి సూర్య బాబు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. డాక్టర్ వెంకన రైట్ ఆన్సర్. భీమర్తి తనిష్క్ రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ మార్కండేయ లక్ష్మి ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమ్స్ ఇంకా వెయిటింగ్. అఫజాది కూడా నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అదే. అండ్ బా, ఏమన్నా టాలెంటెడ్ ఆ మెసేజ్ చేసేవాళ్ళు. ఊరికే మెసేజ్ సమాధానం చెప్పకుండా దాచి వాళ్ళ పేర్లు రివీల్ చేసేసారు, అంటే డైరెక్ట్ గా పేరు చదివేస్తామని. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్, అండ్ ఇట్స్ క్రేజీ. సమాధానం వచ్చేసి మెరీనా ట్రెంచ్ అన్నమాట. అండ్ చాలా మంది పసిఫిక్ పంపించారు. అది చాలా తప్పుడు సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. ఏ లోహం సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవ రూపంలో ఉంటుంది? ఓకే, ఏ లోహం సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవ రూపంలో ఉంటుంది? సమాధానాన్ని 04023240852 నెంబర్కి హ్యాపీగా మీరు మెసేజ్ చేసేయచ్చు. అండ్ ఆ లోపు మీకోసం నేను ఇష్క్ సినిమాలో నుండి ఒక మంచి పాట వినిపించేస్తున్నానమాట. స్టే ట్యూన్డ్. తేజ సజ్జ యాక్ట్ చేసినటువంటి మూవీ ఇది.

సో ఆన్సర్స్ ఆర్ రెడీ అండ్ సమాధానం చెప్పడానికి చాలా చాలా ప్రిపేర్ అయిపోయి ఆన్సర్ రివీల్ చేసిన వాళ్ళందరి నేమ్స్ అలా అలా ఒకసారి లుక్ వేసి చదివేస్తే కంప్లీట్. సో తెలుసు కదా 0402324 0852 నెంబర్కి మెసేజ్ చేయాలి. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి హరీష్ కుమార్ రైట్ ఆన్సర్ అండ్ సుప్రియ శ్రీహర్ష సురారం నుంచి మెసేజ్ చేశారు. రాము ఫ్రమ్ బల్కంపేట్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా కొంతమంది ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ అండ్ బాలానగర్ నుండి కృష్ణ గారు, అసన్ మూర్తి రాణి ఫ్రమ్ సురారం రైట్ ఆన్సర్, రాకేష్ సీతాఫల్ మండి నుంచి, దోర్నాల సుదర్శన్ గారు, అలాగే సత్య ఫ్రమ్ హైదరాబాద్, కల్పన నాగోల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట గజ్వేల్ నుండి, షేర్ల వెంకటేష్ పెడన, అప్పల్రాజు ప్రొద్దుటూరు నుండి, దస్తగిరి. నెక్స్ట్ ప్రేమ్నాథ్ ఆర్మూర్ నుంచి కళావతి, అలాగే మురళీధర్ బోయిన్పల్లి నుండి, మిరియాల తిరుమల్లయ్య పేరు బలగా ఉందండి మీది, లక్ష్మీనారాయణ గారు అమ్మనగుట్టి నుండి, తర్వాత ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి కీర్తిరాజ్, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మీ, నేమాని గ్రామం నుండి పున్న వెంకటేశం గారు, హేమలత అండ్ నెక్స్ట్ ఓపెన్ ప్లేస్ లో పెట్టాలి అని ఉంది అని చెప్పాను కదా. అయితే వాళ్ళది గోదావరి, ఐ మీన్ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కన్ఫర్మ్ గా చెప్పలేదు, గోదావరి చుట్టూ ఓపెన్ ప్లేస్ దగ్గర కూడా చాలా చెట్లు మొలుస్తాయి. సో వాటన్నిటిని తీసి చాలా క్రమ పద్ధతిలో మేము నాటేస్తూ వాటిని కేర్ఫుల్ గా పెంచుతూ ఉంటాం అన్నమాట. తిని పారేసిన మామిడి టెంకర్ నుంచి వచ్చినటువంటి ఒక చెట్టు ఒక మొలక వచ్చింది అండ్ అది కూడా నాటాము, చాలా హ్యాపీగా ఉంది అంటూ షేర్ చేశారు కాళీ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ నుండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య గారు మెసేజ్ చేశారు. భీమర్తి తనిష్క ఫ్రమ్ ఉమ్మడ, అడపు సంతోష్ రైట్ ఆన్సర్, గీతానగర్ నుండి రమాదేవి, మొహమ్మద్ జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. అలాగే తనకి కూడా రకరకాల చెట్లు పెంచాలని చాలా ఇష్టం అంట అండ్ పెంచుతారంట కూడా. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, పద్మనాభం గారు రైట్ ఆన్సర్, నెక్స్ట్ ఈసారైనా, నెక్స్ట్ మధుకర్ ఫ్రమ్ నందిపేట రైట్ ఆన్సర్ అండి. ఇందాక నేమ్ మిస్ అవ్వడం అంటే బై ఎండ్ ఆఫ్ ద టైం చెప్తారు కదా, సో అందుకని. నెక్స్ట్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు, ధనరాజన్, సునీత రైట్ ఆన్సర్, లక్కవరం, వావ్ లక్కవరం వెంకట్ గారు మెసేజ్ చేశారు, వెల్లుల్ల నుండి జాప భూమేశ్వర్ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ అండ్ రోజా, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, శ్రీనివాస్ ఫ్రమ్ ఫిర్జాది కూడా. నెక్స్ట్ సేమ్ ఆన్సర్ చెప్పారు, పేరు చెప్పలేదు. దోర్నాల బాలరాజు, అలాగే డాక్టర్ వెంకన్న, కానుగుల గోపాల్, శాస్త్రి ఉమా, సుగంధి కార్తిక్ పంజాగుట్ట నుండి, వెంకట్ ప్రసాద్, సత్య ఏమంటారు, సత్యగంగు, రవి, రోహిత్ రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరూ చక్కగా మెసేజ్ చేసినందుకు సుమలత, సంతోష్ కుమార్ అండ్ ఇట్ ఈస్ మెర్క్యూరీ పాదరసం అది సమాధానం అన్నమాట. అండ్ థ్యాంక్ యూ చక్కగా అందరూ రివీల్ చేశారు, ఆన్సర్ చేశారు అండ్ మెసేజ్ కూడా చేశారు. ఇప్పుడు మీకోసం మంచి పాట వినిపించబోతున్నాను అండ్ ఆ లోపు ఇంకొక క్వశ్చన్ కూడా నేను మీకోసం ప్లాన్ చేసేసాను అనమాట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలా సింపుల్ యాక్చువల్లీ, దిగ్గర చెప్పేది కూడా, రెడ్ ప్లానెట్ అని మనకు తెలుసు కదా, సో దేన్ని పిలుస్తాం రెడ్ ప్లానెట్ అనేసి. ఇట్స్ వెరీ సింపుల్ బట్ స్టిల్ మీకోసం ఇంతవరకు అన్ని సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చేసాను కదా, ఇది కూడా అలాంటిదే. ఆన్సర్ చేసేయండి 0402324 0852 నెంబర్కి అండ్ ఇంకా మాట్లాడుకుందాం పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఆన్సర్స్ రెడీగా ఉన్నాయండ్ అలాగే రివీల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సమాధానం పంపించేసి మీరు రెడీగా ఉన్నారు అర్థమైపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ 50 మినిట్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదే లాస్ట్ క్వశ్చన్. రివీల్ చేసిన వాళ్ళలో సురారం హైదరాబాద్ సురారం నుంచి మూర్తి అండ్ రాణి హరీష్ కుమార్. నెక్స్ట్ గజ్వేల్ షేర్ల వెంకటేష్ జయలక్ష్మి గారు ఫ్రమ్ ఖైరతాబాద్ ప్రొద్దుటూరు జిల్లా నుండి దస్తగిరి మౌనిక వెంకటేష్. వై ఇట్స్ వెరీ ఓకే అది ఎందుకు సంఘ అంత దగ్గరగా ఉంది అని క్వశ్చన్ చేశారు ఒకరు. నెక్స్ట్ లత పోచారం నుండి. అండ్ నెక్స్ట్ దోర్నాల సుదర్శన్ గారు దోర్నాల బాలరాజు గారు నా పేరు ఎందుకు చదవడం లేదు అంటూ ఇంకా కొందరు. ఓకే ఇప్పటిదాకా అయిపోయిన క్వశ్చన్కి కాదు ఇప్పుడు సమాధానం చెప్పండి చదువుతాను. శ్రీనివాస్ ఫ్రమ్ ఫిర్జాదిగూడ హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుంచి కూడా ఒకరు మెసేజ్ చేశారు. విజయ్ కుమార్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ మున్నగ్గపతి సరస్వతి ఫ్రమ్ గోల్నాక అప్పలరాజు ఫ్రమ్ పెడన బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట అండ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ యాప్రాల్ సితాఫల్ మండి నుండి అనిత మురళీధర్ ఫ్రమ్ బోయన్బల్లి నేమాని గ్రామం నుండి పున్న వెంకటేష్ అండ్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుండి నరీష్ అండ్ రోజా పద్మనాభం అరుణ శశాంక్ గాయత్రి శ్రీనివాస్ రాజనపేట నుండి ఆ తర్వాత ప్రేమ్నాథ్ అండ్ కళావతి నాగ్నాథ్ గుప్తా డిస్టిక్ట్ మేడ్చల్ నుండి రేవతి అండ్ నరసింహమూర్తి అడుపు సంతోష్ వీక్లీ బజార్ నుండి మురహరి మిరియాల తిరుమలయ్య గారు అండ్ నెక్స్ట్ కీర్తిరాజ్ ఫ్రమ్ నిజామాబాద్ శ్రీనివాస్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మి డాక్టర్ వెంకన్న గారు పాలెంపోలే గారు బొడ్డు షేఖులు అండ్ శ్యామల అండ్ కంప్లీట్ ఫ్యామిలీ. నెక్స్ట్ గ్రహం పెద్దంబర్పేట నుండి అంబదాస్ గారు కాళ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అతాపూర్ నుండి ప్రవీణ్ మహి మెసేజ్ చేశారు. ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్ అండ్ శ్యామల మధుకర్ ఫ్రమ్ నందిపేట వై వెంకట్ ఫ్రమ్ లక్కవరం మహమ్మద్ ఇనాయతుల్లా ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి మహమ్మద్ జైనుదన్ అండ్ రాంపురం నుండి కట్ల సతీష్ అండ్ సంతోష్ ఊర్మిళ సతీష్ సునీత ధనరాజ్ ఫ్రమ్ శివ గంగానగర్. నెక్స్ట్ తుకారాం గేట్ నుండి వెంకట్ ప్రసాద్ అండ్ చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్ అండ్ లలిత రవి తేజశ్రీ. నెక్స్ట్ సంతోష్ ఫ్రమ్ అంగా హైదరాబాద్ రాజేశం సరోజిని తనిష్కి భీమూర్తి నుంచి తనిష్క సారీ ఉమ్మడ నుండి. నెక్స్ట్ సాంబయ్య గారు డి డిష్ రమేష్ గారు అండ్ నెక్స్ట్ కానుగుల గోపాల్ హనుమకొండ నుంచి వేముగంటి ప్రవీణ్ కుమార్ అండ్ నెక్స్ట్ చక్రపాణి అండ్ చందన. నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మి బాలరాజు ఫ్రమ్ వనస్థలీపురం కానుగుల గోపాల్ 2 times మెసేజెస్ టూ మచ్. అదండి ఇవాల్టి మెసేజెస్ లిస్ట్ అనమాట. కొమ్మల నుండి ఖలీల్ ఊరుగొండ సాంబయ్య గారు కూడా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆన్సర్ అంగారక గ్రహం ఇట్స్ మార్జ్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ మీ మెసేజెస్కి. అండ్ ఇంకొక పాట విందాం, స్టే ట్యూన్డ్.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక మహిళ గురించి తెలుసుకోవడం, మనలో ఉండేటువంటి క్వాలిటీస్ ఇంకా బెటర్ చేసుకోవడం, వాళ్ళు సాధించిన దాన్ని చూసి గర్వపడ్డం, మనం చేయలేదంటూ ఏమీ లేదు, కాకపోతే అసలైన ప్రణాళిక దేనిపైన మనకు ఇంట్రెస్ట్ ఉంది, ఏది చేస్తే మనకి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, అలాగే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఎదుర్కోగలిగే సత్తా ఏ పని చేస్తే తెలుస్తుంది, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా మనం రెగ్యులర్ గా శక్తిశీలిలో తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి ఒక లేడీ టైగర్, లేడీ సింగం, అసలు ఇంకా చెప్పాలి అనంటే ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపించేటువంటి పర్సనాలిటీ. 102 సంవత్సరాలు దాదాపు బ్రతికినటువంటి ఒక మహిళ, ఆవిడ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం శక్తిశీలిలో. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది తన గురించి.

శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, ఇలాంటి మహిళల గురించి తెలుసుకుంటే మనకి కూడా ఏదన్నా ఒకటి సాధించి తీరాలి అనేటువంటి ఒక ఎంథూజియాజం డెఫినెట్లీ పెరుగుతుంది. అండ్ ప్రతిరోజు ఇలాంటివి వినడం మనలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ మనం దాన్ని నమ్మచ్చు. ఇండియాలోనే తను ఒక ఫస్ట్ కార్డియాలజిస్ట్, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే ఫస్ట్ కార్డియా క్లినిక్ పెట్టినటువంటి మహిళ కూడా ఆవిడే. పుట్టింది మయన్మార్ లో, చదివింది మెడిసిన్, ఆ తర్వాత లండన్ లో కొద్ది రోజులు వర్క్ కూడా చేశారు. తర్వాత కొన్నేళ్లు గడిచాక స్వీడన్ లో కొన్ని రోజులు వర్క్ చేశారు. ఆ తర్వాత బెస్ట్ స్టూడెంట్ గా, అంటే తన మెడిసిన్ చదువుకునేటువంటి స్టూడెంట్ లో ఆ టైంలోనే తన ఎడ్యుకేషన్ కానీ లేకపోతే తన డెడికేషన్ కానీ చూసి ప్రొఫెసర్స్ అందరు కూడా తనని ది బెస్ట్ స్టూడెంట్ అని పొగిడేవారట. ఆవిడ పేరే పద్మావతి గారు. సో ఈ పద్మావతి గారి గురించి, అలాగే ఆవిడ చేసినటువంటి సేవల గురించి, తన అందుకున్నటువంటి పురస్కారాల గురించి కూడా చెప్తాను మెల్లిమెల్లిగా. ప్రజలకు సేవ చేసేటువంటి ఒక గొప్ప డాక్టర్గా ఆవిడ పేరు సంపాదించుకున్నారు. ఆ పేరు ఇప్పటికీ అలాగే చిరస్థాయిగా నిలిచిపోయిందన్నమాట. మరి పద్మావతి గారు చేసినటువంటి ఆ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో అది ఎంత మందిని ఇన్స్పైర్ చేసిందో తెలుసుకుందామా ఒక పాట తర్వాత? స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేశారు పద్మావతి గారు.

ఆ తర్వాత ఢిల్లీలో ఒక కార్డియాలజీ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగిందన్నమాట. విశేషమైన కృషి ఏదైతే ఉందో అది ఆవిడ హార్ట్ కి సంబంధించినటువంటి విషయాలపైనే ఎక్కువగా మొగ్గు చూపి చేశారట. అది కూడా ఎప్పుడు, ఇప్పుడు కాదు, 1950s లోనే. ఆ టైంలోనే ఆవిడకి ఒక కార్డియాలజీకి సంబంధించినటువంటి క్లినిక్ ఓపెన్ చేయాలని, ప్రతి ఒక్కళ్ళకి హార్ట్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎక్విప్మెంట్స్ పెట్టాలని, అటువంటి ఇంట్రడక్షన్ జరగాలని, ఇంట్రడ్యూస్ చెయ్యాలని, అలాంటి ఎక్విప్మెంట్స్ అందరికీ సరైన వైద్యం అందాలి అని ఇలా చాలా ఆలోచనలు ఉండేవట. అండ్ ఆవిడ అవన్నీ కూడా దాదాపు చేయడానికి, అటువంటి క్లినిక్స్ అన్నీ కుదరడానికి చాలా చాలా కృషి కూడా చేశారట. అలా 1954 తరువాత తక్కువ మంది మహిళల్లో పద్మావతి గారు, అంటే అప్పుడు చదువుకున్నటువంటి చదువులో ఆల్మోస్ట్ ఒక 10th చదివిస్తేనే గొప్ప అని అనుకునేవాళ్ళు కదా, మన ఇండియా ప్రిమిసెస్ లో కూడా అంత బెస్ట్ గా, అంత పర్ఫెక్ట్ గా ఆవిడ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయగలిగారనమాట. సో అలాగ కంప్లీట్ చేసినటువంటి అతి తక్కువ మంది మహిళల్లో మన పద్మావతి గారు కూడా ఒకరు. అండ్ ఆవిడ పూర్తి పేరు శివరామకృష్ణ పద్మావతి అయ్యర్. ఆవిడ పద్మభూషణ్ అవార్డీ. ఒకసారి అలా ఏమంటారు, మనకి మనమే భుజం చర్చుకోవాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది తన గురించి ఇప్పుడు నేను చెప్తే. డెఫినెట్లీ ఇఫ్ యూ లిజన్, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ AIHF ని 1962లో స్థాపించింది. కొంతమంది డాక్టర్స్తో కలిసి తను స్థాపించినటువంటి ఫౌండేషన్కి గుర్తింపు రావాలి అని చాలా ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేయడం మాత్రం కాదు, తను ఆ ఫౌండేషన్ని స్థాపించడానికి గల కారణం కూడా ఏంటంటే, ఏ రకమైనటువంటి హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ రాకూడదు, వారు వచ్చిన మంచి ఎక్విప్మెంట్స్తో క్యూర్ అవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తన డెసిషన్ని తీసుకునేలాగా చేసిందన్నమాట. అందుకుగాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి తనని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అండ్ ఆ తర్వాత 1970లో చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా 3 ఇన్స్టిట్యూషన్స్కి వర్క్ చేసింది. ఒకటి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీలో. అప్పుడే తను ఏమంటారు, లండన్, స్వీడన్, ఆ ఏరియా, ఆ ప్లేసెస్లో వర్క్ చేసిన ఆవిడ మన ఇండియాకి రావడం జరిగిందన్నమాట. సో ఆ కాలేజ్తో పాటుగా లోక్ నాయక్ హాస్పిటల్, అలాగే జీబీ పాన్ హాస్పిటల్, ఈ మూడింటికి షీ వాజ్ ద డైరెక్టర్ ఆర్ ప్రిన్సిపల్ వాట్ ఎవర్. సో 1978లో, అంటే ఆవిడ అప్పటి నుంచి, అంటే 1970s నుంచి 78 వరకు కంటిన్యూస్గా అక్కడ వర్క్ చేశారు. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్గా రిటైర్ అయిపోయారు. తన చదువు, అలాగే తన మెడికల్ అనాలిసిస్ ఆర్ వాట్ ఎవర్ అవన్నీ చేస్తూ, కానీ రిటైర్మెంట్ అనేది ఒక పర్టికులర్ ఏజ్కి. ఆ తర్వాత ఏం చేస్తాం, తను డాక్టర్ కదా, కామ్గా ఉంటుందా, కామ్గా కూర్చుంటుందా, నో వే. దాని తర్వాతే అసలైన కథ మొదలైంది. చెప్తా ఇంకొక పాట తర్వాత, స్టే ట్యూన్డ్.

మంచి పాట విన్నారు కదా. మొదటి సినిమా సోను నిగమ్ చిత్ర గారు పాడినటువంటి పాట ఆ సినిమాలో నుండి. రైట్, శక్తిశీలిలో ఉన్న మనం పద్మావతి గారి గురించి మాట్లాడుతున్నాం. ఆవిడ హైదరాబాదీ కాదు, ఆవిడ ఢిల్లీకి సంబంధించినటువంటి పర్సన్ కాదు, బట్ సన్ ఇండియన్. చదువుకుంది ఒక దగ్గర, సేవ చేసింది ఇంకొక దగ్గర, ప్రాక్టీస్ చేసింది ఒక దగ్గర, అండ్ ఫైనల్గా తన లైఫ్ లీడ్ చేసింది ఇంకొక దగ్గర. సో కార్డియాలజిస్ట్గా ఆవిడ అవినాష్ కార్డియాక్ కేర్ అని ఒకటి పెట్టి ప్రాక్టీసెస్ ఇక్కడ బోడుపల్లిలో కూడా చేశారు. అయితే తన హెల్త్ అంటే తను చనిపోయేటువంటి నాటికి షీ వాజ్ 102 or 103, తన ఏజ్ 2020లో చనిపోవడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా తను ప్రాక్టీస్ చేసింది, ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. అంటే ప్రాక్టీస్ని మెడికల్ టర్మినాలజీ ప్రకారం కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం ఆపలేదు అని అర్థం. హోప్ పర్ఫెక్ట్గా చెప్పగలిగాను అనుకుంటాను. అయితే రిటైర్మెంట్ తర్వాత ఏమైందంటే, ఫస్ట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్, దానికి ఈవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడానికి కూడా చాలా కృషి చేశారు, ఆఫ్టర్ ఫౌండేషన్ అండ్ దిస్ ఇన్స్టిట్యూట్ అనమాట ఢిల్లీలో, అది కూడా 1981లో. అక్కడ టెర్టరీ పేషెంట్ కేర్ని కూడా స్టార్ట్ చేశారు. అంటే ఎవరైనా సడన్గా హాస్పిటల్కి వస్తే అన్ని రకాల హైలీ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, మంచి మెడికల్ ట్రీట్మెంట్ జరగాలి, అనుకున్నవన్నీ ఉండాలి. అంటే ఏ ట్రీట్మెంట్కి కావాల్సిన అన్ని మెడిసిన్స్తో సహా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో తను తీసుకున్నటువంటి నిర్ణయం. అండ్ ఒక హాస్పిటల్ మాత్రమే కాదు, కొన్ని రెఫరల్ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఆవిడ ఇలాంటి డెసిషన్ తీసుకుని ముందుకు సాగారనమాట. అలా వైద్య సేవలను విస్తరించే దిశగా బీయింగ్ విమెన్ చాలా గ్రేట్ డెసిషన్ తీసుకుని ముందుకు సాగినటువంటి వ్యక్తి ఆవిడ. అలా బ్రతికినటువంటి ఒక గ్రేట్ విమెన్. బ్రతుకున్నంత కాలము తను గడించినటువంటి పేరు తనకి ఎప్పుడూ ఏమంటారు, లైక్ నేను ఇది చేశాను అని చెప్పుకునే కంటే ఇంకా నేనేం చెయ్యగలను అనేటువంటి ఒక ఆలోచన ధోరణితోనే ఉండేదట ఆవిడ. అది వినడానికి ఎంత బాగుందో కదా. రైట్, లెట్ అస్ టాక్ మోర్ ఇంకొక హాస్పిటల్ గురించి అండ్ అలాగే ఈ పాట తర్వాత.

0: పేషెంట్ ని బ్రతికించడానికి తను 90s లో అంటే 90 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఒక 12 గంటలు మీరు వర్క్ చేయగలరంటే అఫ్ కోర్స్ ఎస్ అని అన్నటువంటి వ్యక్తి పద్మావతి అయ్యంగారు. అంతేకాదు, తనకి అవార్డ్స్ రావడం కంటే రివార్డ్స్ రావడం కంటే ఒక వ్యక్తిని బ్రతికించిన అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఏమంటారు హ్యాపీనెస్ ఇచ్చేదంట, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేదంట తనకి. సో ఇమాజిన్ చేయండి, ఒక 95 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో కూడా 9 అవర్స్ వర్క్ చేసింది, అది కూడా జస్ట్ టు సర్వ్ పీపుల్, మంచి వైద్యం అందించడానికి ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. హౌ గ్రేట్ కదా. అందుకే తనని లేడీ సింగం అనడంలో ఏ మాత్రం మనం తగ్గకూడదు అనిపిస్తుంది. ఫస్ట్ కరోనరీ కేర్ ఏర్పాటు చేయడంలో కూడా ఆవిడ ఆలోచన ఎప్పుడూ ముందే ఉంది. అంతేకాదు, ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ స్థాపించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మొదటి మహిళ కూడా. అంటే వాటికి ఉండేటువంటి అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఎటువంటి కేర్ అండ్ ఈ ఫౌండేషన్ కోసం కావాల్సినవి ఏంటి అనే ప్రతిదీ కూడా దగ్గరుండి మరీ పట్టించుకుని ఏమంటారు ఆ డెసిషన్ తీసుకున్నటువంటి విమెన్ అనమాట. అయితే ఎప్పుడు 1962 ఆ టైంలో ఆవిడికి పద్మభూషణ్ అవార్డు వస్తే, ఆ తర్వాత 1992 పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి మరీ సత్కరించింది భారత ప్రభుత్వం. ఇది అందరికీ చాలా చాలా గ్రేట్ అండ్ ఏమంటారు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి మూమెంట్గా ఉండిందన్నమాట. అంతేకాదు, ఆవిడ చేసినటువంటి సేవలు, అలాగే ఆవిడ సంపాదించుకున్నటువంటి పేరు, ఆ కైండ్నెస్ అండ్ ఎదుటి వ్యక్తి కోసం ఏదైనా చేయాలి అనేటువంటి, అఫ్ కోర్స్ డాక్టర్స్ అందరికీ ఆ ఆలోచన ఉంటుంది, కానీ ఇంకాస్త ముందు చూపు, వండర్ విమెన్ అని అనొచ్చు. ఎప్పుడు ఇట్ వాజ్ ఇన్ 1950s and 60s, ఆ టైంలోనే ఒక ఫౌండేషన్ స్థాపించాలని, కార్డియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండాలని, ఎక్కడ చేసినా సరే ట్రీట్మెంట్ అది పర్ఫెక్ట్ అండ్ ఎన్నో గుండెల్ని రక్షించినటువంటి గుండెతనది. ఎందుకంటే ఇంకేం చెప్తాం, దట్స్ గ్రేట్ థింగ్ కదా. సో శివరామకృష్ణన్ పద్మావతి అయ్యంగార్, షీ లివ్స్ ఫర్ ఎవర్ అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆవిడ చేసినటువంటి సేవలంత గొప్పవి, తన నిర్ణయం అంత గొప్పది, ఆ ప్రౌడ్ ఫీల్ని తీసుకొచ్చి పెట్టడం, బీయింగ్ అన్ ఇండియన్స్ మనకి మాట్లాడుకోవడం కూడా మన ఏమంటారు వీ ఫీల్ సో ప్రౌడ్ టు అనౌన్స్ ఆల్ దోస్ వర్డ్స్ అని ఎక్కువ. రైట్, ఇంకా మాట్లాడుకుందాం ఇంకొక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, VB తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఇదండి ఇవాల్టి శక్తిశీలి. మీకు బాగా నచ్చిందనుకుంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ముందుగా శ్రోతలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. స్టూడియోలో సమయం సరిగ్గా 5:34. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 ఆకాశవాణి ఆదిలాబాద్ సొంత కార్యక్రమాలు షురూ అవుతాయి. ఈ కార్యక్రమాలను 100.2 MHz ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో వినొచ్చు. ఇంకొంచెం సేపట్లా మిమ్మల్ని పలకరించి అలరించే కార్యక్రమం మాట చెప్పుర్రి పాటయ్య నుండి షురూ అవుతుంది. ఇదైనాక కతిందాం కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 5:45 యువతకు నచ్చిన కార్యక్రమం యువవాణిల ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో జి జ్యోతి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయ్యలటి రేపటి కార్యక్రమాల్లో చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 FM మనస్సు నిండా.

మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. మీ మాటలు, మీరు కోరుకున్న సినిమా పాటలు

ఈ పాటల నడుమ సాగే శ్రోతల ముచ్చట్లు, అలరించే పాటలు, వారి అనుభూతులతో సాగే ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయొచ్చు, మీ అనుభూతులను శ్రోతలతో పంచుకోవచ్చు, మీరు కోరుకున్న పాటల నడుమ. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0872 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్, దీన్ని జత చేసి 29508, ఇంకో నంబర్ 2300081. ఈ నంబర్లకు ఫోన్ చేసి పాటల్ని కోరొచ్చు. అట్లనే ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అందుకు మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 50401. కార్యక్రమంలో ముందుగా బృందావనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ గీతం విందాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు, ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. అయితే ఉత్తరాన్ని కూడా రాసి పంపినరు

వీరికి గుడిగంటలు చిత్రం నుంచి ఎవరికి వారే స్వార్థంలో హృదయాలందు లోకంలో అనే పాటను వినిపించండి అంటూ పాట కోరిన శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, ఎం శ్రీధర్, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ వీరికైతే గంటసాల గారు పాడినటువంటి గుడిగంటలు చిత్రం నుంచి ఎవరికి వారే అనే పాటను కావాలని కోరినరు. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే పాటల్ని కోరచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది పిన్కోడ్ నంబర్. ఇప్పుడైతే వారు కోరినటువంటి పాట విందాం. అట్లనే మీరు ఫోన్లు చేసి కూడా పాటల్ని కోరచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోర్ను జత చేసి 2 9 5 0 8 1 ఇంకొక నంబర్ 2 3 0 0 8 1.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు, క్షమించాలి, మీరు వింటున్న మాట చెప్పు రీ పాట అయిన రీ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. ఏం శుభాకాంక్షలు? ఏకాదశి శుభాకాంక్షల?

0: శుభ సాయంత్రం అన్నారా? ఓకే ఓకే. మీకు కూడా ఏమి మీది మీకు వినబడుతుందా? ఓకే ఓకే. మీకు కూడా శుభ సాయంత్రం, అట్లనే తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అవును, మీరు ఉపవాసం ఉన్నారా? మరి ఉపవాసం ఉన్నారా మీరు? అంటే ఒక పొద్దు ఉన్నారా? ఉన్నారా? వినబడుతుందా మీకు ఉషన్న?
1: హలో
0: హలో ఉషన్న, వినిపిస్తుందా? మీది మీకు రీసౌండ్ వస్తుందా? ఓకే, మంచిగా సిగ్నల్ ఉన్న ప్లేస్లో నిలబడుండ్రి. ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు మీరు? అనుకుంటా నుంచి. ఇప్పుడు కరెక్ట్గా వినిపిస్తుందా? చెప్పాలా ఉషన్న, మరి ఇవాళ ఉపవాసం ఉన్నారా? మరి మీరు విష్ణుమూర్తికి ఉపవాసం ఉన్నారా ఇవాళ? ఒక పొద్దు ఉన్నారా అంటున్నా. ఉన్నారా? చెప్పాలా, ఏం చేస్తుంటారు మీరు? గొర్రె మేపుతున్నారు. ఇప్పుడు అక్కడనే ఉన్నారా? వర్షం ఇవాళ ఏం లేదు కదా? ఇవాళ మంచిగా ఎండ కొడుతుంది. మొన్న ఒక రోజు రెండు రోజులు కొంచెం ముసురు పెట్టినట్టు అయింది, ఎండ కొడుతున్నది. వెళ్ళలే కదా? ఈ పంటలకైతే ఈ వర్షం అయితే సరిపోదు కానీ. అవును, చెప్పండి ఉషన్న, ఏ పాట వింటారు? ఇంద్ర సినిమాలకెళ్ళా? సరే మరి, తప్పకుండా వినిపిస్తా. మరి విందామా పాట? సరే ఉషన్న, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నీ పాట వస్తుంది.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న మాట చెప్పు పాట ఇనుండ్రి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
3: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
2: శుభ సాయంత్రం అండి. మీకు ఏకాదశి శుభాకాంక్షలు.
3: థాంక్యూ మేడం. సేమ్ టు యూ మేడం. మీకు కూడా
2: ధన్యవాదాలండి. చెప్పండి మీ పేరు.
3: మేడం, నా పేరు పూజార్ ధనంజయ్ మేడం.
2: ఎక్కడ నుంచి మాట్లాడుతుండ్రు?
3: అనంతపురం జిల్లా సిండికేట్ నగరం మేడం.
2: ఓకే, ఎట్లున్నారు మరి, మంచిగున్నారా? వర్షాలు ఎట్లున్నాయి అక్కడ?
3: వర్షాలు మామూలే మేడం.
2: అంతగానం ఏం లేవు కదా,
3: తక్కువనే
2: ఉన్నాయి వర్షాలు. పంటలు ఎట్లున్నాయి మరి అక్కడ?
3: పంటలు మామూలే మేడం.
2: ఓకే,
3: నార్మల్ గానే ఉన్నాయి. వర్షాలు వస్తేనే కదా మేడం పంటలు కూడా బాగుంటాయి.
2: అంతే కదా. అవును. ఏం చేస్తుంటారు మీరు ధనంజయ్?
3: మేము మగ్గం చేస్తుంటాం మేడం.
2: ఓకే, ఇప్పుడు అక్కడనే మరి మగ్గం షాప్ లోనే ఉన్నారా?
3: అవును మేడం, మగ్గం లోనే ఉన్నాను. మీకు వినపడుతుంటే ఉంటుంది వర్క్ కూడా.
2: ఏంటండి?
3: మగ్గం కూడా మీకు వినపడుతూనే
2: ఉంటుంది. సౌండ్ సౌండ్ వస్తుంది. అవును, సౌండ్ వినపడుతుంది. అవును. మరి వర్కర్స్ ఉన్నారా? ఎంత మంది ఉన్నారు? మొత్తం ఎట్లా జరుగుతుంది పని ఈ రోజు, ఎట్లా నడుస్తుంది?
3: పర్వాలేదు మేడం, ఒక్కడే చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి, చేసుకోవాలి మేడం.
2: ఓకే, పర్వాలేదు, గిరాకీ మంచిగా అవుతుందా?
3: పర్వాలేదు మేడం.
2: సరేనండి. ఏ పాట వింటారు మరి?
3: కృష్ణం బాబు.
2: ఆ మూవీ నుంచి ఏ పాట? ఓకేనండి, తప్పకుండా మరి. తప్పకుండా పాట విన్.
3: ఓకే మేడం, థాంక్యూ మేడం.
2: ఓకేనండి, ధన్యవాదాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతటితో ఇలాంటి మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు జమట్టు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమానికి ఫోన్లు చేసి మరిన్ని కోరిన పాటల్ని అడగచ్చు. ఇయ్యల రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి కూడా ఫోన్ చేసి పాటల్ని కోరచ్చు.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్
1: అడ్మినిస్ట్రేషన్. మీరు వింటున్నారు కతిందాం, పిల్లల కోసం కార్యక్రమం. పిల్లలకు కథలంటే ఎంతో ఇష్టముంటాయి. అన్నం దిను అంటే కథ చెప్పమంటారు, పండుమంటే కథ చెప్పమంటారు. మరి ముందటి కాలంలో అమ్మమ్మలు తాతలు ఎన్నో రకాల కథల్ని పిల్లలకు చెప్పేటోళ్ళు. మరి ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు. అసుంటి పిల్లల కోసం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కథల్ని వినిపిస్తున్నది. బుధవారం నుండి శనివారం దాకా రోజు పొజ్జామట్టు 5:30 ఇందులో భాగంగానే ఇయ్యల్ల ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి తాబేలు గర్వభంగం కథ వింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను చెప్తారు ఈ వరలక్ష్మి. ఇదైనాక స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారికి ఉపకారము కథ వింటారు. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథ చెప్తారు జి జ్యోతి. ముందుగా లైనుండ్రి. ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి తాబేలు గర్వభంగం కథ విందాం. రచన చంద్రప్రతాప్ కంతేటి. కథను చెప్తారు ఈ వరలక్ష్మి.
2: ఒక అడవిలా ఒక పెద్ద చెరుంటుండే, అందులా ఒక పెద్ద తాబేలు ఉంటుండే. దాని పేరు కూర్మరాజు. అది ఎన్నో ఏండ్ల నుంచి ఆ చెరువులు ఉన్నది. ఒక పెద్ద రాతి తోటే బోర్లేస్తే ఎట్లుంటుందో, దాని శరీరం అంత భారీగా ఉంటుంది. అది బాగా పెద్దగా ఉంటుండే. చెరువులోని చేపలు అందులో ఉండే మిగిలిన జలచరాలకు అదంటే మస్తు భయం. ఎందుకంటే అది చూడ్డానికే మస్తు పెద్దగా ఉంటుండే, చూడంగానే గటుక్కన ఏడ మింగేస్తుందో అని అన్నీ కూడా దానికి బాగా భయపడేటివి. దాంతో తాబేలు కూర్మరాజుకు ఎక్కలేని ఆనందం, బాగా గర్రవెరిగిపోతుంది. నాకు అస్సలు ఎదురు లేకుండా పోయింది, అందరూ నన్ను చూసి మస్తు భయపడుతున్నారు అని అనుకుంటూ బాగా గర్వపడేది. ఆ చెరువు ఒడ్డునే ఒక చెట్టు మీద 4 కోతి పిల్లలు ఎప్పుడూ కిచకిచలాడుతూ రోజూ ఆడుకుంటుండేటి. ఆ కోతి పిల్లలంటే కూర్మరాజు తాబేలుకు మస్తు షిరాకు. అవి వచ్చినాయంటే చాలు, షిరాకు పడేది. రోజు గట్లనే ఆ చెట్టు మీద 4 కోతి పిల్లలు కిచకిచలాడుతూ ఆడుకుంటా ఉండేటివి. ఒకరోజు బాగా కోపం వచ్చిన తాబేలు, ఏంటి మీ గోళ, దూరంగా పోయి ఆడుకోండి అని గట్టిగా అరిచేసింది. వెళ్ళినట్టే వెళ్ళిన కోతిపిల్లలు మళ్ళా కొంచెం సేపు అయినాక అక్కడికే వచ్చి ఆట మొదలుపెట్టినాయి. అడ చెట్టు నీడకు సల్ల ఉండుకు తిండి కూడా మంచిగా దొరుకుడుకు అవి ఆనే ఆడుకోలా అనుకునేటి. గందుకే అది అరవంగానే పోయేటి, మళ్ళా వచ్చి ఆడుకునేటివి. గిట్లా రోజూ పనే అవిటిది. ఒకరోజు కోతులు ఆడుకుంటుండగా తాబేలుకు మస్తు కోపం వచ్చి దబదబా బయటకొచ్చి, ఓసి మీ మొహాలు మండా, బుద్ధి జ్ఞానం లేదా, ఎన్నిసార్లు చెప్పాలనే మీకు, ఇంకోసారి గిడికొచ్చి గోల చేసిర్రా తాట తీస్తా

0: ఒక్కొక్కదాన్ని తోక ఉచ్చుకొని ఈడ్చుకెళ్ళి నీళ్ళల్లో ముంచి చంపుతా అంటూ ఇష్టమచ్చినట్టు బూదులు తిట్టింది. గట్ల తాబేలు తిట్టంగానే కోతిపిల్లలన్నీ చిన్నపోతాయి. అందుకెళ్ళి మారుతి అనే కోతిపిల్లకు మస్తు కోపమొచ్చి పౌరుషం ముంచుకొచ్చి, మామా మాటలు మీరకు, మహాబలవంతుడైన ఆంజనేయుడి వంశం మాది, ఇంతసేపు పోనిలే అని నీ వయసును చూసి గౌరవం ఇచ్చిన గుర్తుంచుకో, అంతే అనుకొని ఏం అనలేరనుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టకు అని గట్టిగా అనేస్తుంది. దాంతోని తాబేలుకు మస్తు కోపమస్తుంది. నీది ఆంజనేయుడి వంశమైతే నాది విష్ణుమూర్తి వంశం. పాల సముద్రం చిలికేటప్పుడు విష్ణువు సాక్షాత్తు నా రూపంలోనే వచ్చి పర్వతం పడిపోకుండా కాపాడిండు. అది తెలుసుకోముందు ఇంకో మాట, నీ ఆంజనేయుడు విష్ణువుకు దాసుడు, అంటే నాకు దాసుడు అన్నట్టు. తాబేలు ఆ మాటలు అనేసరికి కోతులకు మస్తు కోపమస్తుంది. అట్లా మాటకు మాట అనుకుంటూ కోతులు, కూర్మరాజు, తాబేలు మస్తు లొలియేసుకుంటాయి. నేను మీ నేల మీద కచ్చిన, మీ షెట్టు కింద కచ్చిన, దమ్ముంటే నా చెరువులోకి మీరు రండి చూస్తా, వస్తారా, వచ్చే దమ్మున్నదా అని పెద్ద పెద్దగా రంకెలేస్తుంది తాబేలు. ముసలి మొహందాన, నీకు దమ్ముంటే ఒక షెట్టెక్కి చూపియు, అప్పుడు మేం నీ చెరువులోకి వస్తాం అని కోతులు ఘాటుగా బదులిచ్చాయి. కొన్ని కోతులు రాళ్ళు కట్టులతోని దాన్ని మస్తుగా కొడతాయి. వామో, ఈ కోతులు చంపెట్టున్నాయి అనుకొని గబుక్కున తలడిప్పలోకి లాక్కొని తాబేలు తర్వాత మళ్ళీ తల బయట పెట్టి బూతులు తిడుతుంది. ఇట్లా ఎన్నిసార్లు జరిగిందో లెక్కనే లేకుండా అటు కోతులు కొట్టాలా, మళ్ళా తాబేలు దంతాలని లోపలికి అనుకోలా, అవి కొంచెం ఆపంగానే మళ్ళా తల బయట పెట్టి అవిటిని ఇష్టం ఉన్నట్టు తిట్టాల. ఇక గిదే తర్వాయి కొద్దీ అటు కోతులు తాబేలు తిరుకునుడు కొట్టుకునుడు, మళ్ళా తాబేలు తలని లోపలికి అనుకునుడు బయటకొచ్చి మళ్ళా తిట్టుడు. అదే తర్వాయి జరుగుతుండగా ఇక తిట్టుకుంటా తిట్టుకుంటా కోతులు బాగా అలసిపోతాయి. ఇదంతా చెట్టు మీద కూర్చొని గమనిస్తుంది ఒక చిలుక. మారుతి అనే కోతిని పిలిచి దాని చెవుల ఒక ఉపాయం చెప్తుంది. ఎంబటే అలా దోస్తులందరికీ చెవులల్లా ఆ ఉపాయం ఊదుతుంది ఆ కోతి. అంతే, కోతి పిల్లల ఆలోచన మారిపోయింది. ఇప్పటిదాకా కోతులు ఇష్టమున్నట్టు తాబేల్ని కొట్టినాయి కదా, కొట్టడానికి వాడిన కర్రల్ని తీసుకుని కోతులు కూర్మరాజు కిందకు దూర్చి దాన్ని ఎల్లకిల్ల బాడేయడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడతాయి. అబ్బా, ఇవి మస్తు హుషారైనాయి. గీదువరదంకా నన్ను మీద కొడితే గట్టిట్లేసి నా తలని లోపటికి గొంతుకున్నా గాని ఇప్పుడు ఇవి నన్ను ఎల్లకిల్ల పడేస్తే నా గతేం గాను అని అవిటి ఎత్తుగడ అర్థమైన కూర్మరాజు తాబేలుకు మస్తు భయం వేసింది. ఒళ్ళు కొవ్వెక్కి అనవసరంగా ఈ కోతులతో పెట్టుకున్నా అని తనలో తానే అనుకుంటది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. మస్తు కష్టం మీద ఆ కోతులు తాబేలును తలకిందులు చేస్తాయి. మారుతి అనే కోతి ఒక పదునైన ముళ్ళు కర్రను తీసుకొని ఆ కూర్మరాజు పొట్టలో పొడవడానికి సిద్ధమవుతుంది. అంతే, తాబేలుకు అర్థమైపోతుంది, వామ్మో ఇడు నన్ను చంపెట్టే ఉన్నాడు అని అనుకొని,
1: అల్లుడు పొడవకు పొడవకు సచ్చిపోతా, నువ్వు నీ దోస్తులు కూడా నన్ను మన్నించుల్లిరా, నిన్ను మామనిరా, పొడవకుల్లిరా, వదిలేస్తే నా దారిన నేను పోతా, ఒళ్ళంతా హూనమైంది, పిల్లలైనా నాకు మంచిగానే బుద్ధి చెప్పిండ్రు, ఇంకోసారి మీ జోలికి రానురా అనుకుంటూ మస్తు బతిమిలాడుతుంది. మారుతికి జాలి అనిపిస్తుంది. పో మామా పో, ఇంకెప్పుడు మా జోలికి రాగు, మేము నీ జోలికి రాం సరేనా, గట్లనే అని ఇంకోసారి మా జోలికి వచ్చినావు అనుకో, గప్పుడుంటది నీకు అని అంటాయి.
0: మళ్ళా మారుతి దోస్తులందరి సాయంతోని తాబేల్ని మళ్ళా తిరిగి బోర్లేసి చెరువులోకి సాగనంపుతుంది. ఎంతటి బలవంతుడికైనా ఏదో ఒక బలహీనత ఉండే ఉంటది, అది మాత్రం మర్చిపోవద్దు.
2: ఇప్పటిదాకా చంద్రప్రతాప్ కాంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి తాబేలు గర్వభంగం కథ విన్నారు. ఈ కథను చెప్పినరు ఈ వరలక్ష్మి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల

0: ఎన్యూమరేషన్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారికి ఉపకారము. కథ విందాం. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథను చెప్తారు జీ జ్యోతి.
2: అనగనగనగా కోసల రాజ్యంలా రామాపురం అనే ఊరుండేది. గౌర్ల్యా కోనయ్యానే చిన్న సన్నకారు రైతుండేటోడు. అతడు తనకున్న గొంచెం పొలంలా వ్యవసాయంతో పాటుగా కొన్ని గొర్రెలని కూడా మేపుకుంటా తన కుటుంబాన్ని పోషించుకునేటోడు. అయితే కోనయ్య పొలం ఊరవతల ఉండటంతోటి అడవికి దగ్గరగా ఉండేదేమో. అప్పుడప్పుడు అడవిలోని జంతువులన్నీ కోనయ్య పొలంలోకి సొరవడి గొర్రెల్నెత్తుకపోతా ఉండేటి. గందుకనే మస్తు జాగ్రత్తగా గొర్రెలను కాపాలగాస్తూ ఉండేటోడు కోనయ్య. కోనయ్య ఎంతో జాగ్రత్తగా గొర్రెలని కాపాడుకుంటున్నప్పటికీ ఒకనాడు కోనయ్య పొలంగట్ల మీద గడ్డిమేస్తున్న గొర్రెలల్లా ఒక గొర్రె దారిదప్పి అడవిలోకెళ్ళిపోయింది. గది గమనించని కోనయ్య గప్పటికే చీకటి పడుతుండటంతోటి తన గొర్రెలను ఒట్టుకొని ఇంటికి తీసుకుపోయిండు. అయితే ఇంటికెళ్ళాక గొర్రెపిల్ల తప్పిపోయిన విషయం గ్రహించిండు. అయినా చీకటి పడటంతోటి చేసేదేం లేక తెల్లారినాక పోయినప్పుడు చూద్దాంలే అని ఊకున్నాడు. కాని గరాత్రంతా అతనికి నిద్రవట్టలేదు. అయితే దారిదప్పిన గొర్రెకు కొంచెంసేపటికే తన దారిదప్పినట్టు అర్థమైపోయింది. ఇక భయంతో ఏడుస్తూ ఓళ్ళ గాన్ రాకుండా పొదల్లోనికి దూరి దాక్కున్నది. ఆ మర్నాడు పొద్దుగల్లా అటుగా వచ్చిన చిన్న ఏనుగు పిల్లలు గొర్రెను చూసినాయి. ఆ ఏనుగు పిల్లల్ని చూసి ఇంకా భయపడిపోయింది గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనకడం చూసి ఆ రెంటిలోని ఓ ఏనుగు పిల్లకి జాలి కలిగింది. ఆ జాలితోటి ఆ గొర్రెపిల్లని ఎట్లన్నా రక్షించాలనుకున్నది. గదే మాటను రెండో ఏనుగు పిల్లతోటి చెప్పింది. అయితే రెండో ఏనుగు పిల్ల అందుకు ఒప్పుకోలేదు సరిగదా. దానిని రక్షించేటప్పుడు నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడచ్చు, మస్త ఆలోచించుకోమరి అని అన్నది. అయినా కూడా మొదటి ఏనుగు పిల్ల పట్టువదల్లే, ఎట్లయినా దానిని కాపాడాలని అనుకున్నది. తన వాళ్ళందరికీ దూరమై భయంతోటి భయపడిపోతున్న ఈ గొర్రెపిల్లని చూస్తే నాకు జాలేస్తున్నది. నేను దానికి ఎట్లన్నా సహాయం చేయాలనుకుంటున్నా. కాని నీ సలహాతో నేను వెనక్కి తగ్గితే దాన్ని ఏపులో సింహమో చంపేసి తినుడు ఖాయం. గప్పుడు నాకు మరింత బాధైతది. మనకేదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆపదలో ఉన్నోళ్ళని ఆదుకోకుండా ఉంటామా? మనలాగే ఆ గొర్రె కూడా గీ భూమి మీద బ్రతకతందుకే పుట్టింది. మన ప్రాణాలు దక్కించుకోతందుకు దాని ప్రాణాలను అట్లా వదిలేస్తామా? నాకట్లిష్టం లేదు. దానికి నేను సహాయం చేసేదీర్తా అంటూ గొర్రెవైపు వెళ్ళింది. అయితే గీ మాటలన్నీ అక్కడికి కొంచెం దూరంలో ఉన్న తల్లి ఏనుగు విని, శభాష్ బిడ్డ, నువ్వన్నది నిజమే. గీ గొర్రె మన అడవి పక్కనున్న పేద రైతు మందలోంది. సరిగ్గా నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు ఒకసారి చెరుకు తినాలనిపించి ఆ రైతు చెరుకు తోటలకు వెళ్లి నేను గుంటల పడిపోయా. నా చెరుకు తినదందుకు వచ్చి ఇక్కడ పడిపోయింది, దీన్ని నేనెందుకు రక్షించాలా అని అనుకోకుండగా పేద రైతు ఇరుగు పొరుగోళ్ల సహాయంతోటి నన్ను రక్షించిండు. అప్పుడు అతనట్లా నన్ను రక్షించకుండా ఉంటే మనమెవ్వరం ఉండటోళ్ళంగాం. గప్పుడు నేను అతనికి అపకారం చేయదలవెట్టిన, అయినా కూడా నాకతను ఉపకారమే చేసిండు. ఇప్పుడు ఆ పేదరైతుకి మనమూ ఉపకారం చేద్దాము అని అన్నది తల్లేనుగు. గందుకు సరేనన్నాయి పిల్ల ఏనుగులు రెండు.

0: అప్పుడు తల్లి ఏనుగు మెల్లగా గొర్రెపిల్ల దగ్గరకొయి దానికి ధైర్యం చెప్పి గొర్రెపిల్లను ఎంటబెట్టుకుని తీసుకెళ్లి ఆ రైతు షేన్లో వదిలినాయి. సరిగ్గా అప్పుడే గొర్రెలను దోల్కొని దన్నదన్న పొలానికస్తున్న రైతు ఈ జూసి ఎంతో సంబురపడిపోయిండు. అప్పుడు నేను రక్షించిన ఏనుగు ఇప్పుడు తనకిట్లా సహాయం చేసిందని అనుకుని దగ్గరకొచ్చి ప్రేమగా దాని తొండంమీద చెయ్యేసి నిమిరిండు. ఒక మంచి పని చేసినామన్న సంతోషంతోటి ఏనుగులన్నీ ఆనందంతో ఎనుకకు తిరిగి వెళ్ళిపోయినాయి. గొర్రెపిల్లని దగ్గరకు తీసుకున్న తల్లి గొర్రె కృతజ్ఞతగా చూసింది ఏనుగుల వైపు.
1: ఇప్పటిదాకా కన్యగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారికి ఉపకారము కథ విన్నరు. ఈ కథను చెప్పినరు జీ జ్యోతి. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ కథల్ని ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్ల వినాలనుకున్న శ్రోతల సౌలభ్యం కోసం ఇవి మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇంతటితో ఇలాంటి కథిందాం కార్యక్రమం సమాప్తం. రేపొజామట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో భోరజ్ మండలం పిప్పర్వాడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട യുവവാണി యువజనుల కార్యక్రమం. యువత వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను వారి అనుభూతులను శ్రోతలతో పంచుకునే కార్యక్రమం ఇది. ఇయ్యలటి యువవాణి కార్యక్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి.
1: ఈనాటి యువత వాళ్ళు చదువుకునే రంగంలో ప్రతి ఒక్కరూ మంచి స్థానాన్ని సంపాదించాలని అనుకుంటారు. అయితే ఐటీలో తను మేటి అనిపించుకునే తందుకు ఈరోజటి ముచ్చట కార్యక్రమంలో నీలి శీర్షిక ఐటీ రంగంలో మేటి అనిపించుకుని ప్లేస్మెంట్లో ఉద్యోగాన్ని కూడా సాధించింది. అలాంటి శీర్షికతో ఇప్పుడు ముచ్చట పెట్టబోతున్నాము. నమస్తే శీర్షిక.
2: హాయ్ మ్యామ్.
1: ముందుగా మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
2: నా పేరు నీలి శీర్షిక. నేను జగిత్యాల నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు నీలి లక్ష్మణ్, తను బిజినెస్ మ్యాన్. అమ్మగారి పేరు నీలి అరుణ, తను హోమ్ మేకర్. నాకు ఒక అక్క ఉంది, తన పేరు నీలి శ్రేణిక. తను కూడా ఉద్యోగం చేస్తుంది.
1: తనేం ఉద్యోగం చేస్తుంది?
2: తను కూడా ఐటీ రంగంలోనే ప్లేస్మెంట్ సాధించి ఉద్యోగం చేస్తుంది.
1: ఐటీ రంగంలోనే?
2: అవును.
1: ఓహో, అయితే ఈ ఉద్యోగం సాధించడానికి మీ అక్కనే మీకు బాగా ప్రోత్సాహం అందించి ఉంటది కదా?
2: అవును.
1: అయితే మీ అక్క ఐటీనే చూజ్ చేసుకోవడానికి మీ డాడీ అంటే కోరుకునేవారా ఐటీలోనే మా ఇద్దరు పిల్లలు చదువుకోవాలి అనేది?
2: అలా ఏం లేదు.
1: తను బిజినెస్ మ్యాన్ కాబట్టి అట్లా అడుగుతున్నాను.
2: అలా ఏం లేదు. మా అన్నయ్యలు గాని మాకంటే పెద్దవాళ్ళు గాని అందరూ అదే రంగంలో ఉండడం వల్ల వాళ్ళని చూసి మాకు ప్రోత్సాహం వచ్చి మేము అందులో వెళ్ళాలనుకున్నాము.
1: ఓకే, ఇద్దరు ఒకటే సబ్జెక్ట్, అక్క చెల్లే, ఐటీ ఐటీ.
2: అవును.
1: ఓకే, అయితే మీ చదువు ఎక్కడ కొనసాగింది?
2: నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ కాలేజ్ లో చదువుకున్నాను.
1: అంతకు ముందు 10th ఇంటర్ ఎక్కడ?
2: 10th వచ్చేసి జగిత్యాలలోనే శ్రీ చైతన్య హై స్కూల్ లో చదువుకున్నాను. ఇంటర్ వచ్చేసి ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ లో చదువుకున్నాను. ఎంసెట్ రాసి ఎంసెట్ లో ర్యాంక్ కొట్టి కౌన్సిలింగ్ ద్వారా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో నాకు ప్లేస్మెంట్ వచ్చింది.
1: అయితే ఐటీని సాధించాలనే ఉద్దేశంలోనే బీటెక్ చదివి ఉంటారు కదా మీరు, ఫస్ట్ రాయడం ఫస్ట్ అటెంప్ట్ లోనే మీకు వచ్చేసిందా?
2: అవును, ఫస్ట్ ఎంసెట్ రాశాక మాకు 3 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంటది. ఫస్ట్ రౌండ్ లో ఐటీఎం రాలేదు గాని వేరే వచ్చింది. కానీ సెకండ్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి థర్డ్ కౌన్సిలింగ్ లో నాకు ఐటీ అనేది వచ్చేసింది అనమాట.
1: మీరు అనుకున్న కాలేజ్ లోనే వచ్చిందా?
2: అవును.
1: ఓకే, అయితే మిమ్మల్ని ఐటీ కంపల్సరీ ఐటీలో తెప్పించుకోవాలని మీ అక్క ప్రోత్సాహం, మీ నాన్న అమ్మ నాన్న ప్రోత్సాహం ఎలా ఉండేది?
2: మా అమ్మ నాన్న అంటే నీ ఇష్టం ఏదైనా వెళ్ళు, అంటే పర్టికులర్ గా ఇదే వెళ్ళాలని ఏం చెప్పలేరు. కానీ మా అక్క ఐటీ కాబట్టి తనకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అని. సో తను చదువుకుంది, తనకు ఎక్స్పీరియన్స్ తోటి ఇది మంచి ఉంటది, ఇది మంచిదే అని. అప్పట్లో ఐటీ ఫేమస్ కాబట్టి తను నాకు ఐటీ బాగుంటది అని అలా

0: ఉత్సాహించింది అనమాట.
1: ఇప్పుడు అక్క కూడా ఐటీలోనే ఉద్యోగం, ఎక్కడ చేస్తున్నారు తను?
0: ఆ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో చేస్తున్నది.
1: ఓకే, అయితే ఇప్పుడు ప్లేస్మెంట్ లో మీకు ఉద్యోగం వచ్చింది కదా, తనే అన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉండేదిదా?
0: లైక్ ఎట్లా అంటే కాలేజ్ నుంచి కొన్ని కొన్ని సూచనలు వచ్చేవి మాకు. అంటే ఇప్పుడు కాలేజ్ లో ఏం చదువుకోవాలి, టెక్నికల్ స్కిల్స్ మాత్రమే నేర్పిస్తారు, కానీ అక్కడికి పోయి భయం లేకుండా ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి అంటే తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంది కాబట్టి అందులో ఆమె ఏం తప్పులు చేసిందో దాన్ని నేను చెయ్యకుండా చూసుకునేది అనమాట.
1: అయితే ఈ ప్లేస్మెంట్ లో జాబ్ సంపాదించడానికి ఎట్లా కష్టపడ్డారు మీరు?
0: నార్మల్ గా బీటెక్ లో ఒక్క లాంగ్వేజ్, ఒక కోడింగ్ లాంగ్వేజ్ పర్టికులర్ గా అందరికి రావాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఫస్ట్ ఇయర్ నుంచే చదువుకుంటూ వచ్చామనుకో మనం అందులో ఎక్స్పర్ట్ అయిపోతాం. సో అందుకే ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఒకటి ఒక దాన్ని పెట్టుకొని దాని గురించి నేర్చుకొని మన కాలేజ్ లో చెప్పింది కాకుండా బయట నుంచి కూడా మస్తు సోర్సెస్ ఉంటాయి మనకి. దాని నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. దాని నుంచి నేర్చుకొని అంటే డైలీ రోజు ఒక 1 అవర్ అట్లా చదువుకొని కష్టపడ్డాను.
1: ఓకే, అయితే ఎడ్యుకేషన్ తో పాటు మీకు వేరే ఏమైనా అభిరుచులు ఉన్నాయా?
0: నాకు ఎడ్యుకేషన్ తో పాటు ఏంటంటే కుకింగ్ అంటే ఇష్టం. లైక్ ఎట్లా మరి అంత ప్రో ఏం కాదు,
1: అదే
0: మా మమ్మీకి హెల్ప్ చేయడం గానీ ఇంట్లో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు డ్రాయింగ్స్ వేస్తానన్నమాట. లైక్ అటు ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడం ఇష్టం, ఏదన్నా ఇట్లా కొత్త ప్లేసెస్ ని చూడడం ఇష్టం అలా.
1: అయితే ఇప్పుడు ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ ప్రపంచం వేరుంటది, బీటెక్ లోకి రాగానే కొత్త ప్రపంచం అనిపిస్తుంది కదా, అంటే పెద్ద కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, కోర్సెస్ చాలా ఉంటాయి, అందరితో మింగిల్ అవ్వాలి, ఆ ప్రపంచంలో మీరు ఎట్లా ఎంటర్ అయ్యారు, ఏమనిపించింది ఆ టైంలో?
0: స్టార్టింగ్ ఇంటర్ నుంచి బీటెక్ రాగానే ఇంటర్ మాది కరోనాలో అయిపోయింది కాబట్టి ఎక్కువ ఇంట్లోనే ఉంటుండే. సో అంత హాస్టల్ లైఫ్ నాకు అలవాటు లేకుండా బీటెక్ వచ్చేసరికి ఫస్ట్ టైం నేను ఏడ్చిన, లైక్ ఏడ్ చేసిన నేను ఉండగలుగుతానో లేదో, మళ్ళీ ఇంటికి దూరం హైదరాబాద్ అంటే కానీ ఫ్రెండ్స్ ద్వారా గానీ లైక్ మన దగ్గర మనం ఎక్కువ మాట్లాడడం గానీ అందరితోటి మనం కలిసిపోవడం గానీ అంటే లైక్ ఎలాంటి కోపాలు ఈగోలు పెట్టుకోకుండా అందరితోటి మంచిగా ఉంటే మనం కూడా మంచి ఫ్రెండ్స్ ని చేసుకుంటే మన లైఫ్ బాగుంటది. సో అట్లా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా మన బీటెక్ లైఫ్ కూడా బాగుంటది.
1: ఓకే, అదే ప్లేస్మెంట్ లో ఐటీలో జాబ్ వచ్చింది కదా, ఎక్కడ వచ్చింది?
0: నాకు ఇన్ఫోసిస్ కంపెనీలో వచ్చింది.
1: ఓకే, అయితే మీతో మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, మీకు ఎంత మందికి వచ్చింది ఈ జాబ్?
0: నాతో నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఉండే ఫ్రెండ్ కూడా నా పక్క ఇప్పుడు బీటెక్ లో కూడా తన నా రూమ్ మేటే, లైక్ ఆమెతోటే ఉన్న ఆమెకి కూడా జాబ్ వచ్చింది.
1: మేమిద్దరు కలిసి సంపాదించుకో, మీ ఇద్దరికి ఎట్లా వచ్చింది అది?
0: మేమిద్దరం కలిసి చదువుకొని కష్టపడి ఇద్దరం ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని అంటే తనకున్న నాలెడ్జ్ నాకు చెప్పడం గానీ తనకు వచ్చింది నేను చెప్పడం గానీ అలా నేర్చుకొని ఇద్దరం కష్టపడి తెచ్చుకున్నాం.
1: అయితే ఈ ప్లేస్మెంట్ లో ఆ ప్రాజెక్ట్ ఎలా మీరు క్రాక్ చేశారు, దానికి పడ్డ కష్టాల గురించి చెప్పండి.
0: ఫస్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే మాకు ఇన్ఫోసిస్ కంపెనీ వస్తుందని ఒక 4 డేస్ ముందు చెప్పారు. ఈ 4 డేస్ లో మా కాలేజ్ వాళ్ళు ట్రైనింగ్స్ ఇచ్చారు, అంటే ఎగ్జామ్ ఎలా ఉంటది, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి అని అక్కడ నుంచి నేర్చుకుని అట్లాగే మనకు యూట్యూబ్ లో కొన్ని క్లాసెస్ ఉంటాయి అనమాట. అంటే ఇన్ఫోసిస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం గానీ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఇంటూ అంటే ఒక్కొక్క ఇప్పుడు కోడింగ్ ఉంటది లైక్ ఆప్టిట్యూడ్ అలా ఉంటాయి. సో ఒకటి ఒకళ్ళు నేర్చుకొని అంటే ఒకటి మా ఫ్రెండ్ నేర్చుకొని నేను ఇంకొక సెక్టార్ నేర్చుకొని ఒక్కొక్కలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, లైక్ డే అండ్ నైట్ కష్టపడడం. 4 రోజుల ముందు చెప్పారంటే చాలా టాపిక్స్ ఉంటాయి నేర్చుకోవడానికి. సో అవన్నీ మెల్లమెల్లగా నేర్చుకొని ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాం.
1: ఓకే, ఎంత భయం అనిపించిందా అప్పుడు మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు.
0: ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఫస్ట్ మాకు బయట లైక్ కొన్ని ప్యానెల్స్ ఉండే, ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్యానెల్ కి పంపించారనమాట. సో ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ఏ క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు, ఏం తెలియదు. సో ఫస్ట్ భయంగానే ఉండే, కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు భయం ఉంటే రాదనే ఒక థాట్ తో కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని పోయి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయినాం అనమాట. సో చెప్పేటప్పుడు భయం ఉండే గానీ కానీ ఆ భయం కనిపించకుండా చూసాం,
1: ఎలాగోలా నెట్టుకుని జాబ్ అయితే క్రాక్ చేసిండ్రు.
0: అవును.
1: అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేదైనా ఉంటే దాని గురించి చెప్పు.
0: నేను నా బీటెక్ లైఫ్ లో ఒక ప్రాజెక్ట్ చేశాను. ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా ఏఐ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా,
1: సో
0: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని యూజ్ చేసే నేను స్టూడెంట్స్ కోసం ఒకటి చేశాను, ఏఐ స్టడీ ప్లానర్ అని. ఇదేంటి అంటే నార్మల్ గా పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎట్లా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అని ఒక ప్లాన్, ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు. మనం ఏ పని చేసినా ఒక ప్లాన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ ప్లాన్ ని మనకు నచ్చినట్టు ఇస్తుంది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాం, నువ్వు అందులో చదువుకునే సబ్జెక్ట్స్ ఏంటి, డైలీ ఎన్ని అవర్స్ చదువుకుందాం అనుకుంటున్నాము, అవి లైక్ నార్మల్ గా ఒక్కొక్కళ్ళకి రోజు ఒక పని కంపల్సరీ చేద్దాం అనుకుంటారు వాళ్ళ హాబీస్, సో ఆ హాబీస్ కి నువ్వు ఎంత టైం కేటాయిద్దాం అనుకుంటున్నావు, లేదు అంటే నీకు ఏ సబ్జెక్ట్ అనేది ఎక్కువ కష్టం, అవన్నీ నువ్వు స్పెసిఫిక్ గా నీకు నచ్చినట్టు నువ్వు ఇన్ఫర్మేషన్ ని దానికి ఇచ్చినాం అనుకోండి ఏఐకి, అదొక ప్లాన్ అనేది మనకు డైలీ ప్లాన్ అనేది జనరేట్ చేస్తుంది. చేశాక ఇందులో వీక్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి కూడా ఉంటాయి. సో దాని వల్ల పిల్లలకి ప్రోత్సాహం వస్తుంది అనమాట. ఇప్పుడు డే ఎండ్ కి నువ్వు రాసిన చదువుకున్న సిలబస్ కి ఒక ఎగ్జామ్ ఉంటది, ఆ ఎగ్జామ్ ని నువ్వు రాస్తే మనకు ఒక స్ట్రీక్ అనేది పెరుగుతుంది అనమాట. సో దట్ వాళ్ళకి ఏంటి ఈరోజు అయ్యో రాలేదు, ఈరోజు ఒక డే పెరుగుతుంది అనేది ఉంటది. అన్ని దానికి సంబంధించిన లైక్ వీడియో లింక్స్ గానీ లేదంటే మన స్టడీ మెటీరియల్స్ కానీ అవన్నీ అదే యాప్ లో ఉంటాయి అనమాట.
1: ఓకే, చాలా బాగా ఉంది నిధి ప్రాజెక్ట్. అయితే ఇంకా ఈ జాబ్ వచ్చేసింది ఇంకా ఏం సాధించాలి అని అనుకుంటున్నాం?
0: ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు లైక్ హయ్యర్ స్టడీస్ గానీ అట్లాంటివి ఏం లేవు, కానీ ఇందులోనే ఇప్పుడు ఇంజనీరింగ్ అంటేనే ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, నేను ఇంకా అందులోకి వెళ్ళినాక ఇంకేం నేర్చుకోవాలి, వేరే వేరే డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకొని నా రోల్ ని డెవలప్ చేసుకుంటూ వస్తా అనమాట. అంటే టీమ్ లీడర్, మేనేజర్, హెచ్ఆర్ అట్లా రోల్ ని డెవలప్ చేసుకుంటూ నా ప్యాకేజ్ ని పెంచుకుంటూ ఉండాలని అనుకుంటున్నాను.
1: విదేశాలకు వెళ్ళే అవకాశం ఆలోచన ఏదైనా ఉందా?
0: కంపెనీ నుంచి అవకాశం వస్తే వెళ్తాను. వెళ్ళి నా ఇచ్చి నేను వెళ్ళి స్టడీ చేసి వెళ్ళాలని అనుకోవట్లేదు.
1: అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా యూజ్ చేసుకుంటాం అన్నమాట.
0: అవును.
1: ఓకే, అయితే నీలాగా బీటెక్ ఐటీ చేసే వాళ్ళకి ఇంకా చాలా మంది ఇప్పుడు ఇంకా చదువుకోవాలి, నేను చెయ్యాలి అని అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చేటి సలహా ఏంటి?
0: బీటెక్ వచ్చే పిల్లలకి నేను ఏం చెప్తా అంటే, ఏదైనా ఉంటే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు కన్సిస్టెంట్ గా మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటారు, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం నేర్చుకుంటే ఈజీగా జాబ్ అనేది కొట్టేయచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏఐ ఉంది, సో వాళ్ళు ఏఐ నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇంకో ఏదో ఒకటి ఉంటుంది, ఫ్యూచర్ లో ఏముందో వాళ్ళు తెలుసుకొని దాన్ని నేర్చుకుని జాబ్ ఈజీగా కొట్టేసుకోవాలి.
1: కాకపోతే కష్టపడితే మాత్రం తప్పకుండా ఏదైనా సాధించగలుగుతాం, ఇష్టపడాలి కూడా.
0: అవును,
1: మీరు అదే చేస్తున్నారు, ఇప్పుడు ఇష్టపడి కష్టపడి సాధించారు, ఇంకా ముందు ముందు కూడా మంచి మీరు కోరుకున్నటువంటి రోల్స్ రావాలని నేను అనుకుంటున్నా శీర్షిక. అయితే మీకు కాలేజ్ ప్లేస్మెంట్ లోనే జాబ్ వచ్చేసింది కదా, ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసి చెప్పారు? అక్క మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తుంది, ప్రోత్సహించేవారు ఇప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంది, తనకి ఎలాగో చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఎవరు బాగా సంతోషపడ్డారు మీ కుటుంబంలో?
0: ఫస్ట్ నాకు జాబ్ వచ్చిందని తెలియగానే ఫస్ట్ నేను మా అక్కకి కాల్ చేశాను. మా అక్క కాల్ చేసి చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఇంట్లోనే ఉండే, సో నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను రియాక్షన్. మా మమ్మీకి మా డాడీకి వీడియో కాల్ చేశాను. వీడియో కాల్ చేసి చెప్తే లైక్ మా డాడీ ఆనంద బాష్పాలంటారు కదా అలా వచ్చేసాయి. అంటే ఫస్ట్ ఇద్దరు నమ్మలేరు, నేను ఏదో జోక్గా చెప్తున్నాను సడన్ గా చెప్పేసరికి ఎవరు నమ్మలేరు, కానీ ఇద్దరు చాలా సంతోషపడ్డారు అనమాట.
1: వెరీ గుడ్, హ్యాపీ అన్నట్టు ఆ సందర్భాన్ని మనం మాటల్లో కూడా చెప్పలేము. సో అక్క రియాక్షన్ ఎలా ఉండింది?
0: అక్క వచ్చేసి నీకు వస్తలే అని తెలిసినట్టుండే, కానీ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
1: ఓకే, అంటే తను నడిపించి దారిలో నువ్వు నడుస్తున్నావు, తన చేయి పట్టుకుని నడుస్తున్నావు కాబట్టి షీ విల్ బి వెరీ హ్యాపీ.
0: తను ఇంకా హ్యాపీ.
1: ఓకేరా, మంచి విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టినరు జి జ్యోతి. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చట్ను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా ఇది మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం. మీరు ఇనుండ్రి, మీ దోస్తులకు చుట్టాలకు వినిపియుండ్రి. మీరందరూ ఇన్నాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఇలాంటి ఈ యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದಾ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇయలటి రేపటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పొజమట్టు అంటే 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 7వ భాగం వింటారు. 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మి బృందం పాడిన సుందర చైతన్య భజనలు 4వ భాగం ప్రసారమవుతాయి. ఇయ్యల రాత్రి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో 7:15 వివిధ పండ్ల తోటల్లో వచ్చే పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఇదైనాక రైతు అంతరంగంలో అపరాల సాగులో అనుభవాలు గురించి భీంపూర్ మండలం అల్రీటి గ్రామానికి చెందిన ఆత్రం రవితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగంలో కేఎల్ సెహగల్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమం ఇయల రాత్రి 9:30 ప్రసారమవుతుంది. 9:45 షామ్య గజల్లో లతా మంగేష్కర్ పాడిన గజల్లు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇవి ఇయల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. రేపొదుగల్ల అమ్మటాల సంగతులు కార్యక్రమంలో 7:15 ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 9వ భాగం ఉంటుంది. ఇది చివరి భాగం. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. తర్వాత ఆకాడ బోనాలు రచయిత పాత్రికేయుడు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం వింటారు. పొద్దుగల్ల 8:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగం వింటారు. కేఎల్ సెహగల్ గురించి రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. పొద్దుగల 8:45 న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 సింగిడి కార్యక్రమంలో సినీ గీతాలను వింటారు. రేపొద్దుగల 10:55 మన్ కీ బాత్ గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆ తర్వాత 11:30 మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనువాదకులు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం మడిపల్లి దక్షిణామూర్తి. రేపు జమట్టు పల్లె పదాలు కార్యక్రమంలో జైనత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన మద్ది వెంకన్న బృందం పాడిన బాజీరావు బాబాపై రాసిన పాటలు 2వ భాగం వింటారు. తర్వాత తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణికరావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు 2వ భాగం వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 వస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
5: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. దేశమే ప్రధానం, పార్టీ తర్వాత అనేదే తమ పార్టీ సిద్ధాంతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే నీటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు వార్తల వివరంగా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో తనను ఈ పరిస్థితి తీవ్రంగా బాధించిందని, ఇది తన గౌరవానికి సంబంధించిన విషయం కాదని ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని, దానిని దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకుండా నిరోధించాలనే లక్ష్యంతో ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకు తన రాజీనామాను సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వం, విశ్వాసం, నిరంతర మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష 2026లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం దర్యాప్తును సిబిఐకి అప్పగించి పరీక్షను రద్దు చేసిందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుండి పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నేపథ్యంలో తమ పార్టీ ప్రధాన సిద్ధాంతం దేశమే ప్రధానమని, పార్టీ తర్వాత అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. పదవులు తాత్కాలికమని, ప్రజల నమ్మకమే తమకు ముఖ్యమని అన్నారు. విద్యార్థి కార్యకలాపాల నుండి కేంద్ర మంత్రిగా దశాబ్దాలుగా ధర్మేంద్ర ప్రధాన్ అందించిన సుదీర్ఘ సేవలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం, తగిన బాధ్యతలను సరైన సమయంలో స్వీకరించడమే అని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం కూడా ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ఎల్నినో ప్రభావంతో రాబోయే నీటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి పైప్లైన్ మరమ్మతులు వేగంగా జరిగేలా చూడాలని, 16వ ఆర్థిక సంఘ నిధులతో త్రాగునీరు, వర్షపు నీటి నిల్వలను పెంచుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒకసారి పర్యటించాలని అన్నారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, స్థానిక ప్రతినిధులతో వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరపాలని మంత్రి తెలియజేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో చట్టాన్ని తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 15 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించబడుతుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో జరిగే అవకతవకలను నివారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, కఠిన చర్యలను చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో డిఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే తమ లక్ష్యమని ఆయన తెలియజేశారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను సీజ్ చేశామని తెలియజేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే విద్యా సంవత్సరానికి పనులు పూర్తయ్యేలా అదనపు కార్మికులను నియమించాలని ఆమె అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా చింతలపేటలో హత్యకు గురైన కర్రె సునీత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం అందించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
7: కావాలని ఈ రకమైనటువంటి హత్య చేయడం అమానుషం. సభ్య సమాజం గాని మేధావులు గాని అందరు కూడా ఖండించాలి. మరి దోషులు ఏదైతే ఉన్నదో వాళ్ళను కఠినంగా జీవిత ఖైదు పడే విధంగా ఒక ప్రత్యేక ఫాస్ట్ కోర్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి మన ఎస్పీ గారికి డైరెక్ట్ ఇస్తా ఉన్నా. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో అందరు సమానమే. మరి అటువంటి దానిలో ఈ రకంగా హత్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తా ఉన్నాం.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మహిళలు బాలికల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టనున్న పోలీస్ అక్క కార్యక్రమంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈరోజు అవగాహన సదస్సు కల్పించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా కానిస్టేబుళ్లు విద్యా సంస్థలను క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. పోక్సో చట్టం, మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, షీటీంతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్లాట్ల అమ్మకాలు 40% పెరిగాయని, మూసీనది సుందరీకరణ, మెట్రో విస్తరణ వంటి కీలక సదుపాయాలను ప్రస్తావిస్తూ పట్టణాభివృద్ధికి, పేదలకు ఇందిరమ్మ గృహాలను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్యూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి దరఖాస్తులకు సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ 0402460352 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. క్యూర్ ప్రాంతంలో 10 సంవత్సరాలుగా నివసిస్తూ 600,000లలోపు వార్షిక ఆదాయం ఉన్న పేదల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లను నిర్మించి ప్రజలకు అందిస్తారు. మీసేవా కేంద్రాల్లో ఆధార్ నెంబర్ వివరాలు సమర్పించి 10,000 రూపాయల రుసుముతో దరఖాస్తు సమర్పించవచ్చని తెలియజేశారు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ సమాచారంలో ఖచ్చితత్వాన్ని పాటించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ హ్యాండ్బుక్ DCHB తయారీలో సమాచార సేకరణను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ నాణ్యత, ఖచ్చితత్వం, పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ECIL సంస్థ CSR నిధులతో 60 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ICU అంబులెన్స్ను ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు.
8: ఇంకో 50 నుండి 1 కోటి రూపాయల మెటీరియల్ మేము ఈ హాస్పిటల్కి ఇస్తాం. అలాగే మా మానకొండ బిడ్డలకు ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో ఇవాళ మేము అంబులెన్స్ ఇచ్చినాం. ఆల్రెడీ గూడూరుకి దాదాపు 80 లక్షలు శాంక్షన్ చేయించినాం మెడికల్ కి. అలాగే ఈ హాస్పిటల్ కి ఇంకో 1 కోటి రూపాయల వరకు వేరే వేరే మెటీరియల్ వాళ్ళు ఏమో అడుగుతున్నారు, చాలా అడుగుతున్నారు. అవి చిన్న చిన్న ఏదో ఒక రకంగా నేను చేయదలుచుకున్నా.
6: ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం ప్రాజెక్టుతో పాటు వట్టివాగు ప్రాజెక్టులను రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పరిశీలించారు. అధికారులను అడిగి నీటిమట్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటిమట్టం ఇంకా చేరుకోలేదని తెలియజేశారు. ప్రతిష్టాత్మక వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ HMDA 100,000 కుటుంబాలకు ప్రతి ఇంటికి 3 పండ్ల మొక్కలు, 2 ఔషధ మొక్కలను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు D.చక్రపాణిని సంప్రదించడం ద్వారా ప్రజలు పాల్గొనవచ్చు. రేపటి నుండి 29 వరకు హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. దేశమే ప్రధానం, పార్టీ తర్వాత అనేదే తమ పార్టీ సిద్ధాంతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇంట్లా బుర్రకథ, ఒగ్గు కథ, బుడిగజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియల్లో సాగే వివిధ రకాల కథలను గాథలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం ఇది. ఇయలటి కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 7వ భాగం వింటారు. ఈ కథ వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బుర్రద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
6: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
7: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
6: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
8: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
9: చిక్కుకున్నాడు.
10: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
11: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ ఏడవ భాగం ఇప్పుడు విందాం.

0: గారి కదా చూడండి, బుడగదంగాల బుర్ర కథ. ఈ కథ చెప్పేవారు పసుపుల లింగన్న జి శ్రీనివాసు, సుదర్శను, రామ్నగర్ అదిలాబాద్. ఈ కథ పేరు బాలనాగమ్మ. మరి బాలవతి రాజు
1: అవును,
0: మరి చిలకావతిని వా యొక్క నేటికి ఆశపుండు తక్క చేసి
1: అవును,
0: పులిమారు శక్తిని జహించి తమ్మల్ల వా యొక్క నేటికి వీరన్న వేషం కట్టి ఇప్పుడు తల్లి వద్దకు పోవుచున్నాడు. ఇప్పుడు మహిళ పగిరు ఆవుసు కోసము పిల్లగాడు వెతుకుట. అరే తండానా.

ఆయుధం కట్టి అమ్మాయి ఇక మనం వదంపా అమ్మల్ల వా యొక్క నేటికి ముసలమ్మంబడి ఈరన్న వా యొక్క వేషం కట్టి మనమని వేషం కట్టి అటువంటి వా యొక్క నేటికి నాగల్లప్పుడు కోట ఎక్కి

లోపడి కోట. గట్టు మీద పెద్ద కోట, కోట లోపల 14 మేడలు, మేడలను నమ్మ 12 స్తంభాల బంగ్లా. ఆ బంగ్లాల వా యొక్క గాండ్ల సంగమం ఉంది. పకీరువాడు ఉన్నాడు, బాలనాగం అని వా యొక్క నేడికి బంగ్లాల బంధించిండు. ఆడికి వచ్చిండు బాలవద్దిరాజు. పకీరువాడు కన్న చూసిండు, ఏయ్ ముసలమ్మ తమ్మల్ల పెద్ది, ఈ ఎంబడ వచ్చిన పోరడు ఎవడే?

0: ఈ పండుకుంట బిడ్డ
1: సరే,
0: నేను ఎలకాయంత నల్ల మందు మింగినా, గంజాయి గుడాకు దాగిన,
1: సరే
0: నేను సారా కళ్ళు మస్తు దాగిన, నా కాళ్ళు చేతులు బాగా ఒత్తు బిడ్డ నిద్ర వచ్చేదాకా.
1: నీ కాళ్ళొత్తుతా, చేతులొత్తుతా, నడుములొత్తుతా, తలకాయ ఒత్తుతా,
0: అన్ని ఒత్తుతావు.
1: అన్నొత్తుతానే.
0: సరే సరే, ఒత్తుమని చెప్పాడు.
1: సరే సరే,
0: బంగారు బంగరం చేత పట్టుకున్నాడు బాలుడు, ఇడిపట్లు దాచి పెట్టుకున్నాడు.
1: అవును,
0: కంచుమాయి అవసల రామయ్యకు నమస్కారం చేసి కోడశమ్మునికి దండం పెట్టి, నాగదేహవతకు దండం పెట్టి, ఎప్పుడైతే వాని వా యొక్క నేటికి కాలు మీద సేతు మీద అస్తాలేసిండో, కాలు చేతులు ఒత్తున కొద్దీ కన్నారా.

0: ఎవరు?
1: ఫకీర్.
0: ఫకీర్ ఫకీర్ వాణి నడుముకున్న ఇవా యొక్క కీలు తహలము చేయలు. ఎందుకంటే అటువంటి నాగల్లపొడి గట్టులో పడ బందికాను శివా యొక్క బంధించిండు కదా, చెరల మేషి బంధించిండు. ఆ తాళం చేతులు తీసుకున్నాడు ఫకీర్ వాడు, సొంపై నిద్రవేయుండు. తాళం చేతులు తీసి తల్లి వద్దకచ్చి అమ్మ

0: అమ్మాది కొడుకులను చెప్పి తల్లి ముఖం చూశాడు. కన్న తల్లి బాలనగం ఏమంటది, ఒరే పగిరివాడ, పద్దుకు మూడు వేషాలు వేసి
1: వేసి
0: నా భక్తి భంగము అయ్య కూర తండ్రే. బాలుని వేషం కట్టి నా భక్తి భంగం చెయ్యకు. నేను నోముకున్న గౌరమ్మ నోములు 12 నోములు, ఈడికి వాయొక్క నేడికి 3 నెల్లా.

0: హస్తము నాకు తలిగిందంటే సిరుసు నాలుగు వలగి సస్తవు, నేను గౌరీరథం పెట్టిన పకీరా అంటున్నది.
1: అవును.
0: అప్పుడు బాలవద్ది రాజు అన్నాడు, నా తల్లి చెడుపోలేదు, పకిరువానికి మాత్రము బండడి ఎముకలు పక్కలేయలేదు. నన్ను గుర్తు పట్టవా తల్లి, నీ కన్న కొడుకుని బాలవద్ది రాజును పానుగంటి పట్టణం నుంచి నేను వచ్చిన. నువ్వు వచ్చేటప్పుడు నా తండ్రులు వా యొక్క నేడికి మాత్రం నీ మెడలో వేసిండ్రు పులిగోరు చంద్రవంక పేరు. నీవు మాత్రం అటువంటి పకీరువాని వద్దకు భిక్షం పెట్టవంగా నీ మెడలున్న పేరు నా మెడలో వేసినవు.

నుంచి కొడుకా నీకు మాడ తును ఎలాంటలే పొట్టార పాలివ్వలే పొత్తి కడుపుల వంట పెట్టలే కొడుక ఎన్నెలు పెట్టల కొడుక ఉయ్యాల ఊపలే నీకు నాకు పగిరోడు పాడుగాను బాబెరా తండ్రి అటువంటి వా యొక్క కరుకోటకుడు పగిరు వాడు చూస్తే నీ పానం పోతదిరా నాయ్యరా కొడుక నీ తండ్రులు బండలైనరు నేను కూడా ప్రాణం విడిస్తా కొడుక ఈయనకి 12 నెలలైంది పెట్టిన గౌరవ రథం పెట్టిన అద్దు కొడుక పోరా నిన్ను చూసి నా ఇంట్లో దీపం పెట్టిన రాన్నది అమ్మా ఏడవోగు నన్ను కన్నా తల్లి అరే సత్

తకీరుణ్ణి చంపి వాణ్ణి వధించి నిన్ను నా నాయన లేపుకొని మన పట్నం చేరుకుంటా. కానీ ఒక చిన్న మాట తల్లి, ఇన్ని రోజులు పకిరువాడు బావా బావని నువ్వు పిలవలి. దుర్మార్గుడ దుష్టుడా నీచుడా సర్వ చండాలుడా నన్ను, ఇక్కడ గౌరీదేవి రథం పెట్టును. ఇప్పుడే అంజేజ్ కదా నా నోములు తిరినాయి, 3 నెలలే 3 రోజులున్నది. నీకు నాకు పెళ్ళని చెప్పి వాళ్ళని లలనయ్యి సంబరపడి వాడుని దగ్గరికి సరే మంచిదని వస్తాడు. వచ్చిన తర్వాత నీ ఆవుసులు ఎక్కడున్నాయను అవని ఆవుసులు చెప్పి మరి వా యొక్క చిట్టి దండలు రాసి ఈ తంబల ముసలమ్మ ఎంబడి పంపుతామంటే వాని ఆవు

0: చెప్పిండు ఆ వీరన్న వేషం మీద తాళం చేతులు వాణి వాణికి పగిరివాడు పండుకున్నాడు ఫుల్ నిశల. పగిరువాణి వాడి యొక్క దగ్గర మాత్రము తాళం చేతులు విచ్చేసి ఎక్కడున్న తాళం చేతులు అక్కడ పెట్టి అమ్మల ముసలమ్మ ఇంటికి వచ్చిండు. అప్పుడు బాలనాగమ్మ అమురువాణి పుష్పాని చేత వర్ణించే వష్మి, అమురువాణి పుష్పాని చేత వర్ణించే వష్మి, హృదయన్న నారి హృదయస్మి. అమురువాణి అంటే ఆకాశమును చుక్కలు లెక్క పెట్టచ్చట, పుష్పాని అంటే మేడి చెట్టుకు పువ్వులు పూయాయి కానీ మేడి పువ్వులు కూడా చూడవచ్చట.
1: చూడవచ్చు.
0: మృతంజలే అంటే నీటిలో నడిచే చేప అడుగులు ఎంచవచ్చట. హృదయన్న నారి హృదయస్మి 16,000 గోపిక కాంతల్ని పట్టి సాధించే మహానుభావుడు కృష్ణ భగవానుడికి స్త్రీల మర్మం దొరకలేదట. ఆడదాని యుక్తి ఎర్రమే శక్తి ఎవరికి తెలియదట.

అన్నాడు. అప్పుడు వా యొక్క నేటికి పతి రువాహుడు ఆ మాట విన్నాడు. ఎన్నలేంది బావా బావ అంటున్నదే, ఇప్పుడో పోయి వస్తానని చెప్పి పగిరువాడు వా యొక్క నేటికి జోగి పొంత కురుసం దుడ్డు గోటి చిప్ప మంత్రాల వా యొక్క దండం చేత పట్టుకుని బాలనాగమ్మ వద్ద కచ్చి

నన్ను మించిన వరవహాలు లేడు, నాకన్నా బలవీరుడు లేడు, నీకన్నా సక్కని ఆర్ది లేదు. నీ కొరకే గిన్నేళ్ళు పడి ఉన్నా, నువ్వు రథం పెట్టినా నీ మిన్నే పడి ఉన్నా.

పులుసు పన్న కాయ, నీ అంగిళ్ళు దొండ పండ్లు, నీ కళ్ళు రేగి పండ్లు, నువ్వు నవ్విన పలు వరుస దానిమ్మ బీజంబులు, నీ ఎత్తు కుశములు సన్నని దువ్వడి బంగారములు, నీ ఏళ్ళు ఎర్ర తేళ్లు, నీ గోల్రు వజ్రములు, నీ పాదములు లేత గులాబి పుష్పములే, నీ కన్నరీగ నడుమంత కదిలే, నా ఉంగర్రాల చుట్టంత ఊగే నావే.

0: పొగ లోపల పొందుకోడు. నీ కొంగుబడితే కోరిక తీరు, ముద్దులిస్తు మోహము తీరు, చల్లు శ్రీగంధము. కట్టకాడ కాలు దక్కు, పుట్ట మీద నీకు పుస్తకడత, నీయంతా వందక తెలియదని చెప్పి పలికాడు. అప్పుడు బాలనాగమ్మ ఏమంటది, ఓయ్ బాబయ్య, నిన్ను మించిన వా యొక్క వరుడు ఎక్కడ లేడు. నువ్వు శివశంకరుడివి, నేను గంగమ్మని, గండ్ల సంగమ్మనేమో పార్వతి నా సమితి, నేను గంగదేవి. నీ నెత్తిమీదే కూర్చుందా అనుకోకని నీ అర్ధనారిని సంకల్యం ఉంటా.
1: సరే సరే,
0: నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. కానీ ఒక మాట అంటా కోపమా?
1: ఏం మాట
0: బావా? ఎందుకోసం అంటే నేను బాగా బాధపడుతున్నా. ఈ రథము గౌరీ రథం ఎందుకోసం పెట్టానంటే, నువ్వు చల్లంగా 100 ఏళ్ళు బతకాలే, నన్ను మనవాడాలే, నన్ను పెళ్ళాడాలే, మనకు పోరగండు పుట్టాలని చెప్పి ఈ రథం పెట్టిన నీకోసం బావా.
1: అబ్బో, నా కొరకు పెట్టావా?
0: అవును.
1: సరే సరే సరే సరే సరే,
0: ఏం కావాలంటావా?
1: ఇప్పుడు ఏం కావాలా మరి?
0: నీకు పగదాలు.

0: నీకు బగదాలు బాగా,
1: అవును
0: దుష్మాలు బాగా,
1: అవు
0: ఆ వద్దిరాజు లేరా పానగడ్డ పట్టణంలో
1: వాళ్ళు
0: వచ్చిండ్రు అప్పుడు బండరాలు వేసినవు, ఇంకా చుట్టుముట్టు వా యొక్క నేటికి హంగావంగా కలిగ్గా ఎందరో రాజుల మీద పగబట్టిండ్రు.
1: అవును
2: ఎవరైనా వచ్చి బావా నిన్ను చంపితే నాకెవ్వరు.

0: ఎట్లా నీ ప్రాణం ఎక్కడ ఉందో నాకు కొంచెం చెప్పితే ఆడదాని మాట మొగను గుర్తుండాలా, మొగల మాట ఆడదాని గుర్తుండాలా? అందుకని చెప్పినట్టు అని నీ హౌస్ ఎక్కడుందో చెప్పరాదు.
1: అబ్బో
0: నా హౌస్ నన్ను ఎవరు చంపుతారే? నన్ను చంపేవానికి హండపిండ బ్రహ్మాండమైన హతల వితల మతల తల తల పాతాల భూతాల సత్తులోక సరుకులోక మాలోక యమలోక జలలోక ఎందరు నన్ను చంపడానికి ఇంద్ర చంద్ర దేవేంద్ర గంధర్వ కుందర కుబేరులైనా నన్ను చంపేటు మహానుభావులు లేడు. రెండవ శంకరుడు నేను, కాని నా ఆవసు చెప్పగడప్పదా? ఓ నారి, ఏడు సముద్రాల వల జీవగడ్డలో నా రాతి గోడ,
2: రాతి గోడ
0: రాతి గోడలో నీ రాగి కోట,
2: రాగి కోట
0: రాగి కోట నడుమ నా ఉక్కు కోట,
2: ఉక్కు కోట
0: ఉక్కు కోటలోన చెట్లు, మున్నూరు మునిగ చెట్లు, నన్నూరు తాటి చెట్లు, 500 యాప చెట్లు, యాప చెట్ల నడుమన ముంత మామిడి చెట్టు, ముంత మామిడి చెట్టు తొర్రలోన ఏడు దొంతులు, ఏడు దొంతుల అడుగున ఉన్న దొంతిలో బంగారు పంజరము,
2: పంజరము
0: బంగారు పంజరముల వజ్రాల చిలుక, చిలక కంటముల నా ప్రాణమున్నది, అదే చిలక దస్తే నేను.

0: ఎవడు పోతాడు, ఎవడు తెస్తాడు? ఆ వజ్రాల చిలకని తెస్తుంది ఎవరు? ధర్మం కాదు,
1: కాదు, కాదు, కాదు,
0: ఇంటివా?
1: అవును
0: అని చెప్పి ఈ మాట చెప్పిండు.
2: చెప్పాడు.
0: అప్పుడు ఆ బాలనాగమ్మ ఏమంటది?
1: భావ,
0: నిన్ను మించిన వా యొక్క హండగాడు లేడు, నీకన్నా బలవీరుడు లేడు, నాకన్నా అందకత్తె లేదు, నీకు నాకు పెండ్లంట ఊరంతా పండగంట. ఆవు సడిగావు, ఎప్పుడు మన పెండ్లి ఎప్పుడు?
3: ఇంకా 3 రోజులు అంతే,
0: మూడే
3: రోజులు.
0: ఇంకా 3 రోజులు పెట్టినవా?
1: అవునవును.
0: ఇదివరకు దాకానేమో భావన లేదు, ఇప్పుడు భావన 3 నెలలు 3 రోజులు అయిపోయి అయిపోయిందా? సరే అదివరదాకా నేను ముట్టుకుని ఒక్కసారి ముద్దయ్యావే?
3: లేదు లేదు, ఇప్పుడు
1: ముట్టులేక
0: అయితే నిన్ను తాకినట్టు అయితే సిరుసు 4 వలకి వస్తానా?
1: అవునవును.
0: సరే మంచిదని చెప్పి మహిళ పగిరువాడు గుడుగుడు సొంగ దాగి, పూల సీసల కళ్ళు దాగి, ఎలకాయంత నల్ల మందు మింగి, ఉప్పు కోళ్ళ మంచం మీద పండుకున్నాడే ఫకీర్. ఈ సంగతి ఇలాగుంది. అప్పుడే ఆ దండలోపడ వా యొక్క చిట్టి వల్లి పంబల పెద్దమ్మకిచ్చింది. చిట్టి తీసుకొని ముసలమ్మ బాలవద్ది రాజు ఈరన్న వేషం మీద ఉన్నాడు. ఆ బాలునికి ఇచ్చింది, ఇదిగో మీ తల్లికి ఇచ్చింది దండ అన్నాడు. దండలో ఉన్న చిట్టి చదువుకున్నాడు. పగిరువాను హౌస్ దొరికింది. ఇప్పుడు వా యొక్క పగిరువాని వద్దకు మాత్రం

దగ్గరకు వచ్చాడు. ఏడు సముద్రాల దగ్గర అటువంటి వారి యొక్క రాగి చెట్టు ఉంది. 12 మండల రాగి చెట్టు. రాగి చెట్టు కాడిగా చెండు బాలుడు బాలవతి రాజు. నేను ఎట్లా పోవాలి ఆ సముద్రాలు ఎట్లా దాటాలని చెప్పి ఆ చెట్టు

0: షట్ అప్. బాలుడు బాలవతి రాజు 12 వాయొక్క నడిగియాడు సముద్రాల ఒడ్డున. అటువంటి వాయొక్క రాగి చెట్టు, రాగి చెట్టు కింద 12 మండల రాగి చెట్టు కింద అన్నాడు. ఆ చెట్టు మీద ఉన్నది నాగసర్పం,
1: నాగసర్పం
0: చెట్టు మీద ఉన్నది గండరేణు పక్షులు.
1: అవును,
0: గండరేణు పక్షులు వాయొక్క నేటికి ఆ చెట్టు మీద గుడ్లు పట్టి పిల్లలు తీసినాయి, తల్లు మేతకు పోయినాయి.

0: తాతకు పోయితే పాము ఆ చెట్టును పాకుండా పాకుండా పిల్లల్ని పడుతుంది పోయింది. పిల్లగాడు చెట్టు కింద పండుకున్నాడు. రెండు వా యొక్క నేటికి పక్షి పిల్లలు అమ్మకెవ్వరికెవ్వరు
1: మత్తుకుంటున్నాయా,
0: ఎవరికెవ్వరు మత్తుకోంగ పిల్లగాడు శబ్దం విన్నాడు. తల్లులు లేవు,
2: అవును
0: పిల్లలు గూటిలో ఉన్నాయి. ఈ బాబకారు 12 తలల నాగేంద్రుడు, ఆమెకు కాటిస్తే సంపుతాడని చెప్పి చేతులు ఉన్నది వా యొక్క చంద్రాయుధం. చంద్రాయుధం చేత పట్టే
1: చంద్రాయుధం
0: దెబ్బ కొట్టే చూడు తీసినప్పుడు దెబ్బ కొట్టిండో 11 తలలు ఎగిరిపోయినాయి. ఒక్క శిరసు ఊడల్లా పట్టుకుంది. ఇది 7వ భాగము సమాప్తం. ఈ బుడగదంగాల బుర్ర కథ, ఈ కథ చెప్పిన వారు పసుపుల లింగన్న, శ్రీ శ్రీనివాసు, సుదర్శను, రామ్నగర్ అదిలాబాద్. కథ పేరు బాలనగమ్మ కథ. 8 భాగాల కథ, 7వ భాగం సమాప్తం అయిపోయింది.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్, ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్. ఇంతవరకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ ఏడవ భాగం విన్నారు.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఏక ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 5:55. మరికొంచెం సేపట్లో జానపద గీతాలు, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు 4వ భాగం ఇప్పుడు విందాం.
1: గోవిందుడు అంటే ఆనంద స్వరూపుడు. ఆయన అందరికీ ఆనందము అందించేవాడు. గోవింద అనంటే గోవులను పాలించేవాడు కాబట్టి గోవిందుడు అని పేరు వచ్చింది.
2: కృష్ణయని పలకులు.

ఇప్పటిదాకా జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు నాలుగవ భాగం విన్నారు. ఇంతటితో ఇలరి జానపద గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. ఉట్నూర్ ప్రాంత ఎస్సీ ఎస్టీ మరియు బీసీ విద్యార్థినులకు జీఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోర్సు కోఆర్డినేటర్ తెలిపిండ్రు. 100% ఉద్యోగావకాశం గల కోర్సు. ఇంటర్ పూర్తయిన బాలికలు 31 లోపు దరఖాస్తు చేసుకోగలరని చెప్పిండ్రు. ఎంసెట్ లేకుండా బీఎస్సీ నర్సింగ్ సీట్స్ గవర్నమెంట్ ఫీజుకి ఉన్నాయి అని చెప్పిండ్రు. /నారాయణగూడ email.admissions666@gmail.com. ఫోన్ నంబర్లు 9390780435. ఈ నంబర్ని సంప్రదించాలని అన్నారు.

ఇప్పుడు ఇంకొక సమాచారం. డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్తు స్పెషల్ ఫేజ్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చని ఉట్నూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోస్తు రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం తమ కళాశాలకు విద్యార్థులు వస్తే ఆన్లైన్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తామని, విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపినారు. ఇంతటితో ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాలను వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05. మరికొంచెంసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాథ్ ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళనను విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ నివారించే చర్యలు వంటి సీజేపీ డిమాండ్లపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేందర్ సింగ్ ఈరోజు ఆ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. అనంతరం న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదన్న సీజేపీ డిమాండ్లకు ప్రభుత్వం సమావేశంలో అంగీకరించిందని తెలిపారు.
1: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा. इस बात को हम लोगों ने माना है.
0: సీజేపీ అధికార ప్రతినిధి సౌరవదాస్ మాట్లాడుతూ అంగీకరించిన కాల వ్యవధిలోగా తమ డిమాండ్లను అమలు చేస్తారనే ఆశను వ్యక్తం చేస్తూ సద్భావంతో ఆందోళన విరమించుకున్నట్లు ప్రకటించారు.
2: On that note, the Kangroo Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines.
3: Tamam maange jo hamari thi wo maan li gayi hai, to hum immediate effect se protesters se request karte hain ki aap withdraw kare, peacefully apne ghar wapas jaye.
0: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. సామాజిక మాధ్యమం కృషిలో ప్రధాన్ మాట్లాడుతూ గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని అన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోకుండా నిరోధించడానికి, ఏ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు తాను ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర మంత్రి మండలి నుండి తొలగించాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. నిరసన సమయంలో విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జవాబుదారీ చేయాలని కూడా ఆ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ సంబంధిత అవకతవకల కేసులను విచారించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు 4 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. ఛార్జిషీట్లు దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణను పూర్తి చేయాలని వాటిని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వివేక్ రుసియా లోక్ పరీక్ష అధినియం 2024 భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల కింద భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్లోని జిల్లా అదనపు సెషన్ కోర్టులను ప్రత్యేక కోర్టులుగా ఏర్పాటు చేశారు. సభలో గడిపే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన నామినేట్ అయిన సభ్యుల కోసం 2 రోజుల పాటు జరిగే ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
4: I always say in the house, debates, discussions and even disturbances, it must be always lead to a final decision. Without decision, no country can move forward. Without decision, no government can function. So decision is required. If you delay also, the right decision also becomes sometimes wrong decision. Or that becomes no decision. This is where we need to have knowledge of the rules and procedures of the house towards contributing effectively through debates.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో 1.15 లక్షల మంది పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శివసాగర్, చెరాయిదేవ్, జోర్హట్ జిల్లాల్లో వరద ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. తాజా నివేదిక ప్రకారం వరదల కారణంగా మరో 14 మరణాలు నమోదు కాగా తాజా మరణాలతో మృతుల సంఖ్య 61 పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో టెలిఫోన్లో మాట్లాడి రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు. కొనసాగుతున్న సహాయక పునరావాస పునర్నిర్మాణ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయం అందిస్తానని మోడీ హామీ ఇచ్చారని శర్మ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి మద్దతుకు అస్సాం ప్రజలు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నారని బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈరోజు గుజరాత్లో అతి భారీ నుంచి తీవ్రమైన భారీ వర్షాలు

0: కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ తీర ప్రాంత, కర్ణాటక గంగానది తీర ప్రాంత, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక, ఉత్తరాఖండ్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన 11 సహాయక చర్యల ద్వారా డామన్, దాద్రా, నగర్ హవేలీ, దక్షిణ గుజరాత్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుపోయిన 170 మందిని రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. హరారేలో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల సిరీస్లోని 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబే జట్టు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిన్నే 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. 220 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబే జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 5 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులతో ఆడుతోంది. గ్లాస్గోలో నిన్న రాత్రి జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో పారా అథ్లెట్ జండూ కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ పథకాల పట్టికను తెరిచింది. ఈ ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ పారా అథ్లెట్ను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సమావేశించనున్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువకులు ప్రధానమంత్రితో సంభాషిస్తారు. పురాతన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది ఒక కీలక ఘట్టమని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్కు చోటు లభించడం తరతరాలుగా ప్రపంచానికి ప్రేరణ కలిగించే భావాలకు పుట్టినెలుగా భారతదేశం పోషిస్తున్న శాశ్వత పాత్రను పునరుద్ఘాటిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో షెకావత్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అభివర్ణించారు. సారనాథ్కు బుద్ధ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన జ్ఞానం, కరుణ, సామరస్యం అనే శాశ్వత సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ జయంతి సందర్భంగా ఆయనకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులు, ఇతర ప్రముఖులు సోమనాథ్ చటర్జీకి పుష్పాంజలి ఘటించారు. 2024 జూన్ 4వ తేదీన 14వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోమనాథ్ చటర్జీ 2009 మే 31వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు. 1999 కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ లడఖ్లోని లామ్చన్ వ్యూ పాయింట్ వద్ద యుద్ధ సంస్మరణ కార్యక్రమంతో 27వ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా 2 రోజుల స్మారక కార్యక్రమాలు నేడు ద్రాసులో ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్పై దేశం సాధించిన విజయాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ దివస్గా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ జట్టు నిన్నే 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మనిషి దేవుణ్ణి పూజిస్తేనే పూజ కాదు.
1: రైతులు దుక్కిదున్నిన కారు నుంచైతే పంట చేతికొచ్చేదాకా పంటల్లో పాటించవలసిన మెలకువలు జాగ్రత్తలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం ఇది. ఇయలటి కార్యక్రమంలో వివిధ పండ్ల తోటల్లో వచ్చే పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఇదైనాక రైతు అంతరంగంలో అపరాల సాగులో అనుభవాలు గురించి భీంపూర్ మండలం అల్రీటి గ్రామానికి చెందిన ఆత్రం రవితో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం ఆకాశం మేఘరుతమై అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నది. అదేవిధంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నది. గాలిలో తేమ 68%గాను గాలి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటలల్లా నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనవి. ఇక రానున్న 24 గంటలల్లా ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశమున్నది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది. మీరు ట్యూన్ చేసింది 100.2 FM. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు ఎన్నో రకాల పండ్ల తోటలను పెంచుతూ ఉంటారు. అందులో మామిడి, జామ, సపోటా, అరటి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుంటాయి. మరి ఈ పండ్ల తోటల్లో చెట్లకు పురుగులు, పండు తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు లాంటివి వస్తూ ఉంటాయి. మరి ఆ పురుగు తెగుళ్లను రాకుండా ఉండటందుకు ఎసుంటి మందులను వాడాలా, మరి వాటిని నివారించటందుకు ఎలాంటి పద్ధతులను పాటించాలా అన్న విషయాలను ఇప్పుడు విందాము. వివిధ పండ్ల తోటల్లో వచ్చే పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కేలినిన్ పెట్టిన ముచ్చట్లు.
2: నమస్కారం అశ్విని గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా మామిడి చెట్ల గురించి మాట్లాడుకుందాం. పండ్ల తోటలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మామిడి. మరి ఈ మామిడి చెట్టు ఒకవైపు నుంచి ఎండుకుంటూ వస్తుంది, దీనికి ఏం కారణం, దీన్ని నివారించాలంటే ఏం చేయాలో చెప్పండి.
3: అయితే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మనకు పండ్ల తోటల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేది మనకు మామిడి తోటల్లో. అందులో మనం బంగనపల్లి రకాన్ని చాలా ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ రకాలు అనేటి సాగు చేస్తున్నప్పటికీ అయితే మన దగ్గర ముదురు మామిడి తోటల్లో అనేటి ఎక్కువగా ఉన్నాయి. ముదురు మామిడి తోటలు అంటే మనకు 15 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు గల తోటలు అనే శాతం ఎక్కువగా ఉంది. లేత మామిడి తోటలు అనేది తక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ ముదురు మామిడి తోటల్లో అనేది చెట్లు ఒకవైపు నుంచి ఎండుకు రావటం అనేది చూడడం జరుగుతుంది. అయితే దీని గల ప్రధాన కారణం ఏంటంటే కొన్ని పురుగులు మరియు తెగుళ్లు. అదే పురుగుల విషయానికి వస్తే మనకు కాండం తొలిచే పురుగు సర్వసాధారణంగా, దీని వల్ల మనకు ఈ చెట్లు అనేటి ఎండుకుంటూ వస్తున్నాయి. అలాగే మన తెగుళ్ళ విషయానికి వస్తే అక్కడక్కడ నేలలో సరిగ్గా పోషకాలు లేకపోవడం వల్ల మనకు ఎండు తెగులు అనేది శిలీంద్రం, ఫ్యుజేరియం కానివ్వండి, వాటి శిలీంద్రాల వల్ల కూడా మనకు ఎండు తెగులు రావడం వల్ల కూడా చెట్టు కొమ్మలు ఒకవైపు నుంచి ఎండుకోవడం రావడం అనేది జరుగుతున్నది.
2: అయితే ఇప్పుడు ఈ కాండం తొలిచే పురుగు లక్షణాల గురించి చెప్పండి. ఈ కాండం తొలిచే పురుగు గుర్తించిన తర్వాత దీన్ని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
3: అయితే రైతులు మనకు ఈ ఎప్పుడైతే మనకు చెట్లు ఒకవైపు నుంచి ఎండుకుంటూ రావడం జరుగుతుందో, మనం సర్వసాధారణంగా ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మనము ఎక్కడైతే ఎండుకుంటూ వస్తుందో దాని యొక్క కొమ్మల్ని విరిచి చూడాలన్నట్టు. విరిచి చూసినప్పుడు మనకు బోలు శబ్దం, ఇట్లా టప్ శబ్దం వచ్చిందనుకోండి, మనకు అర్థమైపోతుంది కాండం తొలిచే పురుగు వల్ల రావడం జరిగింది. ఒకవేళ విరిచినా కూడా మనకు మామూలుగా కట్టె రూపంలోనే ఉంటుంది, ఎండు తెగుళ్ళ లక్షణం. అయితే కాండం తొలిచే పురుగు ఏం చేస్తుంది అంటే మనకు కాండాన్ని లోపలికి తొలుచుకుంటూ పోకుంటూ ఒకటి లోపల మొత్తం బోల్గా చేస్తుంది అన్నట్టు కొమ్మల్ని. అలా బోల్గా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మొత్తం ఒకవైపు నుంచి ఎండుకుపోవడం రావడం జరుగుతుంది. అయితే మనం దీన్ని నివారించుకోవడానికి ఎక్కడైతే ఈ కాండం తొలిచే పురుగు

0: అయితే ఎండు తెగులు వచ్చినప్పుడు కూడా మనకు ఒకవైపు నుంచే కొమ్మలు చిన్న చిన్నగా ఎండుకుంటూ వచ్చి అది మొత్తం కూడా మొక్క అంతా కూడా వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. అయితే ఎండు తెగులు మనకు సర్వసాధారణంగా నేల ద్వారా అనేది మనకు సంక్రమిస్తుంది. నేల ద్వారా మనకు ఫ్యూజరింగ్ కానివ్వండి, వర్టిసెలియం కానివ్వండి, మాక్రోహోమ ఇట్లా మూడు రకాల శిలీంధ్రాల వల్ల మనకు ఎండు తెగులు అనేది మనకు పైకి సోక్కుంటా వచ్చి ఆ కణజాలాన్ని మొత్తం దెబ్బతినేయడం వల్ల మన కొమ్మలు ఎండుకుంటూ వస్తున్నాయి అన్నట్టు. అయితే ఎండు తెగులు నివారించడానికి ఏం చేయాలంటే మనకు రైతులు ఎప్పుడైనా కూడా మనకు పంట అయిపోయిన తర్వాత మామిడి పండ్లు మొత్తం కోసేసిన తర్వాత తప్పనిసరిగా ప్రూనింగ్ అంటే కత్తిరింపులు అనేది చేపట్టాలి. ప్రూనింగ్ ఒకళ్ళు కత్తిరింపులు చేపట్టినట్లయితే ఎక్కడైతే ఎండు పుల్లలు ఉన్నా దాని తర్వాత ఎండు కొమ్మలు ఉన్నా వాటిని తీసేయడం వల్ల మనకేమవుతుందంటే వాటి యొక్క ఇంకొక తరం అనేది మనకు మళ్ళీ సంక్రమించడం కూడా ఆపవచ్చు ఒకటి. దాని తర్వాత మనము ఎప్పుడైతే మనం కత్తిరింపులు చేసుకుంటామో కత్తిరింపుల తర్వాత తప్పనిసరిగా మనము తెగుళ్ల మందు అయితే మనకు కార్బన్ ఎంజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. మ్యాంకోజబ్ అయితే 2.5 గ్రాములు. లేదు మనం పురుగు మందుని పిచికారి చేసుకోవాలనుకుంటే మనం క్లోరోని కూడా మనం 2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే మనకు వీటి యొక్క ఇంకొక తరం రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నట్టు. అదే ఎండు తెగుళ్ళు మనము వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలంటే మనకి ఎక్కడైతే పాదులు చేస్తామో ఆ పాదులు మనము పెద్ద పాదులు పల్లలు చేసుకున్నప్పుడు అందులో మనకు ట్రైకోడర్మా విరిడేని మన పశువుల ఎరువుతో కలిపిన మందును వేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే మొక్క ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది, బలంగా పోషకాలు వస్తాయి, దాంతో పాటు మనకు ఎండు తెగులు నివారించుకోవచ్చు. చాలా మొత్తంలో మనకు ఎక్కువ ఎండు తెగులు మనకు ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వ్యాప్తి చెందుతుంది అట్లా అనుకున్నప్పుడు మన కాపర్ ఆక్సిల్ క్లోరైడ్ బ్లైటాక్స్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది, దాన్ని కూడా మనం 30 గ్రాములు 10 లీటర్ నీటి కలిపి మనం మొత్తం మొక్క పాదుల్లో మొత్తం తడిచేలా పోసుకుంటే ఎండు తెగులు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు కొన్ని జాగాల ఈ వేరుకుళ్ళు సమస్య అట్లనే ఎర్ర చీమలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి, వీటిని తగ్గియాలంటే ఏం చేయాలి?
0: అయితే మనకు ఈ వేరుకుళ్ళు సమస్య అనేది మనకు లేత మామిడి తోటలు అంటే ఇప్పుడే ప్రధానంగా కొత్తగా నాటుకున్న మామిడి తోటలు లేదా 10 సంవత్సరాల లోపున మామిడి తోటలో మనకి వేరుకుళ్ళు అనేది నీరు నిల్వ ఉండడం వల్ల కరిగి మురుగునీరు సౌకర్యం పోయే లేకపోవడం వల్ల మనకి వేరుకుళ్ళు సమస్య అనేది మాక్రోఫోనా శిలీంధ్రం వల్ల వస్తుంది అన్నట్టు. ఈ వేరుకుళ్ళు కూడా ఉన్న చోట మనకు ఏదైనా మనము అంటే మనం వేప పిండిని పశువుల ఎంపులో వృద్ధి చేసుకుని మనం మొక్క పాలు చుట్టూ వేసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు. లేదు అంటే కూడా మనం వర్మి కంపోస్ట్ లో కూడా ట్రైకోడర్మా విరిడిని కలిపి మొత్తం ఒక్కొక్క మొక్కకి 1 నుంచి 2 తట్టలు లేదా గంపలు వేసుకుంటే ఈ వేరుకుళ్ళు నివారించుకోవచ్చు. లేదు మనం శిలీంధ్రనాశిని పిచికారీ చేయాలనుకుంటే మన కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్ ని మనం పిచికారీ చేసుకుంటే కూడా మనకి వేరుకుళ్ళు సమస్య రాకుండా కాపాడవస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ మామిడి చెట్లలో ఎర్రచీమల గురించి, ఇప్పుడు వేరుకుళ్ళ సమస్య గురించి చెప్పాను, మరి ఈ ఎర్రచీమలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, దీన్ని తగ్గియాలంటే ఏం చేయాలి?
0: అయితే మనకు మామిడి చెట్లలో ఇది ఎక్కువగా మనకు ఎర్రచీమలు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మనకేమవుతుందంటే కొమ్మల్లో దానికి చిన్న చిన్న దశలు పూర్తి చేసుకోవడం వల్ల మొత్తం చెట్టు అంతా వ్యాప్తి చెందుతుంది. అయితే దీన్ని మనం నివారించుకోవడానికి మన క్లోరోపైరిఫాస్ అనేది మందు డస్ట్ రూపంలో దొరుకుతుంది అంటే పొడి రూపంలో దొరుకుతుంది అన్నట్టు. ఆ క్లోరోపైరిఫాస్ 1.5% శాతంలో మనకు దొరుకుతుంది. ఆ క్లోరోపైరిఫాస్ డస్ట్ ను మొత్తం మొక్క ఆ బెడ్లు మొత్తం లోపలికి చొచ్చేటట్టు బాగా జల్లుకుంటే మనకు ఈ ఎర్ర చీమలు అనేది నివారించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
1: అంటే ఇంతకుముందు మనం మామిడి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి నిమ్మ తోటలకు అయిపోతే నిమ్మ చెట్లల్లో బంకగారుతున్నది, దీన్ని ఎట్లా నివారించుకోవాలి?
0: అయితే మనకు నిమ్మ చెట్లు వస్తే మనకు మన జిల్లాలో మనకు నిమ్మ బత్తాయి రెండు కూడా మొక్కలు చూడడం జరుగుతుంది. ఏదైతే మనకు ముదురు నిమ్మ చెట్లు అంటే ముదురు తోటలు అంటామో మనకు 10 సంవత్సరాల పైబడిన చెట్లలో ఈ సమస్య అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది అన్నట్టు. అయితే కొన్ని చోట్ల నేలలో కొద్దిగా చౌడు నేలలు ఉండడం వల్ల దాని తర్వాత లేదు మనకు కరెక్ట్ పోషకాలు అంటే మనకు జూన్ జూలై మాసంలో రైతులు కరెక్ట్ ఎరువులు వేయకపోవడం వల్ల దాని తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొన్ని శిలీంధ్రాల వల్ల కూడా బంక కావడం అనేది జరుగుతుంది. అయితే మనకు సర్వసాధారణంగా ఈ బంక కావడం అనేది మనకు చెట్టు మొదల్లో రావడం జరుగుతుంది, చెట్టు కొమ్మలు కూడా రావడం జరుగుతున్నది. అయితే ఇది మనకు ఫైటోప్తోర అనే శిలీంధ్రం వల్ల మనకు చెట్టు మొదల్లో చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడి దాని నుంచి జిగురు రవం వచ్చి మనకు బంకగా బయటకు కనిపిస్తుంది. అది మన కొమ్మల్లో అయితే డిప్లోడియా శిలీంధ్రం వల్ల కూడా దాని జిగురు బయటకు వచ్చి మొత్తం బంకల్లాగా రావడం వల్ల వాటికి కొమ్మలు ఎండకపోవడం, పూత కాత రాకపోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. అదే చెట్టు మొదల్లో వస్తే ఏమవుతుందంటే మొత్తానికి చెట్టు ఎండిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైతే బంక కావడం అనేది గమనించడం జరుగుతుందో దాని మొత్తం మనము గట్టిగా ఏదైనా కత్తితో మొత్తం తీసేసిన తర్వాత అక్కడ మన కాపర్ ఆక్సిలిక్ క్లోరైడ్ లేదా కార్బన్ ఎంజింగ్ లేదా మనకు మ్యాంకోజ్ ఒక పేస్ట్ లాగా చేసుకుని దాన్ని పూతలాగా అనేటి బ్రష్ సహాయంతో పూసుకుంటే మనకు ఈ బంక కావడం అనేది నివారించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు చెట్టు మొదలు చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం మెటాలాక్సిల్ ని కూడా 2.5 గ్రాములు పిచికారీ చేసుకుంటే కూడా బంక తెగులు నివారించుకోవచ్చు. అలా కాకుండా మనకు కాపర్ ఆక్సిలిక్ క్లోరైడ్ ను కూడా మనము చెట్టు మొదల్లో వేసుకుంటే కూడా మనకు ఈ బంక తెగులు సమస్య అధిగమించవస్తుంది.
1: అయితే ఇప్పుడు కొన్ని నిమ్మ తోటలలో ఆకుల మీద మచ్చలు అవుతున్నాయి, ఈ మచ్చలు పోవాలంటే ఏం చేయాలి, దీన్ని నివారించాలంటే ఏం చేయాలి?
0: అయితే నిమ్మలో మనకు సర్వసాధారణం వర్షాకాలంలో వచ్చే ప్రధాన సమస్య వచ్చేసి గజ్జి తెగులు. ఇది మనకు బ్యాక్టీరియా ద్వారా రావడం జరుగుతుంది అన్నట్టు. ఈ గజ్జి తెగులు వచ్చినప్పుడు మనకు ఏమైతే ఆకుల పైన పువ్వుల పైన దాని యొక్క కాండం పైన చిన్న చిన్న కాయల పైన కూడా మనకు ఉబ్బెత్తు గరుకు మచ్చలు అయితే రావడం జరుగుతుంది అన్నట్టు. ఉబ్బెత్తు గరుకు మచ్చలు ఏమవుతాయి

0: అంటే మనకు నీరు పడ్డప్పుడు గాలి ఏదో ఒక చిన్న కీటకం ద్వారా కూడా ఒక మొక్క నుంచి ఒక ఆకు నుంచి ఇంకో ఆకు అట్లా కొమ్మలోకి వ్యాప్తి చెందించి మొత్తం చెట్టు అంతా స్ప్రెడ్ చేస్తుంది, వ్యాప్తి చెందిస్తుంది అది. అయితే ఈ గజ్జి తెగులు నివారణకు మనము యాంటీబయాటిక్ మందును స్టెప్టోసైక్లిన్ లేదా స్టెప్టోమైసిన్ ని 1 గ్రామ్ ని మనకు దాంతో పాటు ఏదైనా కాపర్ ధాతు శిలీంద్రనాశిని కార్బన్ జింగాని లేదా కాపర్ ఆక్సిక్లోరైన్ ని మనం కలిపి పిచికారి మనకు ఒక 15 రోజుల వ్యవధిలో చేసుకుంటే ఈ గజ్జి తెగులు నివారణకి ఆస్కారం ఉంటుంది. అయితే గజ్జి తెగులు ఒకవేళ చాలా ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు కూడా ఎండు పుల్లల సమస్య వస్తుంది. అంటే ఎండు పుల్లలు వచ్చినప్పుడు కూడా మనం ఎక్కడైతే ఎండు పుల్లలు ఉంటాయో వాటిని కత్తిరింపులు చేసుకున్న తర్వాత మన కార్బాడెంజియం పిచికారి ఒక 15 రోజుల వ్యవధిలో చేసుకుంటే కూడా మనకి తెగులు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇప్పుడు ఈ ముదురు నిమ్మ తోటలలో చెట్ల బెరడు మీద నిలువుగా పగులు ఏర్పడుతున్నాయి, మరి ఈ పగులు పోవాలా లేదా ఈ పగులను తగ్గియాలంటే ఏం చేయాలి?
0: అయితే మనకు ఇది కూడా ముదురు నిమ్మ తోటల్లోనే మనకు కనిపిస్తుంది. 10 సంవత్సరాల పైబడ్డ నిమ్మ తోటల్లో రైతులు మనకు జూన్ జూలై మాసంలో సరిగ్గా పోషకాలు, మనకు నిమ్మ అనేది సర్వసాధారణంగా 2 సీజన్లు ఇచ్చే పంట. అయితే రైతులు టైంకి మనకు ఎరువులు వేయకపోవడం వల్ల, ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు తక్కువ వేయడం వల్ల కూడా మనకి సమస్య గమనించడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఎప్పుడైతే నిలుపగుళ్ళు మనకు కనిపిస్తున్నాయో మనకు అలాంటి ప్రదేశాల్లో మనం హెగ్జాకోనోజాల్ కాంటాఫ్ అనే మార్కెట్ లో దొరుకుతుంది, హెగ్జాకోనోజాల్ మనం మందును పిచికారీ చేసుకున్నట్లయితే నిలుపగుళ్ళు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈ నిమ్మ చెట్లు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
0: అయితే మనం రైతులు నిమ్మ తోటల్లో కొన్ని చోట్ల ఇప్పుడు మనకు చిన్న పిందె సైజు లో కూడా ఇంకొక సీజన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము చేపట్టాల్సిన ప్రధాన చర్య ఏంటంటే మనకు పాదుల రేటింగ్ మొత్తం కరెక్ట్ తీసుకున్న ఒక రింగు పద్ధతిలో, డబుల్ రింగ్ పద్ధతిలో తీసుకోవాలన్నట్టు. అంటే డబుల్ రింగ్ పద్ధతిలో ఒక రింగుకు ఇంకొక రింగుకు ఒక 3 డిస్టెన్స్ లో తీసుకున్నట్లయితే మనకు ఆ రింగు మధ్యలో మనం వాటర్ ఇచ్చుకోవాలి, అంటే నీరు అనేది ఇవ్వాలి. అట్లా ఇవ్వడం వల్ల మనం బంక తెగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు చెట్లని. ఏదైతే రింగు మనం చేసుకుంటామో ఆ రింగులో మనము తప్పనిసరిగా రైతులు ట్రైకోడర్మా వీడిని వర్మి కంపోస్ట్ తో కానివ్వండి, FIM పశువుల పేడతో కలిపి 1 వారం రోజులు మాగబెట్టిన తర్వాత వేసుకుంటే మొక్కలు అయితే ఆరోగ్యంగా ఉంటాయి. లేదు అనుకుంటే మన కానుగ పిండి కూడా వేసుకున్న కానుగ పిండి కానివ్వండి, వేప పిండిని కూడా మనము వర్మి కంపోస్ట్ తో కలిపి లేదా FIM తో కలిపి వేసుకుంటే కూడా మనకు చెట్లు అనేటి బలంగా ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది.
1: చాలా సంతోషం అశ్విని గారు. ముఖ్యంగా ఈ వివిధ పండ్ల తోటల్లో వచ్చే తెగుళ్లు ఏమున్నాయి, పురుగులు ఏమున్నాయి, వాటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు. ఎవరైతే ఈ పళ్ళ తోటలను సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ యాజమాన్య పద్ధతులను పాటించి సరైన సమయంలో ఈ పురుగులు తెగుళ్లని నివారించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటిదాకా వివిధ పండ్ల తోటల్లో వచ్చే పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో తేలిలినవెట్టిన ముచ్చట విన్నారు. ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను రైతు అంతరంగం శీర్షికన శ్రోతలకు అందజేస్తున్నది ఆకాశవాణి. ఇయ్యలటి రైతు అంతరంగంలా అపరాల సాగులో అనుభవాలు గురించి భీంపూర్ మండలం అల్రీటి గ్రామానికి చెందిన ఆత్రం రవితో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. అపరాల పంటలు అంటేనే పప్పు దినుసులు, అంటే తొగర్లు, మినుములు, పెసర్లు, శనగలు ఇలాంటివి వస్తాయన్నట్టు. మరి ఈ పంటలను సాగు చేయదందుకు ఎసుంటి పద్ధతులను పాటించాలా అన్న అంశాలను రైతు అంతరంగంలో ఇప్పుడు విందాం. అపరాల సాగులో అనుభవాలు గురించి భీంపూర్ మండలం అల్రీటి గ్రామానికి చెందిన ఆత్రం రవితో యు దినేష్ పెట్టిన ముచ్చట్లు.
3: ఆత్రం రవి దాదా, నీకు రామ్ రామ్ దాదా.
4: రామ్ రామ్.
3: ఎంత భూమి ఉంటది రవి నీకు?
4: 10 ఎకరాలు సొంత భూమి, 6 ఎకరాలు కౌలు పట్టిన.
3: అంటే 16 ఎకరాలు వ్యవసాయం చేస్తారు. ఈ 16 ఎకరాలలో ఏమేమి పంటలు ఇష్టం?
4: 11 ఎకరాలు పత్తి వేసిన ప్లేన్ మొత్తం, 5 ఎకరాలు తొగరి వేసిన, 6 ఫీట్ల వేసిన తొగరి, మధ్యలో పెసర్ వేసిన, మినుము వేసిన,
3: పెసరి మినుము తొగరి.
4: అవును.
3: ఈ మినుము ఎప్పుడు వేసినావు?
4: ఈ నెల 10 తారీఖు వేసిన సార్.
3: జూలై 10కి వేసిన?
4: అవును సార్.
3: అంటే ప్రతిసారి వేస్తావా? ఈసారి వేసిన?
4: ఈసారి సార్, ఎందుకంటే ఫర్టిలైజర్ రేట్లు పెరిగిపోయినాయి, అందుకే సార్ కంది వైపు పోయినా.
3: ఈ మినుము విత్తనాలు ఎక్కడికి వెళ్ళి ఇస్తాం?
4: మినుము విత్తనాలు ఆదిలాబాద్ నుంచి.
3: ఆదిలాబాద్? ఎవరు చెప్తారు నీకు మినుము పంట పండించాలని?
4: ఇక అంటే పంట మార్పిడి చేస్తలేం కదా, పంట మార్పిడి కోసం అని ఒకటి, మళ్ళా ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి, భారం ఎక్కువ పడుతుంది కాబట్టి కంది వేసిన.
3: అంతర పంట?
4: అంతర పంట.
3: అంతర పంటనే కంది?
4: కంది, కందిలో మధ్యలో పెసరి, మినుము వేసిన.
3: ఎన్ని ఎకరాలు ఉంటుంది మినుము?
4: 2.5 ఎకరాలు మినుము, 2.5 ఎకరాలు పెసరి.
3: ఎంత దూరం కొట్టి కంది పంట వేసాం?
4: 6 ఫీట్ల దూరంలో కంది పంట వేసాం.
3: ఇట్లా ఈ విత్తనాలు వేసేటప్పుడు ఇట్లా ట్రాక్టర్తో వేసిన

0: లేకపోతే
1: ఎడ్లతో సొంత ఎడ్లు ఉన్నాయి.
0: ఎరువులు వేసాము మొదట.
1: మొదటిసారి నేను ఎడ్ల ఎరువు వేసుకున్నా.
0: అంటే నీకు వచ్చిన ఆలోచన వ్యాపారాలు బండించా?
1: అవును సార్, నాకు వచ్చిన
0: చెప్పింది
1: చెప్పలేదు సార్ ఎవరు.
0: అయితే మొలుసుడు మంచి మొలిసిందా మరి?
1: ఆ సార్ మంచి మొలిసింది, ఎందుకంటే వర్షం లేకుండే కదా. నేను పెట్టిన 10 నుంచి 19 వరకు వర్షం లేదు. ఎక్కడైతే 11 ఉన్నదో అక్కడ మొలిచింది. అంటే సగం మొలిచింది, సగం పోయింది. మళ్ళీ వేస్తా, ఇప్పుడు వేస్తాం. మళ్ళీ
0: ఇప్పుడు వేస్తే కలుపుకి వస్తుంది మళ్ళీ?
1: వస్తా సార్. వస్తుంది.
0: ఇప్పుడు ఏ దశలో ఉంది మరి మినుము?
1: మినుము మంచిగా ఇప్పుడు ఒక 6-7 ఆకులలో ఉన్నాయి.
0: 6-7 ఆకులు. అడుగు మందులు వేసినాం మొదట్లోనే.
1: ఫర్టిలైజర్ ఏమి వేయలేదు. ఎరువు వేసిన
0: పశువుల ఎరువు వేసి. ఈ ఫర్టిలైజర్ ఎప్పుడు వేస్తావు మరి
1: సార్? ఇప్పుడు ఇది వర్షం తగ్గినాక మినుము ప్రతిసారి ప్లస్ ఈ కందికి సార్ ఎరువు
0: చల్లుతుంది.
1: లేదు చల్లు.
0: ఇట్లా డవర కొట్టినావా?
1: డవర అయిపోయింది. ఆ ఎడ్లు డవర కొట్టేసి ప్రతిసారి మినుము పోసిన.
0: మళ్ళీ ఇంకోసారి డవర కొట్టాయి.
1: అట్లా ప్రతిసారి మినుముల 1.5 ఫీట్ ఉన్నది కదా సార్, అంటే 1.5 ఫీట్ ఉన్నది. అలా చిన్న పళ్ళు తోటి డవర కొడతా.
0: గడ్డి మందు కొట్టినావా? కొడతావా?
1: కొట్టినా సార్ గడ్డి మందు.
0: కల్పించే అవసరం లేదు.
1: అంటే ఇప్పుడు ఈ వర్షాల గడ్డి అయితే సార్ మళ్ళీ డవర కొట్టి మళ్ళీ గడ్డి మంది కొట్టాలి. కల్పిస్తా సార్.
0: ఎన్ని నెలల పంట ఈ మినుము
1: సార్? మినుము 9 రోజులకు వస్తా సార్.
0: 3 నెలల పంట. తర్వాత కంది ఉండిపోతుంది.
1: ఈసారి 2 నెలలకు వస్తా సార్. మినుము 3 నెలలకు వస్తుంది.
0: 3 నెలలకు
1: కంది ఉండిపోతుంది.
0: కంది ఉండిపోతుంది.
1: దానికి కూడా అంతర పంట వేసిన కాబట్టి దానికి ఇక ప్రతిసారి మినుముది మనకు పంట మార్పిడి అయిపోతుంది సార్.
0: ఈ 6 ఫీట్ల గ్యాప్ లా ఏమైనా పంట వేసుకోరాదా? ధనియం గాని అప్పట్లో తర్వాత ఈ మినుము ప్రతిసారి.
1: ఇంతకుముందు పత్తి ఉండే సార్ మొత్తం 8 సార్లకు తొగరి ఒకసారి పత్తి ఒకసారి తొగరి.
0: ఈ పెసలు కూడా అప్పుడే తెచ్చినాము. అప్పుడే 2 ఒకటేసారి వేసినాం. పెసరి మినుము కూడా
1: పెసరి మినుము ఒకటే సార్. ఒకటే
0: పెసర్లు 2 నెలల పంట. అది
1: పెసరి 2 నెలల పంట. 60 రోజులకు వచ్చేస్తారు కాపు.
0: ఇప్పుడు పూత దశలో ఉందా ఏంటి మరి?
1: లేదు సార్, మొన్న 10 తారీఖు వేసిన కదా సార్. ఇవాళకి ఏంటంటే ఇవాళ 22 కాబట్టి 12 రోజులు అయింది.
0: 12 రోజులు అవుతుంది. కానీ పెసరి వెళ్లే సమయంలో కాయ వచ్చే సమయంలో నేను సాధారణంగా చాలా చోట్ల చూసిన వర్షాలు పడతాయి. మరి అప్పుడు ఇబ్బంది అనిపించదా?
1: ఇబ్బంది అనిపిస్తుంది సార్. అది మనం ఒక 1 వారం రోజులు వర్షం పోయింది అనుకో, మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ వర్షం వస్తే సార్ ఇక కష్టమే.
0: పోయినట్టు ఎరువు పోసినట్టు అవుతుంది. మంచిగా ఎరువు బలం బాగుంటుంది.
1: బలం బాగుంటుంది.
0: పెసరి జల్దీ వచ్చేస్తారు. అంటే లోకల్ పెసరేనా హైబ్రిడ్ పెసరే?
1: లేదు హైబ్రిడ్.
0: అది వేగంగా పెరుగుతుంది కొంచెం పెసరి ఈ మినుముకు తోవలసి.
1: అవును సార్.
0: దానికి అడుగు మందులు వేయలే ఇంకా?
1: ఇంకా వేయలే.
0: చల్తా ఎప్పుడు చల్తా?
1: చల్లే సార్, ఈ వర్షం పోయింటే చల్లే సార్.
0: ఒకసారి తచ్చిస్తా
1: ఇక ప్రస్తుతం చల్లేదు సార్. స్టేజ్ బట్టి దాన్ని అంటే ఏ ప్రాబ్లం ఉందని చూసి మళ్ళా చూద్దాం.
0: మందులు కొట్టబడుతుంది ఏమి?
1: కొట్టబడదు సార్. పురుగు మందులు కొట్టాలి.
0: ఒక 2 సార్లు కొట్టాలి సార్. పెసరి మినుము పెయిన్ వస్తుంది కదా బాగా?
1: అవును సార్.
0: ఈ మినుము పెసరి ఉన్నది కదా, సాధారణంగా దేంట్లో ఎక్కడ లాభం అనిపిస్తుంది
1: సార్? ఎట్లా అంటే మినుముల లాభం అనిపిస్తుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు పెసరి 2 నెలల పంట కదా సార్, వర్షం వస్తే పోతుంది. ఇది 3 నెలల పంట కాబట్టి ఆ టైంలో వర్షం ఉండదు.
0: మరి అటువంటి అప్పుడు మొత్తం మినుము వేయాలని అనుకోలేకపోయినా?
1: అనుకున్నా సార్. ఇక మనకు కూడా ఇక ఎంత అయితే అంత ఇంటికాడ తింటందుకు అయితే మనకి వస్తుంది కదా అనేసి పోసుకున్నాం. అంటే కొందరు ఇప్పుడు మన ఇంటర్లో ఉన్నాయి కదా సార్, ఒక 4 లేబర్ వేసుకో తెంపుకోవచ్చు. ఇక మనం ఎక్కువ వర్షం పడ్డా కూడా తెంపుకుంటే కొంచెం అన్న మన దగ్గర మిగులుతుంది సార్.
0: దేంట్లో
1: పెసరి?
0: పెసరి.
1: మినుము ఇక 3 నెలల పంట కాబట్టి దానికి అప్పుడు వర్షం ఉండదు.
0: ఉండదు, పెద్దగా ఉండదు. మళ్ళీ ఎండ పెట్టుకోవాలి దాన్ని.
1: దాన్ని దానికి హార్వెస్ట్ చేసి ప్రెషర్ లేసి
0: ప్రెషర్ లేసి దాన్ని పెద్దగా కోయాల్సి వస్తా
1: సార్? హార్వెస్టింగ్ కోయాలా కదా, లేబర్ పట్టి
0: కోసి మిషన్ లేసేసేది. ముందు చేతు కట్టెలతో కొట్టాల్సి వచ్చేది.
1: లేదు లేదు, ఇప్పుడు మిషన్ లేదు సార్.
0: మరి ఈ 2 తీసేసిన తర్వాత అప్పుడు కంది ఉంటది.
1: అవును కంది.
0: కంది ఉంటది దాదాపు సంక్రాంతి దాకా.
1: అవును ఉంటది.
0: అది 2 కలిసిపోతే 6 ఫీట్లు అంటే కూడా
1: సార్ కలిసిపోతుంది.
0: ఒత్తైందా? ఒత్తు వచ్చినా అయితే పలుసా
1: పెట్టించిన సార్. పొయ్యలే లేబర్ తోటి పెట్టించిన.
0: ఎందుకు పొయ్యలే? ఒకసారి పోసిన
1: పొయ్యలే
0: ఒత్తైతే పేరు కదా. మళ్ళీ ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ మన పంటలు వేస్తాం.
1: ఏయ్యా సార్, వాటర్ లేదు సార్. అంటే బావి ఉంది, ఇక మనం ఆయిల్ ఇంజన్ పెట్టుకుని కందికి ఇచ్చేస్తాం సార్.
0: కరెంట్ కూడా లేదేమో.
1: లేదు సార్, బావి ఉంది.
0: ఎవరు అన్నారా నీకు ఈ పెసరి మినుము ఎందుకు ఇస్తున్నావు, పిసలేసిందా, పత్తి పెట్టుకుంటా అయిపోదా అన్నారు?
1: అన్నారు సార్. కానీ నేనేమన్నా అంటే ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి సార్. ఒక్కొక్క బస్తా కొనాలంటే ఇప్పుడు 2500 ఇట్లా అయింది సార్. 2200 అయింది సార్. ఇక బాగా ఎక్కువ ఖర్చులు అయితే అని పెట్టుకున్నా సార్ కంది.
0: కానీ ఎరువుల రేట్లు ఈ ఒక్క సంవత్సరమే పెరగలేదు కదా. నీరుడు కూడా పెరిగి ఉండే వచ్చే సంవత్సరం కూడా పెరుగుతుంది కదా.
1: బాగా తక్కువ ఉండేది.
0: మరి వచ్చే సంవత్సరం కూడా ఇదే వేస్తాం.
1: ఇప్పుడు కందిలో లాభం అనుకుంటే సార్ మొత్తం కందే పెడతాం సార్ వచ్చే సంవత్సరం.
0: పత్తి జోలికి ఓపిక
1: పోనీ కదా.
0: ఇన్ని రోజులు పత్తి
1: పత్తికి బాగా ఖర్చు ఉన్నా సార్. గింజ నుంచి మొదటి నుంచి అయితే లాస్ట్ వరకు మొత్తం ఖర్చు.
0: పత్తి కట్టే వీగదాకా ఖర్చు
1: మొత్తం సార్. కాదు దానికి బాగా ఖర్చు కదా. ఇక గిట్టుబాటు రేట్లు కూడా లేవు కదా పత్తికి. అందుకని నేను కంది వేసుకున్నాను.
0: ఇప్పుడు మినుములు ఎన్ని వెళ్తాయి అనుకుంటున్నాను గెస్ట్ ప్రకారం?
1: ఇక ఫస్ట్ టైం సార్ నేను చూడు. ఇక
0: ఎవరైనా చూడలే ఎవరి దగ్గర ఎంత దిగుబడి చూడలేదు.
1: చూడలేదు.
0: రేట్లు తెలుసుకున్నావా? ఎంత రేట్లు?
1: రేట్లు తెలుసుకున్నాను. ఎందుకంటే సాధారణంగా మనకు వచ్చింది కదా.

0: రేట్ ఉంటుంది మినిమం రేట్ తెలుసుకున్నా?
1: 8000 రూపాయలు అయితే ఉంటది సార్ క్వింటల్ గా.
0: పెసర్లు?
1: పెసర్లు కూడా సేమ్ రేట్.
0: సేమ్ రేట్ కానీ దిగుబడి మినిమంలే ఎక్కువ వస్తుంటుంటది.
1: అవును సార్, మినిమం ఎక్కువ దిగుబడి
0: కల్పిస్తాం కదా.
1: పెద్దగా గడ్డి అయితే కల్పియాలా సార్? చిన్నగా ఉంటే మొలాట ఉంటే గడ్డి మందు కొడతాం. గడ్డి మంది ఉంది కదా సార్.
0: ఇప్పుడు తొగరి పెరిగిపోతుంది, గాలి కొడుతుందా ఈ మినిమం పెసరికి?
1: 2 నెలల సార్ పెసర వస్తుంది కదా, 2 నెలల పెరిగదు కదా తొగరి అంతా.
0: దాదాపుగా తొగరితో సమానంగానే పెరుగుతుంది పెసరి కూడా.
1: అవును సార్. అంతే
0: అట్లా తీగ ఎలాగా వారితో పెరుగుతున్నట్టు ఉంటుంది. తెంపేటప్పుడే కొంచెం కష్టం అవుతుంది. కోసేసి క్రేషర్ లేచి సార్?
1: వర్షం లేకుంటే సార్ కోసుడే సార్ డైరెక్ట్.
0: పెసరిని కూడా?
1: పెసరిని కూడా.
0: అంటే ఆకంత రాలిపోయినాకనా?
1: సార్ ఆకంత రాలిపోయినాకనే.
0: అంటే మనకు సెప్టెంబర్ లో వస్తుంది.
1: అవును సార్.
0: చిన్న పొలాలు అప్పుడు సెప్టెంబర్ అట్లా వచ్చేస్తుంది పెసరి. ఇది రావాలంటే అక్టోబర్ వస్తుంది.
1: ఇది రావాలంటే అక్టోబర్ లాస్ట్ వీక్ లో వచ్చేస్తుంది.
0: మరి వచ్చే సంవత్సరం మళ్ళీ పెసరి మినిమం వేస్తాం అనుకుంటాం.
1: అంటే అంటే సాటిస్ఫై అనిపించింది అనుకో సార్, పెసరి మినిమలో కందిలో గానీ మళ్ళా వచ్చే సంవత్సరం మొత్తం వేస్తా.
0: కొన్నిసార్లు మందు కొట్టబడదా?
1: ఇక తెలియదు సార్, ఇక నాకు ఎందుకంటే ఈ ఫస్ట్ టైం వేసిన. ఇక స్టేజ్ బట్టి సార్, ఇప్పుడు పురుగు అయింది అనుకో, ఒకవేళ మనకు తెలుస్తుంది సార్ ఆకులు రంధ్రాలు పడితే ఆకులకు పురుగు ఉంది అనుకుని పురుగుని గమనించి పురుగు మందు కొట్టుడే సార్.
0: పవర్ స్ప్రే తో?
1: అవును సార్, పవర్ స్ప్రే.
0: ఎందుకంటే అడుగు దట్టం ఉంటది.
1: అవునా? పవర్ స్ప్రే సార్.
0: మరి చుట్టుపక్కల ఎవరు పెసరి వేయలేదు, నువ్వు ఒక్కటి చేసినట్టు. పిట్టెల బాధ బాగుంటది. ఎట్లా
1: చూద్దాం సార్? వీటిలో అవి కూడా తిని మనకు మిగిలింది సార్? మనకి
0: అవి తింటే మొత్తం చేరే ఖాళీ చేస్తాయి కదా.
1: మొత్తం తినాయి సార్ మనకు. ఉంటాయి సార్
0: పందులు, పిట్టెలు కావాలి.
1: పందులోకి అయితే మేము సోలార్ పెట్టుకుంటాం సార్. పిట్టెలు ఇక తింటాయి, ఇక తినని ఏం చేస్తా సార్?
0: సోలార్ పెట్టేస్తావు? పందులు
1: సోగర్ అయితే వస్తుంది. సోలార్
0: పెట్టేసినా
1: కావాలి.
0: ఓరస్ వస్తుంది అయినా కానీ?
1: లేదు సార్, లేదు.
0: పిట్టెలు కొట్టేయాల్సిన అవసరం లేదని.
1: పిట్టెలు అయితే తింటాయి సార్?
0: మినుము పెసరి ఈ తొగరి పట్ల
1: ఎల్లెన్నో కారణంగా అయితే నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం తొగరికి ఒకసారి నీళ్లు వారి ఇచ్చినాం అనుకో సార్, తొగళ్ళు అయితే వెళ్తాయి సార్. ఖర్చు కూడా తక్కువ తొగరికి, బాగా తక్కువ. ఇప్పటి వరకు అసలు ఏం ఖర్చు కాలేదు, ఓన్లీ తొగరి సీడ్ తెచ్చిపెట్టిన అంతే. ఖర్చు ఇంకేం కాలేదు.
0: సంవత్సరం సీడ్ కోసం ఉంచుకోవచ్చు?
1: కొందరు ఉంచుకుంటారు సార్, దాన్ని మళ్ళా విత్తన శుద్ధి చేసుకుంటే ఓకే.
0: మరి ఇప్పటికైతే సంతోషంగా ఉన్నావా?
1: సంతోషంగా.
0: ఈ అపరాల సాగు పట్ల
1: సంతోషంగా ఉన్నా సార్. ఎందుకంటే నేను 11 ఎకరాలు పత్తి పెట్టినా కదా సార్, ఇప్పుడు నేను తప్పులు పెట్టిన ఒక 11 ఎకరాల తప్పులు ఒక 3-4 బ్యాలు పడ్డా సార్. అది మొత్తం ఆడిపోయింది సార్, ఎందుకంటే వర్షం లేదు కదా, ఎండలు బాగున్నాయి. ఇప్పుడు ఈ వర్షం పోతే మళ్ళా పెట్టాలి.
0: ఏం చెప్తావు కొత్త వాళ్ళకు ఈ అపరాల సాగు చేయండి అని? ఎట్లా చెప్తావు
1: ఇప్పుడు సార్? నాకు ఏదన్నా అంటే నాకు సాటిస్ఫైడ్ అనిపిస్తే మాత్రం చెప్తా, అది నేను చేసుకున్నాను, నాకు మంచిగా గిట్టుబాటు అంటే మంచిగా వెళ్ళింది పంట అని చెప్తా సార్. ఒకరు వెళ్ళకపోతే వాళ్ళ అంటే నేను లాస్ అయినా కదా సార్, వాళ్ళకు కూడా లాస్ కావాలి చెప్పడం ఎందుకని చెప్పాలి.
0: అందరికంటే ముందు నీ చేతికి పంట వచ్చేస్తుంది సోయా కంటే ముందుగానే?
1: అవును సార్.
0: కొంచెం ఎండ పెట్టేటప్పుడు కొంచెం కష్టం
1: సార్. అప్పుడు వర్షాలు లేకపోతే సార్ వెళ్తా సార్ పంట మంచిగా.
0: వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్ళే అవకాశం ఉంది కూడా.
1: ఉంది సార్.
0: బాగుంది. అపరాల సాగు చేస్తున్నావు, ఎవరు ఏని ధైర్యం మీ ఊర్లో నువ్వు
1: చేసినావు.
0: మంచి పంట రావాలా, దిగుబడులు రావాలా, నిన్ను ఆదర్శం వేసుకుని మరింత మంది అపరాల వైపు రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇప్పుడు అది?
1: నా ఫోన్ నెంబర్ సార్ 6300-6300-3939-3926-2647-47.
0: థ్యాంక్ యూ రవి.
1: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు రైతు అంతరంగంలో అపరాల సాగులో అనుభవాలు గురించి భీంపూర్ మండలం అల్రీటి గ్రామానికి చెందిన ఆత్రం రవితో యూ దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. మళ్ళా ఈ రైతుల అంతరంగం ప్రతి శని సోమ గురువారాలల్లా కిసాన్ వాణి కార్యక్రమాలల్లా ప్రసారమవుతుంది. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్లమల్లా వినాలనుకున్నా శ్రోతల సౌలభ్యం కోసం అన్ని కార్యక్రమాలను ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. ఆ కార్యక్రమాలను వినాలంటే మీరు సంప్రదించాల్సిన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మీరు ఇనుడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు కూడా ఇన్పియుండ్రీ. అట్లనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరకుండ్రీ. కార్యక్రమంలో ఇప్పుడు టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయం పాట విందాం.

ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈ కిసాన్ వాణి కార్యక్రమం ప్రతి మంగళ గురు శనివారాలల్లా రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం సేంద్రీయ ఎరువులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఆ తర్వాత వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, పాడి పశువుల సంరక్షణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావు ప్రసంగం వింటారు.

చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఉర్రు తలుగించే జోరైన పాటల తీరు. శ్రోతలు, మరి ఆలస్యం ఎందుకు? మీ మనసుకు నచ్చిన హుషారైన పాటలు వినేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు వినిపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను మీ మల్లెపూల. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోను జత చేసి 2950 1, ఇంకొక నంబర్ 2300 0 1. ఈ రెండు నంబర్లకు ఫోన్లు చేయాలని పాటల్ని కోరుండ్రి. కార్యక్రమాన్ని ముందుగా హ్యాపీ డేస్ చిత్రం నుంచి ఈ పాటతో షురూ చేద్దాం.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు వజ్రపొచ్చన్న.
0: ఎక్కడి నుంచి?
1: ఆదిలాబాద్. నేను వికలాంగ సంక్షేమ శాఖ సంఘం వైస్ ప్రెసిడెంట్.
0: సంఘానికి వైస్ ప్రెసిడెంట్? ఓకే.
1: అవును. అయితే నేను ఇక్కడ మా వాళ్ళ గ్రీన్ వ్యాలీలో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను.
0: ఓకే, అయితే రెండు రెండు డ్యూటీలు అన్నట్టు మీరు ఇప్పుడుగా. అంటే ఆ సంఘానికి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరే తీర్చాలి కదా?
1: తీరుస్తాం మేడం.
0: అదే అంటున్నా, అందుకే ఆ డ్యూటీ చేస్తున్నారు ఈ డ్యూటీ చేస్తున్నారు అంటున్నా. అందుకు
1: నేను మా ప్రెసిడెంట్ మేసరం నగేష్ అని ఉన్నాడు. ఆయన బ్లైండ్.
0: ఓకే,
1: ఆయన సపోర్టింగ్ నేను.
0: అవునవును. ఓకే, ఇద్దరు కలిసి చర్చించుకొని సమస్యల్ని తీరుస్తారు అన్నట్టు.
1: తీరుస్తాం
0: అట్లా. ఓకేనండి, మంచి పని. చెప్పండి పొచ్చన్న గారు, ఇంకా మరి ఇప్పుడు అంత
1: బాగా
0: ఏంటి
1: ఇప్పుడు సదరన్ సర్టిఫికెట్ కావు కదా కొందరికి.
0: అవునవును,
1: అంత కూడా మేము చేసిస్తాం.
0: ఓకే, మంచి విషయం అండి. సరే మరి ఇవాళ ఏం చేయించారు?
1: ఇప్పటి వరకు 10-15 మందికి సర్టిఫికెట్
0: చేయించిండ్రా, సర్టిఫికెట్స్ చేయించిండ్రా. ఓకేనండి, మంచి ఆలోచన, మంచి పని. మీరు ప్రజల కోసం సేవలను అందిస్తున్నారు అన్నట్టు.
1: అవును మేడం.
0: సరేనండి.
1: సంఘం పని మేడం, ప్రజలు వికలాంగులు ఎవరైతే ఉందో వాళ్ళకి సేవ చేయడమే.
0: అంతే అంతే, వికలాంగులకు సేవ చేయడం అంటే మంచి ఆలోచన కదా. మీకు దేవుడి యొక్క
1: డబ్బులు దేవుడు కూడా ఉన్నారు.
0: అవునవును, అవునవును, అది కరెక్ట్ కాదు. సరే పొచ్చన్న గారు, మరి ఇవాళ ఫోన్ చేసి రే పాట వింటారు?
1: ఒంగోలు గీతానండి, మా రాజా అన్న పాట ఉంది, ఆ పాట ఏంటి?
0: తప్పకుండా పాట వినిపిస్తా, మరి విందామా పాట?
1: ఓకే మేడం.
0: సరే పొచ్చన్న, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: అన్నం తిన్నారా మేడం మరి?
0: అవునవును, తిన్నా తిన్నా.

ఏ మాయా, అమ్మవారి జాతర కూడా లేదు, ఏంటి హడావడం చూస్తున్నావా? ఏం లేదు మాయా, నా పెళ్ళంటే మొత్తం మోగిపోవాలి, లేదంటే మాట వచ్చేస్తుంది మాయా. అందుకే స్టేట్ స్టేట్ అంతా అదిరిపోయే బ్యాచ్లు అందరినీ పిలిపించాను. ఏ తాళం నచ్చిందో ఏ మేళం నచ్చిందో నువ్వే డిసైడ్ చేసుకో. కొట్టండి రా.

మంచి హుషారైన పాట విన్నారు కదా. ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో హలో హలో, వినిపిస్తుందా? చెప్పమ్మా, నీ పేరు? హలో, సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉండు. అపర్ణ కదా? అపర్ణ, సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉండి మాట్లాడు. ఓకే, చెప్పు, ఏం చేస్తుంటావు అపర్ణ? చదువుకుంటున్నావా? అవును. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీది వాయిస్ సరిగా వస్తలేదు. సిగ్నల్ ఉన్న ప్లేస్లు ఉండు, లేకపోతే ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడు. అపర్ణ, ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడు. సరిగా వినిపిస్తలేదు, వాయిస్ సరిగా వస్తలేదు నీది. అంకోల్ నుంచా? ఓకే, ఏం చదువుతున్నావు? హలో హలో హలో అపర్ణ, చెప్పు, నీ వాయిస్ సరిగా వస్తలేదమ్మా. ఏ పాట వింటావు? ఓకే, అంకోల్ నుంచి మాట్లాడుతున్నావు కానీ ఏ పాట వింటావు చెప్పు. నేనున్నాను సినిమా నుంచి. నేనున్నానా? నువ్వు వస్తావనా? నువ్వు వస్తావని కొమ్మ కొమ్మ అనే పాట. సరే, మరి నీ వాయిస్ సరిగా వస్తలేదు, మధ్య మధ్యలో కట్ అవుతుంది. నీ పాట విందామా మరి? సరే.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఈ జోరైన పాటల్ని వినతందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోను జత చేసి 295081 ఇంకొక నంబర్ 2300081. ఈ నంబర్లకు దేనికన్నా ఫోన్ చేయండి, పాటల్ని కోరుండ్రి. కార్యక్రమంలో ఇప్పుడైతే మరో శ్రోత మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అమ్మా.
1: నమస్తే మేడం.
0: నీ పేరేంటి?
1: మేడం నా పేరు మంజుల.
0: మంజుల, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
1: ఇక్కడే మేడం, ఆదిలాబాద్.
0: ఆదిలాబాద్ నుంచేనా? ఏం చేస్తుంటావు?

ఏం చేస్తుంటావు నువ్వు మంజుల? హలో, వాయిస్ సరిగా వస్తలేదు. సిగ్నల్ ఉన్న ప్లేస్ లో నిలబడి మాట్లాడు మంజుల. సౌండ్ వస్తుంది బాగా, డిస్టర్బెన్స్ వస్తుంది. సిగ్నల్ ఉన్న ప్లేస్ లో బయటకు వచ్చి మాట్లాడు. హలో మంజుల, వినిపిస్తుందా? సరే అమ్మా, ఏ పాట వింటావు చెప్పు. ఓకే, ఛాంపియన్ మూవీ నుంచి గిరగిర పాట. ఓకే, మరి తప్పకుండా నీ పాట వస్తుంది. మంజుల, నువ్వు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నీ వాయిస్ బాగా డిస్టర్బెన్స్ గా వస్తుంది, అందుకే పాట విందాం, సరేనా? ఓకే ఓకే.

0: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న ఉషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, వినిపిస్తుందండి?
1: వినిపిస్తుంది మేడం.
0: చెప్పండి. నరసింహారెడ్డి గారు కదా?
1: అవును మేడం.
0: నంద్యాల నుంచి.
1: నంద్యాల పున్నాపురం కాలనీ నుంచి మేడం.
0: చెప్పండి, మీరేం చేస్తుంటారు?
1: నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ని మేడం.
0: ఓకేనండి. అక్కడనేనా, నంద్యాలలోని?
1: నంద్యాలనే మేడం.
0: ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు?
1: నేను 20 ఇయర్స్ అవుతుంది మేడం.
0: 20 ఇయర్స్ అవుతుంది.
1: అవును మేడం.
0: ఓకే. హై స్కూల్కి చెప్తారా, ప్రైమరీకి చెప్తారా?
1: హై స్కూల్ మేడం. 8th, 9th, 10th.
0: 8th, 9th, 10th. మరి ఆ పిల్లలతోని మీ అనుబంధం ఎట్లా ఉంది? మీ అనుభవాలు కానీ మీ అనుబంధం కానీ ఎట్లా ఉంది?
1: బాగుంటుంది మేడం. పిల్లలు
0: అదే 20 సంవత్సరాలు అంటే ఇంకా మామూలు కాదు కదా. అవును. పిల్లలు మరి మంచిగా వింటారా? మీరు చెప్పింది వింటారా?
1: వింటారు మేడం, వింటారు మేడం.
0: ఓకే. ఏ సబ్జెక్ట్ చెప్తారు మీరు?
1: తెలుగు మేడం.
0: తెలుగు చెప్తారా? ఓకేనండి. చెప్పండి. ఇప్పుడు మరి పాఠాలు షురు చేసిండ్రా?
1: అయినాయి మేడం. 2 చాప్టర్లు అయినాయి మేడం.
0: 2 చాప్టర్లు అయిపోయినాయి. ఇంకొన్ని రోజులు అయితే ఫస్ట్ యూనిట్ కూడా పెట్టేస్తారు కదా?
1: అవును మేడం.
0: మొత్తానికి మంచిగా జరిగిపోతున్నాయి క్లాసులు.
1: అవును మేడం.
0: ఓకేనండి. చెప్పండి నరసింహారెడ్డి గారు, ఏ పాట వింటారు?
1: ఘర్షణ సినిమాలో నిన్ను కోరి వర్ణం అనే పాట మేడం.
0: ఓకేనండి, చాలా చక్కటి పాట, తప్పకుండా వినిపిస్తా. అయితే ఇవాళ మీరు ఏకాదశి అక్కడ ఎట్లా జరుపుకున్నారు?
1: ఏకాదశి పూజ చేసుకున్నాం మేడం.
0: ఓకే.
1: పూజ చేసినాము, ఉపవాసం ఉండలేదు, పూజ చేసాం మేడం.
0: ఓకే. ఇంకా గుడికి వెళ్ళొచ్చిన? మరి
1: గుడికి వెళ్ళలేదు మేడం. సాయంత్రం స్కూల్ వచ్చేసరికి 6:30 అవుతుంది.
0: అవునవును. ఓకే.
1: అక్కడ 15 కిలోమీటర్లు మేడం స్కూల్ మాది.
0: ఓకే. ఎట్లా వెళ్ళొస్తారు మరి రోజు?
1: స్కూల్ వ్యాన్ వేస్తారు మేడం. స్టాఫ్ కోసం వ్యాన్ ఉంటుంది.
0: స్పెషల్ స్టాఫ్ కోసం ఉంటుంది అన్నట్టు?
1: స్టాఫ్ కోసం వ్యాన్ ఉంటుంది మేడం.
0: ఓకేనండి. సరేనండి నరసింహారావు గారు, చాలా చక్కగా
1: మాట్లాడారు.
0: ధన్యవాదాలు. చెప్పండి, ఇప్పుడు ఏ పాట వింటారు? చెప్పండి.
1: సినిమాలో నిన్ను కోరి వర్ణం పాట మేడం.
0: ఓకేనండి.
1: శ్రోతలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మేడం. స్టాఫ్, ఆకాశవాణి స్టాఫ్ కి కూడా
0: ధన్యవాదాలు అండి. మీకు కూడా
1: థాంక్యూ మేడం.
0: సరే మరి పాట విందామా?
1: ఉందా మేడం.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా ఈ పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ను 0873 2 కోడ్ను జత చేసి 2950 1 ఇంకొక నంబర్ 2300 0 1. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: శుభ సాయంత్రం అమ్మా. నమస్తే.
0: శుభ సాయంత్రం. ఎట్లున్నారు, మంచిగున్నారా?
1: బాగున్నానమ్మా.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు?
1: నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి మేడం.
0: ఓకేనండి. బాగున్నానండి నేను.
1: వర్షాలు కురుస్తున్నాయి తల్లి, కొద్ది కొద్దిగా. ఇవాళ 1 అవర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది వర్షం.
0: ఓకే.
1: కొద్ది ఒక మోస్తరు గా కురుస్తుంది.
0: ఓకే. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు.
1: అవునమ్మా.
0: ఇక్కడ కూడా అంటే ఆకాశం అయితే మబ్బులుగా ఉన్నది, కానీ వర్షం అయితే ప్రస్తుతానికి పడట్లేదు. ఇవాళ గ్యాప్ ఇచ్చింది. మొన్న 2 రోజులు అయితే ముసురుండే. అంతే, మనకు కూడా కడుపుకు మనకు భోజనం దొరకాలి. అట్లనే మనకు దొరికితే మనం హ్యాపీగా ఉంటాం, పంట పడితే రైతు హ్యాపీగా ఉంటాడు, అంతే కదండి? ప్రపంచం అంతా అప్పుడు హ్యాపీగా ఉంటది. అవునండి.
1: ఈ సందర్భంలో మాకు
0: చెప్పండి,
1: శ్రీరాములయ్య సినిమా నుంచి భూమికి పచ్చని రంగేసినట్టు.
0: ఓకేనండి, తప్పకుండా వినిపిస్తా. ఓకేనండి. మరి మీకు అక్కడ ఇవాళ ఏకాదశి, తొలి ఏకాదశిని ఏ విధంగా జరుపుకున్నారు?
1: అవును, చెప్పడం మర్చిపోయినా. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మా. అందరు టెంపుల్స్ కి వెళ్తున్నారు.
0: ధన్యవాదాలు.
1: రుక్మాబాయి టెంపుల్ కి వెళ్తున్నారు ఇక్కడ.
0: అవును,
1: చాలా సందడిగా ఉంది.
0: ఉపవాసాలతోని పండగ సందడిగా ఉంది అన్నట్టు.
1: ఇప్పుడు దీక్ష విరమి

0: రాజ్కుమార్ గారు చాలా చక్కగా మాట్లాడినారు. మరి మీరు కోరిన పాట విందామా?
1: ఓకే అమ్మా, ధన్యవాదాలు.
0: ఓకేనండి, ధన్యవాదాలు.
1: ఆదిలాబాద్ శ్రోతలకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలమ్మా.
0: ఓకేనండి, ధన్యవాదాలు మీకు కూడా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. మీ పేరు లక్ష్మణ్ అన్నారు కదా? లక్ష్మణ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ రవీంద్రనగర్. సరే లక్ష్మణ్, ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తున్నారు. పోయచ్చు నమరు చేర్లకి? ఏం పని జరిగింది? నారు వచ్చిందా? నారు వేయడానికి వచ్చిందా? మరి ఏమేం కూరగాయలు వేసిండ్రు? ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు కూరగాయలు?
2: ఇప్పుడు ఎకరం ఉంది మేడం. మళ్ళా ఇప్పుడు సోయాబీన్ పంట తర్వాత మళ్ళీ ఒక 7 ఎకరాలు ఇస్తాం మేడం. మిర్చి వేస్తాం, 2 మిర్చి
1: కోసం. ఓకే, సరేనండి. మరి చెప్పండి, ఇవాళ చెప్పండి.
2: మా తరఫున మీడియా సిబ్బందికి మీకు ఏకాదశి
1: ధన్యవాదాలండి. మీకు కూడా మంచిగా జరుపుకున్నారా మరి ఇవాళ ఏకాదశిని?
2: మేడం
1: ఓకే, ఉపవాసం ఉన్నారా? గుడికి పోయినరా?
2: అవునవును మేడం, పొద్దునే పోయి.
1: ఓకే, పర్వాలేదు. చెప్పండి లక్ష్మణ్, ఏ పాట వింటారు? తప్పకుండా తప్పకుండా వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. పాట విందాం మరి.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మరో శ్రోత దత్తు, హలో, తలమడుగు నుంచి దత్తు లైన్లో ఉన్నారు. హలో
1: హలో మేడం.
0: దత్తు నమస్తే, ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా?
1: మంచిగా ఉన్నా మేడం.
0: ఓకే, నీకు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
1: మీకు సుఖం మేడం, ఇది ఏకాదశి శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు దత్తు. చెప్పు, మరి ఉపవాసం ఉన్నవా, ఇవాళ గుడికి వెళ్ళినవా, ఎట్లా జరుపుకున్నావు పండగ?
1: మేడం ఉపవాసం ఉండరాదు, నేను గోల్రకోత.
0: గోల్రకోతవు, కంపల్సరీ తినాలా ఇక కదా. ఏం పర్వాలేదు, దేవునికి దండం పెట్టుకుని మనసులో తలుచుకొని మనసులో ఉంచుకుంటూ అయిపోయి దేవుణ్ణి, అంతే కదా. ఉపవాసమే చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు, ఎందుకంటే మీకు తప్పది, బయటకు వెళ్ళాలా పనికి తప్పది కాబట్టి తినాలా, అంతే కదా. అట్లా చెప్పాలా దత్తు, ఇంకా ఏం విశేషాలు?
1: ఏం లేదు మేడం, మాకు రాజా సినిమా పాటలు
0: కావాలా,
1: పేర్లు మా ఇంటి వాళ్ళ పేర్లు చెప్తా మేడం.
0: చెప్పు.
1: ఇగో నీలగిరి అభిలాష్, నీలగిరి దేవేందర్, నీలగిరి రోహిత, నీలగిరి రాధ, నీలగిరి ఆశన్న, అమ్మ పేరు నర్సమ్మ.
0: నా పేరు కూడా నర్సమ్మ తెలుసా? అవును నిజంగా.
1: మా అన్న బిడ్డ పేరు అభినయ. మరి మా నిపాని కాడ మా ఒక అక్క ఉంటది, అక్కకు నా అక్కడికి.
0: అక్క పేరు చెప్పవు మరి.
1: అక్క పేరు పల్లవి. పల్లవి
0: పల్లవ్యా, సరే అయిపోయినరా శ్రోతలు, కోరిన శ్రోతలు అయిపోయినరా?
1: అయిపోయింది మేడం.
0: ఓకే, మరి రాజ సినిమా నుంచి ఈ శ్రోతలందరూ ఏ పాటను కోరుతున్నారు దత్తు?
1: అది అదే మేడం.
0: ఏది, మల్లెల వారనా? సరే మరి తప్పకుండా పాట వినిపిస్తా. మీ కోరిన శ్రోతలందరి కోసం, నీకోసం దత్తు, నీ పాట వస్తుంది మరి విందాం. ఓకే దత్తు, చక్కగా మాట్లాడినావు, మంచిగా మాట్లాడినావు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నీ పాట విందాం మరి.
1: సరే సరే.

ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటుంటారు. ఈ పండగ అంటే ఇదే ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి పండగ అని చెప్తూ ఉంటారు. ఈరోజు ఈ హరి విష్ణువు క్షీరాబ్దిలో యోగ నిద్రలోనికి వెళ్తాడని పురాణాలు చెప్తున్నాయి. దీంతోపాటు ఈరోజు నుంచి 4 నెలల పాటు ఈ చాతుర్మాస వ్రతం అనేది ప్రారంభమవుతుందట. ఈ 4 నెలలు కూడా వారు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు అని భక్తుల నమ్మకం.